శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్జ్ పై, అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢ మాసం మొదటి రోజు, క్రీస్తు శకం 2026 జూన్ నెల 22వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:55 దాటి 50 సెకండ్లు. మా అభిమాన శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ పాండు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా హిందీలో వార్తలు.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం భక్తి రంజని. శ్రీ శివభక్తి గీతాలు వింటున్నాం. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ఇంతవరకు మీరు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 6:40.
1: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు విందాం సూక్తి సుధ కార్యక్రమంలో అప్పాజోడు వెంకట సుబ్బయ్య గారు అందించే హితోక్తులు.
2: ష్టౌ ప్రయతేతమాసాం నిషార్ధమర్థం దివసేయతేత వార్ధక్యహేతోర్వయసా నవేన పరత్ర హేతోరిహ జన్మనాచ. ఇవి మధురానగరంలో మండువేసవిలో ఒకనాటి రాత్రి పరదేశి వైష్ణవుడు వాకిట్లో అడుగుమీద పండుకొని అటూ ఇటూ పొర్లుతూ తనతో పాటు పడుకొని ఉన్న తోడి తైర్థికులతో అన్న మాటలు. వర్షాకాలానికి అవసరమైనవన్నీ మిగతా 8 మాసాల్లో సమకూర్చుకోవాలట. రాత్రివేళకు అవసరమైనవన్నీ పగటిపూటే పొందుపరుచుకోవాలట. వార్ధకానికి అవసరమైనవన్నీ వయస్సులోనే ఏర్పరచుకోవాలట. ఆముష్మికానికి అవసరమైనవన్నీ ఐహికంలోనే ఆర్జించుకోవాలట. మొదటి మూడింటిని గూర్చి ఎవరికెవరూ చెప్పనక్కరలేదు. లోకంలో ప్రతి మనిషి ప్రక్కవాడితో పోటీపడేది, అనేక విధాల తన ఐహిక జీవితంలో ప్రాకులాడేది ఈ మూడింటి కోసమే. కానీ అతడు మరిచిపోయేది, ఏమాత్రం శ్రద్ధ చూపకుండా ఉండేది ఆముష్మికమే. ఆముష్మికానికి ఏది అవసరమో దాన్ని ఈ జన్మలోనే సంపాదించుకుందామని ఏ మనిషి అనుకోవటం లేదు, అందుకు కృషి కూడా చెయ్యటం లేదు. జన్మ పరంపర జీవికి దుఃఖహేతువు, జన్మ రాహిత్యం ముక్తిహేతువు. అయితే ఈ రెండింటికీ కారణం అతని మనస్సే. మనిషి మనస్సు మహాచిత్రమైంది. అది కోరికల గూడు, అనుభవాల దొంతర. అతని జన్మ పరంపరకు అదే ప్రబల కారణం. కానీ మనిషి మనస్సు గట్టిగా ఒక నిర్ణయానికి వస్తే చాలు, అది కోరికలకు దూరంగా గలదు, అనుభవాలను క్షాళన చేసుకోగలదు, జన్మరాహిత్యాన్ని పొందగలదు. జన్మరాహిత్యం అంటే మనిషి మనస్సు లయం కావటమే, జీవాత్మ పరమాత్మలో లీనం కావటమే. అయితే ఇది ఒక్కరోజులో జరిగేది కాదు, ఒక్క జన్మలో కూడా సిద్ధించేది కాదు. మనిషి ప్రతి జన్మలో దీని కొరకు ప్రయత్నించాలి. అతని ప్రతి జన్మ జన్మ రాహిత్యానికి త్రోవ తీయాలి. ఆవలి జన్మకు అవసరమైనదేదో ఈ జన్మలోనే అతడు ఆర్జించుకోవాలి. మానవుడు సువిశాల భూములు సంపాదించవచ్చు, అందాల మేడలు నిర్మించవచ్చు, అనేక భోగాలు అనుభవించవచ్చు, కానీ ఇవేవి అతని వెంటరావే, ఆవలి జన్మకు అసలే పనికిరావే. అంతేకాదు, తానెంతో మమకారం పెంచుకున్న భార్యాబిడ్డలు కూడా తన వెంట రారు, మోక్ష ప్రాప్తికి ఏమాత్రం పనికిరారు. అందుచేత మనిషి జీవితమంతా తన మనస్సును మేడల మీద మేడలు కట్టడానికో, పదవుల మీద పదవులు పొందటానికో, భోగాల మీద భోగాలు అనుభవించటానికో వినియోగించుకుంటే అతని జన్మ వ్యర్థమైనట్లే. అంతేకాదు, మనిషి మేడల మీద, భూముల మీద, పదవుల మీద, భోగాల మీద, భార్యాబిడ్డల మీద అతిగా పెంచుకున్న మమకారాలన్నీ అతని మనస్సుకు గట్టి బంధాలు, అతని జన్మ రాహిత్యానికి పెద్ద ప్రతిబంధకాలు. మనిషి మనస్సు వీటికి కట్టుబడకూడదు. అలా కట్టుబడితే మెడకు రాళ్లు కట్టుకొని సంసార సాగరంలో దూకినట్లే. అందుకే మనిషి క్రమక్రమంగా తన మనస్సును వీటి నుండి విడిపించుకోవాలి, భగవంతునితో దాన్ని ముడివేసుకోవాలి. అప్పుడే అతనికి ముక్తి, అప్పుడే అతనికి శాశ్వతానందం. అట్లని మనిషికి జీవితంలో భూములు, మేడలు, పదవులు అక్కరలేదని కాదు, కానీ వాటి ప్రయోజనం పరిమితమని, అది కూడా ఈ జన్మకే అని అతడు గుర్తించుకోవాలి. ధర్మ రక్తిని, భగవద్భక్తిని విశేషంగా పెంచుకోవాలి.
0: ఇంతవరకు మీరు సూ

భక్తి సుధా కార్యక్రమంలో అప్పాజోడు వెంకటయ్య సుబ్బయ్య గారిందించిన హితోక్తులు విన్నారు. ఇంతటితో సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి సమయం 6:45 కావస్తుంది. కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా ప్రాంతీయ వార్తలు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్టాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రెండేళ్లలో ప్రభుత్వం సాధించిన పురోగతి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ది పనులు, పాలనా సంస్కరణలు ప్రజలకు తెలియజేయటమే ఈ నివేదికల లక్ష్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అలాగే అభివృద్ది, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలపై మరో 3 నివేదికలను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆయన సమావేశమవుతారు. ఈ సందర్బంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో ముఖ్యమంత్రి సమావేశమై రాష్ట అభివృద్ది, మౌలిక వసతులు, వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపే అవకాశముందని అధికారులు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రప్రదేశ్ రాష్టాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అమరావతిలో నిర్వహించిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల విజయోత్సవ సభ కార్యక్రమంలో నిన్న పాల్గొని గత 2 ఏళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈ సందర్భంగా తెలియజేస్తూ,
1: ఒక పెదకూరుపాడ నియోజకవర్గంలో 286 కోట్ల రూపాయల వర్క్లు అంటే పంచాయతీరాజ్ శాఖ రోడ్లు, అదేవిధంగా గ్రామీణ నీటి పారుదల, శానిటేషన్, స్కూల్ రిపేర్ వర్క్స్, ఇరిగేషన్, విద్యుత్ శాఖ, ట్రాన్స్ఫార్మర్లు, ఇలా అనేక రకాలైనటువంటి వర్కులన్నింటినీ కూడా ఈ రోజు చేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 800 కోట్ల రూపాయలు పెట్టి యుద్ధ ప్రాతిపదికన గుంతలన్నీ పూడ్చారు. మళ్ళీ 2500 కోట్ల రూపాయల శాంక్షన్ తో ప్రతి రోడ్డును కూడా వేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు 2 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కన్నా కూడా వచ్చే 3 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి జరగబోతా ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందిన ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేపల మృతికి కారణమైన పరిస్థితులను శాస్త్రీయంగా పరిశీలించాలని, నీటి నమూనాలు, ఇతర సంబంధిత అంశాలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో సమాజంపై సామాజిక మాధ్యమాల ప్రభావం అంశంపై అనంతపురంలో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధునిక కాలంలో సామాజిక మాధ్యమాలు సమాచార వ్యాప్తిని వేగవంతం చేసినప్పటికీ వార్తల విశ్వసనీయత, ప్రామాణికత విషయంలో సాంప్రదాయ ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల పాత్ర కీలకమని అన్నారు. పాత్రికేయులు వాస్తవాలకు ప్రాధాన్యమిస్తూ ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలియజేస్తూ,
2: న్యూస్ పేపర్, రేడియో, టీవీ ఇవాళ సోషల్ మీడియా వాళ్ళతో కూడినటువంటి భావప్రకటన గతంలో ఉండేది. అసలు సోషల్ మీడియాని బ్యాన్ చేయండి, ఇంక్లూడ్ చేయండి అన్నటువంటి వార్త నేను చెప్పను. ఎందుకంటే ఏ రూపంలో వార్త ఉన్నా కూడా ఉండాల్సిందే, ప్రభుత్వాలని పని చేయించాలి అనంటే ప్రభుత్వాల మీద ఒత్తిడి కొనసాగుతూనే ఉండాలి అనేటువంటి ఫోర్త్ ఎస్టేట్ గా ఏది భావించామో దాంట్లో కూడా సోషల్ మీడియా ఒక పాత్ర అనుకోవాలి. కాబట్టి కన్స్ట్రక్టివ్ గా దాన్ని తయారు చేసే రకంగా మనం అందరం కూడా సలహాలు కానీ ప్రభుత్వంకి ఆ కొత్త చట్టాలు కానీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నియంత్రణకు ఈగల్ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. విజయవాడలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం అనంతరం ఈగల్ 1972 హెల్ప్ లైన్ ప్రచార పత్రికలను ముఖ్యమంత్రి నిన్న ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా మరింత విస్తృత స్థాయిలో ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని ఈగల్ బృందాన్ని ప్రోత్సహించారు. అలాగే వ్యసనముక్త భారత్ అభియాన్ ప్రచార వాహనాన్ని కూడా ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ కాలనీలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 854 మంది లబ్దిదారులకు మొత్తం 7.98 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవా పరిధిలో చికిత్స పొందలేని రోగులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చుల సహాయం అందిస్తున్నామని మంత్రి పేర్కొంటూ
3: సీఎం రిలీఫ్ ఫండ్ కింద మరి ఎవరైతే వైద్య సహాయం కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ వైద్య సేవల్లో కవర్ కావు వాళ్ళకు కూడా మరి వైద్యానికి ఎక్కడ ఇబ్బంది పడకూడదని చెప్పి ఆలోచించి సీఎం రిలీఫ్ ఫండ్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల మందికి మరి కోట్లాది రూపాయల ముఖ్యమంత్రి గారు సహాయం అందిస్తా ఉన్నారు. అందులో భాగంగా మన మచిలీపట్నంలో కూడా దగ్గర దగ్గర 66,58,185 రూపాయలని 42 మందికి అది ఎల్ఓసీ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ చేసి అందిస్తున్నాం.
0: కేంద్ర ప్రభుత్వం జులై 1 నుంచి అమలు చేయనున్న కొత్త ఉపాధి విధానంపై సమగ్ర అధ్యయనం చేపట్టి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేలా తుది నివేదిక రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిన్న జరిగిన సమావేశంలో గ్రామీణ సంక్షేమం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త విధానం ప్రభావాన్ని సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రజల అవసరాలు, కూలీల జీవనోపాధి, ఉపాధి అవకాశాల పరిరక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకుని వివిధ అంశాల వారీగా అధ్యయనం కొనసాగించాలని అన్నారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునేలా ఇతర రాష్ట్రాలతో కూడా సంప్రదింపులు జరపాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సముద్ర కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ రక్షణకు చర్యలు చేపడుతున్నామని విశాఖ పార్లమెంటు సభ్యులు ఎం శ్రీభరత్ తెలిపారు. విశాఖపట్నంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఆర్కే బీచ్, ఋషికొండ బీచ్ పరిసర ప్రాంతాల్లో శుద్ది చేయని మురుగునీరు సముద్రంలోకి చేరకుండా 330 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక శుద్ది సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. రాయలసీమ, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రోగ్రెస్ రిపోర్టు 2024-26 పేరుతో నివేదికలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్దితో పాటు ప్రతి వర్గానికి సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సాధనా శర్మ. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी अवदत् यत् आधुनिके विश्वस्मिन् सामुद्रिक शक्तिः राष्ट्रस्य सामरिक प्रभावस्य प्रमुखा आधारा अस्ति. कोलकातायां श्यामा प्रसाद मुखर्जी जलपोत स्थात्रे तेन स्वदेश निर्मिताः त्रयः नौ सैनिक पूताः आईएनएस दुनागिरिः, आईएनएस संशोधकः, आईएनएस अग्रयश्च भारतीय नौसेनायै समर्पिताः.
5: INS विक्रांत से लेकर आज तक की यात्रा केवल नए युद्ध पोतों की यात्रा नहीं है, यह भारत की बढ़ती आत्मनिर्भरता की यात्रा भी है. इनका निर्माण भारत में हुआ है, इनकी डिजाइन भारत में तैयार हुई है, इनके निर्माण में भारतीय उद्योगों की प्रतिभा लगी है और यही नए भारत की सबसे बड़ी ताकत है.
4: तीन उक्तम यत् एतेषां पोतानां निर्माणे द्विशताधिकाः सूक्ष्म लघु मध्यमोद्यमाः योगदानम् अकुर्वन्. प्रधानमंत्री नरेन्द्र मोदी सांप्रतिक वर्षस्य अन्ताराष्ट्रिय योग दिवसस्य वैश्विक उत्सव रूपेण आयोजनार्थं विश्वस्य जनान् प्रति कृतज्ञतां व्यक्तवान्. तेन उक्तं यत् योगः विभिन्नेषु देशेषु समाजेषु च स्थितान् जनान् स्वास्थ्य कल्याणयोः समान लक्ष्ये संयोजयति. प्रधानमंत्री एतत् विश्वस्य कृते प्रेरणादायकम् अस्ति इति अवदत्. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः कुनो राष्ट्रिय उद्यानस्य भ्रमणं करिष्यति. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः मध्यप्रदेशस्य कुनो नेशनल पार्क इत्यस्य राष्ट्रिय उद्यानस्य भ्रमणं करिष्यति. सा प्रोजेक्ट चीता इति योजनायाः प्रगतेः समीक्षां करिष्यति तथा च व्याघ्रपालकैः वन कर्मचारिभिः स्थानीय जनैश्च सह संवादं करिष्यति. अधिकारिणाम् अनुसारेण भारते सम्प्रति पञ्चशताधिकाः व्याघ्राः सन्ति. तेषु अधिकांशतः कुनो राष्ट्रिय उद्याने वसन्ति. भारतम् अद्यारभ्य नवदिल्ल्यां ब्रिक्स राष्ट्राणां राष्ट्रिय सुरक्षा परामर्शदातॄणां द्विदिवसीय सम्मेलनस्य आयोजनं करोति. अस्य अध्यक्षताम् अजीत डोभालः करिष्यति. नीट यूजी षड्विंशत्युत्तर द्विसहस्र पुनर्परीक्षा सुदृढ सुरक्षा व्यवस्थायां सुसम्पन्ना. राष्ट्रिय परीक्षा अभिकरणस्य अनुसारेण देशे विदेशे च स्थितेषु चत्वारिंशदधिक चतुश्शतोत्तर पञ्चसहस्र परीक्षा केन्द्रेषु लक्षशः अभ्यर्थिनः सहभागिनः अभवन्. दिव्यांग अभ्यर्थिभिः सह सर्वेषां परीक्षार्थीनां सुविधार्थाः विशेष व्यवस्थाः अपि कृताः. केन्द्रीय माध्यमिक शिक्षा बोर्ड इत्यनेन द्वादश श्रेण्याः उत्तर पुस्तिका सत्यापनस्य पुनर्मूल्यांकनस्य च परिणामाः क्रमशः प्रकाशिताः. मण्डलेन प्राप्तेषु उक्तं यत् प्राप्तेषु आवेदनपत्रेषु सप्ताशीत्यधिक शतं प्रतिशतं परिणामाः घोषिताः सन्ति. अवशिष्ट परिणामाः अपि शीघ्रमेव चरणबद्धरीत्या प्रकाश्यन्ते. छात्राः स्व आवेदनस्य स्थितिं डिजी लॉकर पटले परीक्षितुं शक्नुवन्ति. मण्डलेन निष्पक्षतां शुद्धतां च सुनिश्चित्य सर्वाः प्रक्रियाः सावधानतया सम्पन्नाः इत्युक्तम्. छात्राः मिथ्या प्रचारेषु सामाजिक माध्यमेषु प्रसारितान् अप्रमाणित सन्देशान् च न विश्वसन्तु इति केवलं सीबीएसई इत्यस्य आधिकारिक सूचनाः एव अनुसरन्तु इति परामर्शः दत्तः. तमिलनाडु राज्यस्य पेरियापालम क्षेत्रे स्थितायां समुद्री खाद्य निर्यात समवाये अमोनिया वायोः स्रवण घटनायां सप्त जनाः मृताः. सप्तत्यधिकाः श्रमिकाश्च प्रभाविताः जाताः. घटनास्थले उत्थार चिकित्सा कार्याणि निरन्तरं प्रचलन्ति. राष्ट्रिय आपद्मोचन बलस्य तथा रासायनिक जैविक परमाणु आपदा विशेष दलानां च सदस्याः त्वरितम् आपद उत्थार अभियानम् आरब्धवन्तः. मुख्यमंत्री सी जोसेफ विजयः उच्चस्तरीय अन्वेषणस्य आदेशं दत्त्वा त्रिसदस्यीयां समितिं नियुक्तवान्. फीफा विश्व कप चषके केप वर्डे उरुग्वे च अनयोः दलयोः स्पर्धा तत्र द्वि-द्वि अंकेन समतायाम् अभवत् इति वार्ता।
6: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7 గంటలు।
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ। ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు। ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి। ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు। గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి। జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ।
8: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు। నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి। జిఆర్టీ జ్యువెలర్స్ శుభ ఆరంభానికి ప్రారంభం।
6: ప్రసార వివరాలు 103.2 మెగాహెర్జ్ పై అలాగే న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి। 7:15 ప్రభాత లహరి ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు। 7:30 అనీస్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు। 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు। ఇంకా ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు వింటారు। 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి। 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపీకృష్ణ గారు అందించే సలహాలు సూచనలు వింటారు। 8:45 సినీ రంజనీ కార్యక్రమం ఉంటుంది। 9:00 హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారమవుతాయి। 10:00 90 వసంతాల ఆకాశవాణి రూపకం వింటారు। వ్యాఖ్యానం ఎన్ఎల్ వర్ధన్ గారు, పి శ్యామలాదేవి గారు, నిర్వహణ ఎన్ఎల్ వర్ధన్ గారు। 10:37 12:40 1:20 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి। 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి। 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు। ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి। 3:00 వివిధ భారతి కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి ప్రసారమవుతాయి। ఇక ఈ రోజు సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు। సాయంత్రం 5:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు। 5:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది। 5:45 సినీ రంజనీ కార్యక్రమం ఉంటుంది। 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:30 ప్రబోధ గీతం వింటారు, 6:35 సినీ రంజనీ కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు వింటారు। 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగుల వార్తలు, 7:15 పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది। 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి। రాత్రి 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినిమా పాటలు వింటారు। 8:30 జానపద సంగీత కార్యక్రమం ఉంటుంది। 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమాలు ప్రసారమవుతాయి। రాత్రి 10:00 ఆనాటి మేటి గీతాలు మధుర గీతాలు వింటారు। 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి। ఇక ఈనాటి మన ఎఫ్ఎం కార్యక్రమాలు 11:10 ముగుస్తాయి। ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు। ప్రసార వివరాలు విన్నారు। ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది। కాసేపట్లో తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి।

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్టపతి పార్కులో సఫారీ చేసి చిరుతల పునరుద్దరణ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తారు. ఈ ప్రాజెక్టులో స్థానికుల పాత్ర, వారి అనుభవాలను తెలుసుకోవడానికి చీతా మిత్రలు, చీతా ట్రాక్టర్లుగా పనిచేస్తున్న సహారియా తెగ సభ్యులతో పాటు స్థానిక అటవీ సిబ్బంది, టూరిస్ట్ గైడ్లతో సంభాషిస్తారు. అనంతరం రాష్టపతి షియోపూర్ నుండి గ్వాలియర్కు బయలుదేరతారు. ఆ తర్వాత భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో తిరిగి న్యూఢిల్లీ చేరుకుంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవాలని, పరీక్షకు సంబంధించిన అన్ని వివరాలను జాగ్రత్తగా సరిచూసుకోవాలని ఎన్టీఏ సూచించింది. అభ్యర్థులు పరీక్ష రోజు కంటే ముందే తమ పరీక్ష తేదీ, షిఫ్ట్, సమయం, కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని ఖచ్చితంగా తనిఖీ చేసుకోవాలని పేర్కొంది. అంతేకాకుండా దివ్యాంగులు పరీక్షా కేంద్రం వద్ద ఉన్న ప్రదేశం, అక్కడ ఉన్న వసతులపై ముందే ఒక అవగాహనకు రావడానికి తమకు కేటాయించిన కేంద్రాలను ముందుగానే సందర్శించాలని సూచించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026ను ప్రపంచవ్యాప్త వేడుకగా మార్చినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ దేశాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించుకునే ఉమ్మడి లక్ష్యంతో అన్ని రంగాలకు చెందిన ప్రజలను, వివిధ దేశాలను యోగా ఒక త్రాటిపైకి తీసుకురావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. రాబోయే రోజుల్లో యోగాను తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవడానికి మరింత మందికి స్ఫూర్తినిస్తుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. మలాడ్లో కొత్తగా నిర్మించిన లిబర్టీ గార్డెన్ మున్సిపల్ పాఠశాల భవనాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, వికసిత్ భారత్ నిర్మాణానికి విద్యపై దృష్టి పెట్టడం ఎంతో కీలకమన్నారు. ఈ పాఠశాల భవనంలో సుమారు 1530 మంది విద్యార్థులకు వసతి కల్పించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో డిజిటల్ తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు కల్పించారు. ముంబై మేయర్
రేతో తావడే మాట్లాడుతూ ఈ పాఠశాలలో త్వరలోనే సిబిఎస్ఈ కరికులం కింద ప్రవేశాలు ప్రారంభమవుతాయని, ఇది మలాడ్ దాని పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి, అలాగే పశ్చిమాసియా ఘర్షణలు ముగించే దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకెళ్లడానికి స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తుండగా, ఇరాన్ ప్రతినిధి బృందానికి స్పీకర్ మహమ్మద్ బాగేర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ నాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్చలకు ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తిత్వం వహిస్తున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ నిరంతర దాడుల కారణంగా హర్మోజ్ జలసంధిని మళ్లీ మూసివేసినట్టు ఇరాన్ ప్రకటించిన తరుణంలో ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఆ జలమార్గం అన్ని నౌకల రాకపోకలకు తెరిచే ఉందని అమెరికా సైన్యం తెలిపింది. గత వారం టెహరాన్, వాషింగ్టన్ల మధ్య ప్రచురితమైన 14 అంశాల అవగాహన ఒప్పందంలోని మొదటి నిబంధన ప్రకారం ఇజ్రాయెల్ ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా, లెబనాన్తో సహా అన్ని రంగాల్లో తక్షణమే కాల్పుల విరమణ జరగవలసి ఉంది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇరాన్ అగ్రనేతలతో సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ స్థిరత్వం, అత్యంత కీలకమైన హార్మోజ్ జలసంధిని తెరచి ఉంచడం వంటి అంశాలపై దృష్టి సారించారు. ఈ నెల 27వ తేదీ వరకు అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. రానున్న 3-4 రోజుల వరకు ఆంధ్రప్రదేశ్, బీహార్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, లక్షద్వీప్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. అలాగే రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో రేపటి వరకు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళల ఐసీసీ T20 ప్రపంచకప్లో భాగంగా నిన్న రాత్రి మాంచెస్టర్లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో భారత్ను ఓడించింది. భారత్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. రాజస్థాన్లోని బికనేర్ రైల్వే స్టేషన్లో లాల్ఘర్ సబర్మతి రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, రాజస్థాన్ సరిహద్దు ప్రాంతమంతటా రైల్వే నెట్వర్క్ను ఏర్పాటు చేయడానికి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సరిహద్దు ప్రాంతాల్లో నివసించే ప్రజలకు రైల్వే అనుసంధానం కల్పించవచ్చని, జాతీయ భద్రత దృష్ట్యా ఇది వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ రైల్వేల ఆధునీకరణ వేగంగా కొనసాగుతోందని, దేశంలోని 1300 రైల్వే స్టేషన్లలో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, వాటిలో రాజస్థాన్లోని అనేక స్టేషన్లు కూడా ఉన్నాయని మంత్రి తెలియజేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు మధ్యప్రదేశ్ షియోపూర్ జిల్లాలోని కునో నేషనల్ పార్కును సందర్శిస్తారు. అమెరికా ఇరాన్ దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ప్రత్యక్ష చర్చ

0: సరిహద్దు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

విభిన్న కార్యక్రమాల ఝరి మన ప్రభాతలహరి. ఈనాటి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం ప్రకటనలు వింటారు. అనంతరం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈ ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఇంకా ఈరోజు ప్రత్యేకత, ప్రపంచ వర్షారణ్య దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు కూడా ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమంలో మనం వినొచ్చు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం ప్రభాత లహరి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్. డాక్టర్ ఏ వనిత,
2: కంటిపై పొర కొలిక మండలి ఆపరేషన్,
1: ఆధునిక కంప్యూటర్ ద్వారా కంటి పరీక్ష చేసి గ్లాసెస్, కాంటాక్ట్ లెన్స్ ఇవ్వబడును,
2: మూతబిందు శుక్లాలకు కంటి ఆపరేషన్లు.
1: సంప్రదించండి డాక్టర్ ఏ వనిత, నేత్ర వైద్య నిపుణులు,
2: ఆర్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
2: హ్యాపీ యానివర్సరీ డియర్.
3: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
2: ఏమైంది, ఎందుకంత నిష్ఠురం?
3: ఏమీ కాలేదనే కదా నా బాధ.
2: అంటే
3: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్ల పాప లేరు, అదే కదా నా బాధ.
2: దానికేముంది, ఈ రోజు మంచి డాక్టర్ ని కలుద్దాం.
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
1: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 0846225334.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
2: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
2: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
4: ముఖాన్ మొటిమల
5: సై బాల్,
4: గజ్జా బొబ్బలా
5: సై బాల్,
4: నడుగుల కామరా
5: సై బాల్,
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
8: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
1: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: విరమంతరం తిరిగి ప్రభాతలహరి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ మంజునాథ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

0: పాట విన్నారు. ఆకాశవాణి సమయం 7:30. ఇప్పుడు విన్నాం అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.

ఈరోజు మనం డయాబెటీస్ సంబంధించి ఎన్ని రకాలు వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకోవడమే కాకుండా డయాబెటీస్ అదుపులో లేకపోతే మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏమేంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. అంటే డయాబెటీస్ కంట్రోల్ లేకపోతే వచ్చే సమస్యలు, డయాబెటీస్ రకాలు. డయాబెటీస్ రకాలు వచ్చేసి యూజువల్ గా కామనెస్ట్ అయితే టైప్ 2 డయాబెటీస్ అంటాం. టైప్ 2 డయాబెటీస్ అనేది 92-93% పేషెంట్లు, డయాబెటీస్ పేషెంట్లు టైప్ 2 డయాబెటీసే. దానికి ఇంకో పేరుంది NIDDM, నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెల్లిటస్ అంటాం. అయితే వీళ్ళకి ఏంటంటే మనకు పెద్దవాళ్ళలో ఉండే షుగరు టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో అది 90-93%. వీళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి మొత్తం డ్యామేజ్ అవ్వదు. యూజువల్ గా మనకు షుగర్ అంటే ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం గానీ లేకపోతే ఇన్సులిన్ పనితత్వం తగ్గడం గానీ జరుగుతుంది. అయితే వీళ్ళలో ఇన్సులిన్ కంప్లీట్ గా డ్యామేజ్ అవ్వడం జరగదు. కొద్దిగా బాడీలో కొంతమందిలో ఏంటంటే ఇన్సులిన్ పనితత్వం తగ్గుతుంది, కొంతమందిలో ఏంటంటే ఇన్సులిన్ శాతం తగ్గుతుంది. అయితే ఒక 10-15 ఇయర్స్ మనకు టాబ్లెట్స్ పనిచేస్తాయి, బికాస్ లోపల ఇన్సులిన్ సెక్రెషన్ ఉంది. సో ఒక 10-15 ఇయర్స్ పనిచేస్తాయి, కొంతమందిలో 20 ఇయర్స్ కూడా పనిచేస్తాయి, కొంతమందిలో 5 ఇయర్స్ పనిచేస్తాయి. సో వాళ్ళు చేసే ఆహార నియమాలు బట్టి, వాకింగ్ బట్టి, యోగా బట్టి వాళ్ళకి ఎక్కువ రోజులు కూడా బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరగడం జరుగుతుంది. సో మనకేంటంటే ఇనీషియల్ గా టాబ్లెట్స్ పనిచేస్తాయి, తర్వాత ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మనకు టైప్ 1 డయాబెటీస్ అనుకోండి, టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వస్తుంది డయాబెటీస్. వీళ్ళలో ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగి బాడీలో ఇన్సులిన్ అనేది ఉండదు. సో వీళ్లకు జీవితకాలం ఇంజెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ ఏదైతే ఉందో వీళ్ళలో వచ్చేసి పెద్దవాళ్ళలో వస్తుంది, వంశ పరంపరంగా రావడము, మానసిక ఒత్తిడి వల్ల రావడము, వయసు పెరుగుతున్న కొద్ది రావడము, అధిక బరువు వల్ల రావడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ఏంటంటే సేమ్ మనకు 40% టాబ్లెట్స్ అంటే మందులు, టాబ్లెట్స్ కానీ ఇన్సులిన్ కానీ, 20% ఆహార పద్ధతి, 20% వాకింగ్, 20% యోగా. వెయిట్ కరెక్ట్ గా మెయింటైన్ చేసుకోవడము, రెగ్యులర్ వాకింగ్ యోగా చేసుకోవడము, తర్వాత జీవన శైలిలో కొన్ని మార్పులు, లైఫ్ స్టైల్లో మనం కొన్ని మార్పులు చేసుకుని మానసిక ఒత్తిడిని జయించి రెగ్యులర్ చెకప్స్ ఉండి డయాబెటీస్ గురించి అవగాహన పెట్టుకుంటే టైప్ 2 డయాబెటీస్లో మనకు డెఫినెట్ గా 30-40 ఇయర్స్ లైఫ్ ఉండే అవకాశం ఉంది. సెకండ్ వచ్చేసి టైప్ 1 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అంటే చిన్నపిల్లల్లో వస్తుంది, యూజువల్ గా 20 ఏజ్ లోపల వస్తుంది. అయితే నెలలు నిండిన బేబీస్ కి, తర్వాత మనకు 2 మంత్స్ బేబీస్, లేకపోతే 5 ఇయర్స్, 6 ఇయర్స్ బేబీస్ వీళ్ళలో కూడా వచ్చే అవకాశం ఉంది, 20 ఏజ్ లోపల అంటాము. అయితే టైప్ 1 డయాబెటీస్ ఏదైతే ఉందో చిన్నపిల్లల్లో రావడానికి దీంట్లో జన్యుపరంగా కారణాలు ఏమి ఉండవండి, అంటే జెంటికల్ గా వస్తుంది కానీ మదర్, ఫాదర్, బ్రదర్, సిస్టర్స్ ఎవరికైనా ఉంటే రావడం జరగదు. సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల లోపల ఆటో యాంటీబాడీస్ అంటాం, లోపల మన బాడీలో సెక్రెట్ అయిన యాంటీబాడీసే బీటా సెల్స్ ఏవైతే ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేయడం జరుగుతుంది. సో ఆటో యాంటీబాడీస్ అంటాం, ఆటో ఇమ్యూన్ డిజీజ్ అంటాము. అయితే వీటితో పాటు థైరాయిడ్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అటు ఆటోఇమ్యూన్ డిజీజెస్ వేరే ఉన్నాయి కదా, ఆటోఇమ్యూన్ డిజీజెస్ ఏదైతే మన బాడీలో ఉత్పత్తి చేసే యాంటీబాడీస్ ఏవైతే మనకు ప్రొటెక్షన్ సెల్స్ ఉంటాయో అవే మన ఓన్ కణాలని డ్యామేజ్ చేయడం జరుగుతుంది, దాన్ని ఆటోఇమ్యూన్ ప్రాసెస్ అంటాం. అయితే ఈ చిన్నపిల్లల్లో ఎలా గుర్తుపట్టాలి, యూజువల్ గా చిన్నపిల్లల్లో ఏంటంటే విపరీతంగా మూత్రం రావడము, వెయిట్ పెరగకపోవడం చూసి వాళ్ళు పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్తారు. పీడియాట్రిషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అన్ని రొటీన్ పరీక్షలలో షుగర్ కూడా చేయడం జరుగుతుంది. వీళ్లకు వెరీ హై షుగర్స్ ఉంటాయి, హై షుగర్స్ లేకపోతే లో షుగర్స్, అంటే ట్రీట్మెంట్ ఇవ్వగానే సడన్ గా డౌన్ అయిపోవడము, పెరగడము, అంటే ఫ్లక్చువేటింగ్ బ్లడ్ షుగర్స్ బాగా కామన్ ఉంటాయి. వీళ్ళలో మళ్ళీ కరెక్ట్ గా మందులు వాడకపోతే, ఇన్సులిన్ ఒక 4-5 రోజులు వాడకపోతే వాళ్ళు ఒక స్పెషల్ దీంట్లోకి పోతారు, డయాబెటిక్ కీటోసిడోసిస్ అని, హై షుగర్ అయిపోయి దమ్ము రావడము, ఇన్ఫెక్షన్ అయిపోవడము, ఐసీయూలో అడ్మిట్ చేయడం ఇలాంటివి కూడా జరుగుతాయి. సో బాగా జాగ్రత్తలు తీసుకోవాలి, చిన్నపిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ వచ్చిన పేషెంట్స్ ని చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పేరెంట్స్ కి మొత్తం ఐడియా ఉండాలి ఏమేమి ఇవ్వాలి అనేది, ఇన్సులిన్ ఎలా ఇవ్వాలి తెలుసుకోవాలి, మళ్ళీ ఇన్సులిన్ మనకు మొత్తం రొటేషన్ ఆఫ్ సైట్స్ తెలుసుకోవాలి, ఇన్సులిన్ స్టోరేజ్ తెలుసుకోవాలి, ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఇన్సులిన్, ఒక్కోసారి 3-4 సార్లు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకొని ఇవ్వడం వల్ల వాళ్ళ పిల్లల్ని కాపాడుకోగలుగుతారు. ఆల్టర్నేట్ మెడిసిన్ సైడ్ పోతూ ఉంటారు చిన్నపిల్లలు, ఇప్పుడే ఇంత చిన్న ఏజ్ లోనే వాళ్ళకి ఇన్సులిన్ మనం వేరే చూద్దాము అని వేరే ఆల్టర్నేట్ థెరపీస్ పోతూ ఉంటారు, ఇన్సులిన్ బంద్ చేసి తర్వాత ఒకటేసారి 500-600 షుగర్ రావడము, తర్వాత దానికి సంబంధించి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ పేషెంట్స్ కి పిల్లలకి రావడం చూస్తాం. వీళ్ళలో ఏంటంటే ఇన్ఫెక్షన్స్ కూడా ప్రోన్ ఉంటారు. కాకపోతే వీళ్ళలో ఏంటంటే ఒక ఏజ్ వరకు కాంప్లికేషన్స్ చాలా తక్కువ, ఒకటి లో షుగర్ హై షుగర్ అయ్యే అవకాశం ఉంది. లో షుగర్ అయినప్పుడు ఎలా మేనేజ్ చేసుకోవాలనేది పేషెంట్స్ కి తెలియాలి, తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియాలి. 60 లోపల షుగర్ స్థాయిలు తగ్గినాయి అనుకోండి అది లో షుగర్ అంటాము. సో ఆ టైంలో ఒక 2 చాక్లెట్లు కానీ లేకపోతే గ్లూకోజ్ వాటర్ తీసుకోవడం కానీ లేకపోతే ఏ ఫుడ్ దొరికితే తినేసేయడం కానీ చేస్తే అది సెట్ అయిపోతుంది. కొద్దిగా వీళ్ళకు అడ్జస్ట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్సులిన్ డోసేజ్ ఎక్కువ తక్కువలో అవుతుంటుంది, వాళ్ళ ఫుడ్ టైమింగ్స్ పాలిమీల్స్ టైప్ అంటే కొద్ది ఎక్కువ సార్లు తీసుకోవడము, తర్వాత ఇన్సులిన్ తీసుకున్న తర్వాత ఫుడ్ స్కిప్ చేయకపోవడము, అంటే దానికి సంబంధించి ఎడ్యుకేషన్ అనేది చిన్నపిల్లల్లో చాలా ఇంపార్టెంట్.

0: మూడో రకం వచ్చేసి జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. ఈ డయాబెటీస్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అవ్వడం దాన్ని, మళ్ళీ ప్రెగ్నెన్సీ వల్ల రావడం దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం. వీళ్ళకి కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీలో మొత్తం ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది, ప్రెగ్నెన్సీ తర్వాత షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది వీళ్ళలో. అయితే మళ్ళా ఫ్యూచర్లో వాళ్ళకి 30% వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే ఏ లేడీస్కి జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది, ఒకటి లేట్ ఏజ్లో ప్రెగ్నెంట్ అవుతున్నారనుకోండి, యూజువల్గా 28 ఏజ్ తర్వాత ప్రెగ్నెంట్ అవుతున్నారు, 30+ ఏజ్, 31-32 ఏజ్లో వీళ్ళకు షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. యూజువల్గా మనకు 24-26 వీక్స్ అంటాం, అంటే 5th-6th మంత్ మధ్యలో ఒకసారి ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్ లేడీని లేడీ డాక్టరు షుగర్ టెస్ట్ చేసి చూస్తారు. అదొక ప్రోటోకాల్, అంటే ఆ టైంలో డిటెక్ట్ అవ్వడం ఎక్కువగా కామన్గా చూస్తాం. సో మనకు జెస్టేషనల్ డయాబెటీస్ రావడానికి కారణాలు వచ్చేసి ఒకటి ఫ్యామిలీ హిస్టరీ ఉండడం, మదర్ ఫాదర్ ఎవరికైనా షుగర్ ఉండడం, అధిక బరువు ఉండడము, హైట్ తక్కువగా ఉండి వెయిట్ ఎక్కువ ఉండడం లేడీస్, తర్వాత లేట్ ఏజ్లో, తర్వాత బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ. బ్యాడ్ ఆబ్స్టెట్రిక్ హిస్టరీ అంటే పాత ప్రెగ్నెన్సీలు కూడా కష్టం అవ్వడం, అంటే వాళ్ళకి ఆ టైంలో అబార్షన్స్ హిస్టరీ ఉండడము, తర్వాత మిస్ క్యారేజెస్, స్టిల్ బర్త్స్ ఇలాంటి అన్ని ఉన్న వాళ్ళలో కూడా మళ్ళీ షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత బాడీలో మనకు ప్లాసెంటల్ హార్మోన్స్ వెళ్ళిపోతాయి, కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ అంటాం, ఇవి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ షుగర్ నార్మల్ స్థాయిలోకి వస్తుంది, వాళ్ళకి షుగర్ వెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళకి కూడా మనం ఏమంటామంటే ఇమీడియట్ ఫ్యూచర్లో 30% మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వాళ్ళు డయాబెటాలజిస్ట్ని ఫస్ట్ డెలివరీ తర్వాత ఒక 10 డేస్కి, దాని తర్వాత 1 మంత్కి, తర్వాత 3 మంత్స్కి, తర్వాత 6 మంత్స్కి ఖచ్చితంగా టెస్టులు చేసుకొని చూడమంటాం షుగర్. ఒకవేళ ఈ టైమ్స్లో రాలేదనుకోండి వాళ్ళకి మళ్ళీ రాదు, కానీ నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ వస్తే ఖచ్చితంగా మళ్ళీ షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి వాళ్ళకి. అయితే కొద్దిగా ఎర్లీ ఏజ్లో కూడా, ఫస్ట్ టైము ప్రెగ్నెన్సీలో మనకు 6th మంత్లో వచ్చింది అనుకోండి, సెకండ్ సారి మనకు 2nd-3rd మంత్లోనే వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు లేడీ డాక్టర్ని నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో కలిసినప్పుడు ఖచ్చితంగా మాకు పాత ప్రెగ్నెన్సీలో షుగర్ ఇట్లా 6 నెలలకు వచ్చింది సార్, తర్వాత వెళ్ళిపోయింది అనేది వాళ్ళు కూడా కంపల్సరీ చెప్పాలి, పాత ఫైల్స్ చూపెట్టాలి. అలా చూపెడితే మనకు వాళ్ళకు డే 1 నుండి రెగ్యులర్గా షుగర్ రెగ్యులర్గా చెక్ చేసి చూడడం జరుగుతుంది. సో ఎర్లీ ఏజెస్లో వస్తుంది. తర్వాత ప్రెగ్నెన్సీలో షుగర్ రావడం వల్ల కాన్పులు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది, ప్రెగ్నెన్సీలు కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం, వీళ్ళకు ఖచ్చితంగా సిజేరియన్ సెక్షనే చేయాల్సి ఉంటుంది. మళ్ళీ 10 నెలలు కంప్లీట్ అయ్యే వరకు కూడా ఆగరు, కొద్దిగా ఎర్లీగా కూడా చేయాల్సి ఉంటుంది, కాంప్లికేషన్స్ బాగా ఉంటాయి. యూజువల్గా హెడ్ పెద్దగా ఉండడం, హెడ్ మనది మన 4 హెడ్ ఇది పెద్దగా ఉండే అవకాశం ఉంటుంది, మ్యాక్రోసెఫాలి అంటారు దాన్ని. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు బాగా క్లోజ్గా మానిటరింగ్, 10-15 డేస్ ఒకసారి షుగర్ టెస్ట్, ఇంట్లో గ్లూకోమీటర్ పెట్టుకొని రెగ్యులర్గా మనం చెకప్స్ చేసుకోవడము, డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే మాత్రం మంచి డెలివరీ మంచిగా అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత దీంట్లో ఏంటంటే బేబీలో ఫీటల్ అనామలీస్ అంటే కొద్దిగా ఎదుగుదల అవన్నీ కూడా తక్కువ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల్లో. తర్వాత కాకపోతే పిల్లలు పుట్టగానే ఇమీడియట్గా వాళ్ళకి షుగర్ రావడం జరగదు, కానీ లో షుగర్ వచ్చే అవకాశం ఉంది. అదే టైంలో పీడియాట్రిషియన్ ఉంటారు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీ కాబట్టి అప్పుడు ఇమీడియట్గా పీడియాట్రిషియన్ 25% ఎక్స్పోజ్, తర్వాత ఆ మందులు ఇచ్చేసి సెట్ చేయడం జరుగుతుంది. తర్వాత వీళ్ళు పెద్దగా అయిన తర్వాత 20 ఏజ్ తర్వాత రిస్క్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ షుగర్ వీ పిల్లల్లో కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నార్మల్ పర్సన్ కన్నా వీళ్ళకి. తర్వాత 4వ రకం డయాబెటీస్, లాడా అంటాం, ఎల్ఏడిఏ, లాడా అంటే లేటెంట్ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం. వీళ్ళు ఏంటంటే చిన్నపిల్లల టైప్ ఆఫ్ డయాబెటీస్, పెద్దవాళ్ళలో వస్తే దాన్ని లాడా అంటాం, అది కూడా పర్సంటేజ్ తక్కువనే, less than 5%. సో వీళ్ళకి కూడా ఖచ్చితంగా జీవితకాలం ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత 5th టైప్ వచ్చేసి మనకు పెద్దవాళ్ళలో వచ్చే షుగర్ చిన్నపిల్లల్లో, చిన్నపిల్లల్లో కాకపోయినా మిడిల్ ఏజ్డ్ అంటే 20-30, 20-30 ఏజ్ మధ్యలో అధిక బరువు వల్ల షుగర్ రావడం చూస్తున్నాం, అంటే 2 టైప్ ఆఫ్ డయాబెటీస్. ఇదేం మనము 2 డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం. సో ఈ లక్షణాలన్నీ కూడా నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్, 2 డయాబెటీస్ మాదిరిగానే 2 డయాబెటీస్ ఇన్ యంగ్ ఉంటుంది. సో దాదాపు అవే ఫీచర్స్ ఉంటాయి. సో వీళ్ళకి ఏంటంటే మనకు 21-22లో షుగర్ వచ్చింది అనుకోండి, మనం టాబ్లెట్స్ ట్రై చేసి చూడొచ్చు, వీళ్ళకి పనిచేస్తాయి. 2 డయాబెటీస్ ఇన్ యంగ్లో వాళ్ళు పెద్దవాళ్ళకి వచ్చేది చిన్నపిల్లల్లో వచ్చేది అన్నట్టు. సో ఇవి ముఖ్యమైనవి. ఇవి కాకుండా మనకు ప్యాంక్రియాస్ గ్రంథిలో లోపాల వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది, కొన్ని టాబ్లెట్స్ వల్ల, స్టీరాయిడ్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కూడా షుగర్ రావడం జరుగుతుంది. తర్వాత మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అంటాం, మోడీ 1, మోడీ 2, మోడీ 3, మోడీ 4, ఇది జన్యుపరంగా వచ్చే టైప్ ఆఫ్ డయాబెటీస్లు. ఇవి కాకుండా ఇంకొక 20 వెరైటీ ఆఫ్ డయాబెటీస్లు, అంటే లెస్ పర్సంటేజ్, కొంతమంది పర్సంటేజ్. ఇప్పుడు ప్యాంక్రియాస్ గ్రంథిలో రాళ్ళు ఉన్నాయి, ఫైబ్రో క్యాల్సిఫిక్ ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అంటారు, అట్లా కూడా షుగర్ వచ్చే అవకాశం ఉంది, అంటే ప్యాంక్రియాస్ డిజీజెసే. ఇవి కాకుండా వేరే ఆటోఇమ్యూన్ డిజీజెస్తో కూడా అసోసియేషన్ ఉంటుంది, కొన్ని థైరాయిడ్ ఉన్న వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, బీపీ ఉండే వాళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవి మనకు వివిధ రకాల డయాబెటీస్. తర్వాత వచ్చేసి డయాబెటీస్ అదుపులో లేదనుకోండి, వచ్చే సమస్యలు చాలా ఉంటాయి. ఇమీడియట్గా వచ్చే సమస్యలు ఉంటాయి, లేట్గా వచ్చే సమస్యలు ఉంటాయి. ఇమీడియట్గా వచ్చేసి బరువు తగ్గడము, వీక్నెస్, గడ్డలై మానకపోవడము, కాళ్ళు తిమ్మిర్లు, మంటలు, కాళ్ళు ఆగడము, తర్వాత ఈ సెక్షువల్గా కూడా ప్రాబ్లం రావడము, మూత్ర భాగాల్లో దురద, తర్వాత కంటి చూపు మందగించడము, తల తిరగటము, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. ఇమీడియట్గా అయితే బాడీ పెయిన్స్ కూడా సివియర్గా ఉంటాయి, కాళ్ళు ఆగుతూ ఉంటాయి. ఇవి కాకుండా రెగ్యులర్గా వాళ్ళు షుగర్ ఎక్కువగానే ఉంటుంది అనుకోండి, 250-300 రేంజ్లో మెయింటైన్ అవుతుంది అనుకోండి, కిడ్నీల మీద, గుండె మీద, నరాల మీద, వీటన్నిటి మీద కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి. దీన్ని ఓవరాల్గా మ్యాక్రోవాస్క్యులర్, మైక్రోవాస్క్యులర్ కాంప్లికేషన్స్ అంటాం. మైక్రోవాస్క్యులర్ అంటే చిన్న రక్తనాళాల కాంప్లికేషన్స్, మ్యాక్రోవాస్క్యులర్ అనుకోండి పెద్ద రక్తనాళాల కాంప్లికేషన్స్. చిన్న రక్తనాళాల కాంప్లికేషన్స్ వచ్చేసి డయాబెటిక్ రెటినోపతి, కన్ను సంబంధించి రెటినాలో ప్రాబ్లం వస్తుంది, కిడ్నీ సంబంధించి డయాబెటిక్ నెఫ్రోపతి అంటాము. దాంట్లో 5 స్టేజెస్, CKD1, CKD2, CKD3, CKD4 అని. ఫస్ట్ ఏమవుతుంది, కిడ్నీ దాంట్లో మనకు షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల, దాంతో అసోసియేటెడ్ బీపీ కూడా కంట్రోల్ లేనందువల్ల బాడీలో బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు కిడ్నీలో కూడా ప్రెషర్ పెరిగేసి ప్రోటీన్ లీక్ అవ్వడం జరుగుతుంది. దాన్నే మనం డయాబెటిక్ నెఫ్రోపతి అంటాం. సో ఎర్లీ స్టేజెస్లో ఈ ప్రోటీన్ లీకింగ్ అరికట్టగలిగితే, వాటికి మందులు కూడా ఉన్నాయి షుగర్ కంట్రోల్ మెయింటైన్ చేసుకోవడం, వాటికి మందులు వాడుకొని ఎర్లీ స్టేజ్లో కిడ్నీ ప్రాబ్లం మళ్ళీ మంచిగా కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి అనేది కామన్ చిన్న రక్తనాళాల కాంప్లికేషన్స్లో. నరాల సంబంధించి డయాబెటీస్ ఎఫెక్ట్ని డయాబెటీస్ న్యూరోపతి అంటాం. డయాబెటీస్ నరాల్లో ప్రాబ్లం వచ్చేసి మన కాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లు, కాళ్ళు ఆగడము, తర్వాత కాళ్ళు మొద్దుబారడము, తర్వాత మనకేంటంటే ఈ నరాల సంబంధించి సెక్స్ ప్రాబ్లం కూడా, మనకు సెక్షువల్ ప్రాబ్లం కూడా మనకు నరాల సంబంధించిన ప్రాబ్లం. ఇవి ఎర్లీ స్టేజెస్లో అయితే మనము నరాలకు సంబంధించి మందులు వాడుకొని షుగర్ కంట్రోల్ పెట్టుకుంటే మళ్ళీ అన్నీ ఇంపార్టెంట్గా మానిపోతాయి. చాలామందికి మనకు ఆల్కహాల్ అలవాటు ఉంటుంది, ఆల్కహాల్ మందు అలవాటు ఏదైతే ఉందో వాటి వల్ల కూడా నరాలు చెడతాయి, ఆల్కహాలిక్ న్యూరోపతి అంటారు. ఆల్కహాలిక్ డయాబెటిక్ న్యూరోపతి రెండు కలిసినాయి అనుకోండి, డయాబెటీస్ వల్ల, ఆల్కహాల్ వల్ల నరాలు చెడిపోవడము, విపరీతమైన మంటలు వస్తాయి. సో డయాబెటిక్ పేషెంట్స్ లిమిటెడ్గానే వాళ్ళు ఆల్కహాల్ సేవనం చేయడం బెటర్. అలవాటు లేని వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో మందు ముట్టకపోవడమే బెటర్, అలవాటు చేసుకోకపోవడమే బెటర్. సో డయాబెటీస్తో పాటు వేరే జబ్బులు ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా ట్రీట్మెంట్ మంచి తీసుకొని వాటికి మందులు, వీటికి మందులు వాడుకొని ఆహార నియమాలు పాటించి రెగ్యులర్ వాకింగ్, యోగా చేస్తే మాత్రం ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. కడుపు మీద ఎఫెక్ట్ని డయాబెటిక్ గ్యాస్ట్రోపతి అంటాం. కొంతమందిలో ఒకసారి లూజ్ మోషన్ అవ్వడము, ఒకసారేమో డయరీ అవ్వడం, అంటే మనకు మోషన్స్ లూజ్ మోషన్స్ లాగా అవ్వడం, దాన్ని డయరీ అంటాం. ఒకసారి కాన్స్టిపేషన్, ఒకసారి డయరీ, దీని ఆల్టర్నేటింగ్ బౌల్ హ్యాబిట్స్ ఉంటాయి. అయితే దీనికి కడుపుకు సంబంధించిన నరాలు వీక్ అవ్వడం జరుగుతుంది. సో గ్యాస్ నిండుకపోవడము, మోషన్ ఫ్రీగా లేకపోవడము, తర్వాత రీగర్జిటేషన్ అంటే మనకు ఛాతిలో మంట రావడము, తర్వాత రాత్రిపూట మనం లేసేసి కొద్ది యాసిడ్ సెక్రెషన్ లాగా అవుతుంది అనే ఫీలింగ్ రావడము, ఇవన్నీ కూడా డయాబెటిక్ గ్యాస్ట్రోపతిలో సింటమ్సే. సో ఇవి కాకుండా మనకు గుండె మీద కూడా ఎఫెక్ట్ వస్తుంది. గుండె ప్రాబ్లం కూడా సైలెంట్ ఎంఏ అంటాం, సైలెంట్ హార్ట్అటాక్స్ అంటాం. నరాల సంబంధించే ప్రాబ్లం, గుండె సంబంధించి నరాల సంబంధించిన ప్రాబ్లం వల్ల మనకు గుండె ప్రాబ్లము లక్షణాలు లేకుండా కూడా ప్రజెంట్ అవుతుంది డయాబెటిక్ పేషెంట్స్లో అటానమిక్ న్యూరోపతి వల్ల. సో ఛాతి నొప్పి, దమ్ము, చేయలాగడం ఇవి లేకుండా కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి షుగర్ పేషెంట్స్లో. సో ఒక్కటే అండి, మనం ఈ కాంప్లికేషన్స్, టైప్ ఆఫ్ డయాబెటీస్ గురించి అవేర్నెస్, ఎందుకంటే వాటి గురించి ఎడ్యుకేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్గా టేక్ హోమ్ మెసేజ్ ఏంటంటే, రెగ్యులర్గా షుగర్ పరీక్షలు చేసుకుంటూ రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో ఉంటే డెఫినెట్గా 30-40 ఇయర్స్ లైఫ్ అనేది ఉంటుంది. కాంప్లికేషన్స్ అనేది కొద్దిగా సివియర్గా ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. సో రెగ్యులర్ డాక్టర్ పర్యవేక్షణలో ఉండి అది రాకుండా జాగ్రత్తలు పడండి. వచ్చినా కానీ మళ్ళీ మంచిగా అవకాశాలు ఉంటాయి. సో మీరు రెగ్యులర్గా డాక్టర్ పర్యవేక్షణలో ఉండి రెగ్యులర్ చెకప్లో ఉండండి.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ,
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా మీరు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
4: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
8: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
9: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
8: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
10: హ్యాపీ యానివర్సరీ డియర్.
11: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
10: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
11: ఏమీ కాలేదనే కదా నా బాధ.
10: అంటే
11: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
10: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
11: సంప్రదించండి.
10: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
11: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్.
10: ఫోన్ 0846225334.
6: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవం. ప్రపంచ వర్షారణ్య దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 22 అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. భూమి యొక్క ఊపిరితిత్తులుగా పిలువబడే ఈ వర్షారణ్యాలను పరిరక్షించడం, వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడం మరియు అటవీ నిర్మూలనపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రపంచ వర్షారణ్య దినోత్సవం యొక్క ప్రఖ్యాత ఆక్సిజన్ ఊపిరి. ఆక్సిజన్ ఉత్పత్తి, భూగోళానికి అవసరమైన ప్రాణవాయువులో ఆక్సిజన్ ఎక్కువ శాతం ఈ వర్షారణ్యాల నుంచి లభిస్తుంది. జీవ వైవిధ్యం, ప్రపంచంలోని సగానికి పైగా వృక్ష జంతు జాతులను ఇవి ఆవాసంగా ఉన్నాయి. వాతావరణ నియంత్రణ, ఇవి కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొని భూమిపై ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉండేలా సహాయపడతాయి. ప్రధాన వర్షారణ్యాలు: దక్షిణ అమెరికాలోని అమెజాన్ వర్షారణ్యం, ఆఫ్రికాలోని కాంగో వర్షారణ్యం ప్రపంచంలోనే అతిపెద్దవి.

వర్షారణ్యాలు క్షీణించడం వల్ల కలిగే నష్టాలు మరియు వాటిని కాపాడే మార్గాలను వివరిస్తూ అవగాహన పెంచేందుకు ప్రతి సంవత్సరం ఈ ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు. సతత హరితారణ్యాలు ఎక్కువగా విస్తరించిన భూభాగాన్ని వర్షారణ్యాలు అంటారు. ఈ ప్రాంతాల్లో సాధారణంగా 200 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇది అత్యంత పురాతన జీవావరణ వ్యవస్థలను కలిగి ఉండటంతో పాటు ప్రపంచంలోని సగానికి పైగా వృక్ష జంతు జాతులకు నిలయాలుగా ఉన్నాయి ఈ వర్షారణ్యాలు. ఇవి ప్రపంచ వర్షారణ్య దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు. ఇప్పుడు విందాం బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించే సలహాలు సూచనలు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన, నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 37వ భాగం.
4: మేడం గారు, నేను భారతి బయట వెయిట్ చేస్తుంది కదా, లోనికి తీసుకొస్తాను మేడం.
5: తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక్కరు ఇంతసేపు మాట్లాడలేదు, తను కూడా తన టెన్షన్స్ తనకుంటాయి. మామూలుగా చిన్న విషయానికే చాలా ఎమోషనల్ అయిపోతుంది భారతి. నేను చూసినంత వరకు తొందరగా తీసుకొని రండి, మాట్లాడదాము ప్రశాంతంగా. తనతో కూడా తన డౌట్స్ని ఫస్ట్ క్లారిఫై చేద్దాం మనము. మీరు కూడా సాధ్యమైనంత వరకు వినటానికి ప్రయత్నం చేయండి తనతో పాటు. తను ఏదున్నా కూడా తన డౌట్ తను క్లారిఫై చేసుకోనివ్వండి.
4: అలాగే మేడం,
5: తప్పకుండా.
6: ఏంటండి ఇంతసేపు మాట్లాడుతున్నారు ఏంటి మేడంతో?
4: ఇంతసేపు నాతో మాట్లాడలేదు, పక్కన ఇద్దరు పేషెంట్లు ఉన్నారు, వాళ్లకు చెప్పారు, నాకు చెప్పారు. అనుమానమా, కంగారా, భయం?
6: కాదండి, మనం ఆ ఫిజిషియన్ ని కలిసి వచ్చాం కదా, మేడం ఏమైనా చెప్పారా ఏంటి ఇంత టైం పట్టింది అని?
4: అంటే కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అంటే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందో నాకు చెప్పారు. అవి నువ్వు స్వతహాగా వింటే బాగుంటది కదా అని నిన్ను కూడా తీసుకొస్తానని పర్మిషన్ తీసుకున్నాను.
6: మీరు చెప్పారు అంటున్నారు కదా.
4: నాకు చెప్పారు కానీ నువ్వు వింటే బాగుంటది కదా.
6: మరి ఇద్దరం ఒకేసారి వెళ్లే వాళ్ళం కదా మేడం, టైం అంతా మీరు తీసుకుంటే ఎలా?
4: అది కూడా వాస్తవమే అనుకో, ఇద్దరం కలిసి వెళ్తే కలిసి వచ్చేది. పర్వాలేదు, మేడం టైం ఇచ్చారు, లోనికి వెళ్ళి మేడం గారిని కలిసి మరి తన
6: ఇప్పుడు రమ్మన్నారు.
4: రమ్మన్నారు, వెళ్దాం పద.
6: సరే
4: పద. మేడం భారతిని తీసుకొచ్చాను.
5: భారతి, బాగున్నావా నాన్న?
6: బాగున్నాను మేడం.
5: కదలికలు
6: ఆయన మీతో మాట్లాడుతుంటే నాకేమో కంగారు వస్తుంది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఏంటి అని.
5: అట్లా ఏం లేదు భారతి, యాక్చువల్లీ వర్ధన్ గారు వచ్చారు లోపలికి. ఈ లోపల ఎమర్జెన్సీ అని నీ ముందే ఒక వీల్ చైర్ లో ఒక పేషెంట్ వచ్చింది కదా, తన్ని మాట్లాడటము, తన్ని చుట్టము సరిపోయింది. ఇంకా వచ్చిన మనిషి పక్కకు కూర్చున్నారు, ఇక మాట్లాడటం అవ్వలేదు నాన్న. సో అలా టైం అయిపోయింది. చెప్పు భారతి, ఎలా ఉన్నావు, నీకు కదలికలు ఎలా ఉన్నాయి, ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా?
6: కదలికలు అయితే తెలుస్తున్నాయి మేడం, బాగానే అనిపిస్తుంది. కానీ ఇదే బీపీ అన్నారు, దాని గురించే కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది.
5: రైట్, ఏం లేదు భారతి. మామూలుగా మనము అంతకు ముందు ఒక 2 వారాల క్రితము ఒక టాబ్లెట్ పెట్టి ఉండే
6: వేసుకుంటున్నాను,
5: అది వేసుకుంటున్నావు. కాకపోతే ఇప్పుడు కొంచెము మనకి డయాస్టలీ అనేది అంటే కింద బ్లడ్ ప్రెషరు అది కంటిన్యూస్గా 2-3 టైమ్స్ 90 టచ్ అవ్వటం వల్ల మళ్ళీ ఫిజిషియన్ ఒపీనియన్ రాయాల్సి వచ్చింది నేను. సో సారు ఎందుకైనా మంచిది, ఇప్పుడు 32 వీక్స్ కదా మనకి 32 వారాలు. సో అందుకని కొంచెము ఈ టైంలో మనకి బాడీలో ప్రెగ్నెంట్ ఉమెన్లో కొంచెము చేంజెస్ కానీ బ్లడ్ పరంగా కానీ సర్క్యులేషన్ పరంగా కానీ బీపీ పరంగా కానీ ఏది ఏమైనా కొంచెం చేంజెస్ అనేవి కొంచెం ఎక్కువ రీతిలో ఉంటాయి. కాబట్టి మనము కొంచెం సారు అడ్వైజ్ మనం తీసుకోవటము మంచిది. ఇంకొకటి సార్ ఇంకొక టాబ్లెట్ యాడ్ చేశారు. సో పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి రాశారు ఇది బీపీ మాత్ర. సో ఇది రెగ్యులర్గా మీరు వేసుకోవాలి. అండ్ కంగారు పడాల్సిందేం లేదు భారతి. ఇప్పుడు రెగ్యులర్గా మీరు ఫుడ్ ఇవి ఎలా తీసుకుంటున్నారో అలాగే రెగ్యులర్గా పొద్దున సాయంత్రం ఈ టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా మెడిసిన్స్ వేసుకొని ఖచ్చితంగా డైట్ పాటించుకొని సరైన టైంకి నిద్ర అనేది మీరు పాటించుకోగలిగితే మనకి ఇబ్బంది ఉండదు నాన్న.
6: మేడం డైట్ మీరు చెప్పిందే ఫాలో అవుతున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ ఏమైనా చేంజెస్ చేసుకోమంటారా?
5: చేంజెస్ ఏం లేదు, బట్ సాధ్యమైనంత వరకు పండ్లు తినడానికి ఇష్టపడుతూ ఉండాలి. ఎందుకంటే ఫ్రూట్స్ తీసుకోండి. కాకపోతే వేసవికాలంలో మనము చాలా మ్యాంగోస్ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము, మ్యాంగోస్ తినకుండా ఉండలేము. కాకపోతే ఏంటంటే ఈ మామిడి పండులో ఏమవుతుందంటే మనకి న్యాచురల్ షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఈ బీపీకి తోడు షుగర్స్ ఏమన్నా కొంచెము రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది భారతీయ గర్భిణీ స్త్రీలలో. సో మితంగా తీసుకోవాలి. రెగ్యులర్గా రోజు 2-3 మామిడి పండ్లు తింటానంటే కుదరదు. కొంచెం అంటే 2 రోజులకొకసారి ఒక మామిడి పండు అట్లా తింటే సరిపోతుంది. వీటికన్నా మనకి కర్బూజా అంటే మస్క్ మెలను, వాటర్ మెలను, పుచ్చకాయ, తర్వాత నెక్స్ట్ సిట్రస్, ఆరెంజెస్ కానీ, దానిమ్మ కానీ, తర్వాత కీవీ ఫ్రూట్స్ కానీ, ఆల్బక్రా పళ్ళు, ఇవి ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఇవి ఫ్రూట్స్ రెగ్యులర్గా ఖచ్చితంగా రోజు దినచర్యలో పెట్టుకోండి. ఆకుకూరలు ఖచ్చితంగా తీసుకోండి. ప్రతి మీరు తీసుకునే డైట్లోనూ ప్రోటీన్ రిచ్ కంటెంట్ ఉండేటట్టు చూసుకోండి. ఉడకబెట్టిన బొబ్బర్లు కానీ, తొగరపప్పు కానీ, అంటే కందిపప్పుతో మనకి ఆకుకూరలు వేసుకుంటాం, కాయగూరలు వేసుకుంటాం, సో అలాగా పప్పు కర్రీ ఒకటి తీసుకోండి. దాంతోపాటు ఉడకబెట్టిన చెరగలు, ఉడకబెట్టిన బొబ్బర్లు, ఉడకబెట్టిన పల్లీలు, తర్వాత బాయిల్డ్ ఎగ్, వీటన్నిటిలో ఏంటంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంది. అలాగే నీళ్ళు ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే గ్లాస్లో తీసుకున్నట్లయితే 10-12 గ్లాసులు తీసుకోండి. లేదా మినిమం మనకి ఎంత కాదన్నా 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. కాకపోతే ఈ వేసవిలో ఆవకాయ పచ్చడి ఉంటుంది. సో ఈ పచ్చడి అనేది అవాయిడ్ చేసుకోవాలి మనము. ఎందుకంటే వీటిలో మనం పచ్చడి నిల్వ ఉండటానికి ఎక్కువగా ఉప్పు అనేది వాడతాము. సరైన ఉప్పు, ఆవపిండి, నూనె, ఈ మూడు ఉంటేనే కదా మనకి పచ్చళ్ళు అనేవి ప్రాపర్గా తయారవుతాయి. కానీ ఈ పచ్చళ్ళకి మీరు దూరంగా ఉండాలి.
6: ఒక్కసారి కొంచెం అలా తినొచ్చంటారు
5: అంటే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది నాన్న. ఎందుకంటే ఒక్క 1/2 స్పూన్ పచ్చడి వేసుకున్నా మనము వారానికి సరిపడా ఉప్పు కడుపులో మింగినట్టే లెక్క.
6: అమ్మో,
5: అందుకని మనము అవి అవాయిడ్ చేయాలి. కాకపోతే ఛాయ్ అలవాటు ఉంటుంది, మధ్యాహ్నం కనుక కొంచెం పీకుతూ ఉంటుంది, ఆ కాఫీ టీ అవాయిడ్ చేయండి. అలాగే ప్రాసెస్డ్ ఫుడ్స్ ఉంటాయి అంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాము, కావాలనుకున్నప్పుడు మనం కుక్ చేసుకొని తింటాము, అలాంటి ఫుడ్స్ మనము అవాయిడ్ చేయాలి. బయట ఫుడ్ అస్సలు
6: తీసుకోవద్దు.
5: వడియాలని, పాపడ్స్ అని, స్పైసీ ఇలాంటివి ఏమి తీసుకోవడానికి వీల్లేదు భారతి.
6: అయితే మేడం, మీరు పప్పులు, నానబెట్టిన శనగలు అవి తినమన్నారు కదా, అవి తిన్నప్పుడు కొంచెం కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, డైజెషన్ సరిగా అవ్వట్లేదేమో అని అనిపిస్తుంది.
5: అంటే వాటిల్లో ఏంటంటే మనము మితంగా తీసుకోవాలి, కొంచెం కొంచెం తీసుకోండి, వాకింగ్ చేయండి. రెండవది ఏంటంటే మనం టైం స్కెడ్యూల్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు మనము డిన్నర్ అయినా సరే 8 గంటల వరకు స్టాప్ చేసుకుంటే మంచిది భారతి. సాధ్యమైనంత వరకు ఏంటంటే చాలా వరకు పనుల్లో నిమగ్నమై మనము ఏం చేస్తూ ఉంటామంటే లైట్ ఫుడ్ అయినా తీసుకుందాం ఏమవుతుందిలే అని 9 గంటలకి 10 గంటలకి తీసుకునే ప్రయత్నం చేస్తాం. అవి అవాయిడ్ చేయాలి. సాధ్యమైనంత వరకు మీ ఫుడ్ పాలతో సహా, అంటే మనం నైట్ కూడా మిల్క్ తీసుకోమని చెప్తాం కదా, దాంతో సహా మీరు ఖచ్చితంగా మీరు 8-8:30 మాక్సిమం క్లోజ్ చేసుకుంటే మంచిది.
6: మాక్సిమం మీరు చెప్పింది ఫాలో అవుతున్నాను మేడం, కానీ మిడ్ నైట్ మళ్ళీ నాకు కొంచెం ఆకలి ఇస్తుంది, అప్పుడు ఏం చేయమంటారు?
5: వాటర్ తీసుకోవాలి భారతి. సాధ్యమైనంత వరకు మనము లేట్ నైట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. దానివల్ల ఏమవుతుందంటే అరుగుదల అనేది ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈ ఇండైజెషన్ వల్ల, అరుగుదల లేకపోవటం వల్ల మన బయాలజికల్ సిస్టమ్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. దానివల్ల బ్లడ్ షుగర్స్ కూడా రైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఆకలి అవుతుందని 11-12 గంటలకి తినటం, మళ్ళీ పొద్దున్నే వాళ్ళు 6:30-7 కాకుండా 8:30-9 లెగవటం, బ్రేక్ఫాస్ట్ 10:30-11 చేయటం, లంచ్ 3 చేయటం, సో ఒక్కసారి మనము దానికి అలవాటు పడితే ఆ నెక్స్ట్ డే దినచర్య అంతా కూడా మనకి
6: డిస్టర్బ్ అయిపోతుంది.
5: నిద్ర డిస్టర్బ్ అవుతుంది, మనకి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం యాక్టివ్గా కూడా ఉండము. ఇవన్నీ మనం కోరి తెచ్చుకున్న కష్టాలు కదా.
6: అవును మేడం. అయితే మీరు వాకింగ్ చేయమన్నారు కదా, ఈవినింగ్ టైమ్స్లో ఈయన వచ్చాక కాసేపు వాకింగ్ చేస్తున్నాను, కానీ ఎక్కువసేపు చేయలేకపోతున్నాను, కాళ్ళు నొప్పులు, దానివల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది.
5: ఒక 10 మినిట్స్ వాక్ చేయటం, 5 మినిట్స్ రెస్ట్ తీసుకోవటము చేస్తే మంచిది. ఎందుకంటే
6: బ్రేక్ ఇస్తూ చేయమంటారు.
5: ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే లైఫ్ స్టైల్ అనేది చాలా ముఖ్యం గర్భిణీ స్త్రీలో. అందులో కొంచెం మీరు వెయిట్ పుట్ ఆన్ అయ్యారు, బరువు పెరిగారు, బీపీ మాత్రలు వాడుతున్నారు. మధ్యాహ్నం పూట మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ నాప్ లాగా వేయండి, కానీ సాధ్యమైనంత వరకు ఎడం పక్క తిరిగి పడుకోవటం అంత దాకా పోవద్దు. తర్వాత కాఫీ, టీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే కూల్ వాటరు, తర్వాత ఫ్రిడ్జ్ లో వాటరు, డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవి కూడా అవాయిడ్ చేయాలి.
6: అవి అన్నీ ఫాలో అవుతున్నాను మేడం. ఇప్పుడు ఈ టాబ్లెట్స్ సరిపోతాయి అంటారా?
5: ఈ టాబ్లెట్స్ సరిపోతుంది భారతి.
6: ఇప్పుడు మళ్ళీ చెక్అప్ కి ఎప్పుడు రమ్మంటారు?
5: మళ్ళీ ఒక 1 వీక్ కి రండి భారతి.
6: మేడం మరి సార్ మళ్ళీ కొత్త టాబ్లెట్ యాడ్ చేశారు కదా, దీనివల్ల ఏమైనా ఇబ్బంది అనిపిస్తే మధ్యలో రమ్మంటారా?
5: యా, ఇది చాలా మంచి ప్రశ్న భారతి నువ్వు అడిగింది. ఎప్పుడైతే బీపీ మాత్రలు వాడుతూ ఉన్నామో ఖచ్చితంగా బీపీ రెగ్యులర్ గా చెక్ చేసుకుంటూ ఉండాలి పొద్దున సాయంత్రం. బీపీ గనక 130/90 వచ్చింది, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి మళ్ళీ రిపీట్ చేసి మళ్ళీ బీపీ 130/90, 130/90 లేదా 140/90 ఉంటే ఇమీడియట్ గా రావాలి. మీరు కాళ్ళ కింద ఎత్తు పెట్టుకొని వాకింగ్ చేసుకుంటూ బీపీ చూసుకుంటూ రెగ్యులర్ గా డైట్ పాటిస్తూ ఉండి కూడా మీకు ఒకవేళ బరువు పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా, బీపీ పెరుగుతున్నట్టు అనిపిస్తున్నా, తలనొస్తున్నా, చిరాకుగా ఉన్నా, కళ్ళు బూదర బూదర కనిపిస్తున్నా, స్థిరంగా పొట్ట నొప్పి, మరి ముఖ్యంగా పైకడుపు దగ్గర నొప్పి అనిపిస్తున్నా, కదలికలు తక్కువ అనిపిస్తున్నా, దమ్ము దమ్ము ఆయాసం అట్లా అనిపిస్తున్నా, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నా, ఇవి ఏవి అనిపిస్తున్నా కూడా ఖచ్చితంగా ఆలస్యం చేయకుండా తొందరగా హాస్పిటల్కి మాత్రం వచ్చేయండి.
4: అలాగే మేడం, తీసుకొస్తాను, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా.
5: యా, సో అందుకే బీపీ మాత్రలు రెగ్యులర్ గా వాడుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, వాకింగ్ ఉండాలి, ప్రాపర్ డైట్ ఉండాలి. నేను చెప్పిన విధంగా ఏవైనా వీటిని వార్నింగ్ సైన్స్ అంటాం మనం. సో ఇవి ఏమాత్రం మీకు అనిపించినా కనిపించినా ఫీల్ అయినా తొందరగా వచ్చేయండి.
4: అలాగే మేడం,
6: రైట్,
4: వెళ్ళొస్తాం మేడం.
5: రైట్ వర్ధన్ గారు, జాగ్రత్త భారతి, కదలికల మీద దృష్టి ఉంచుకోండి, జాగ్రత్త. మళ్ళీ వారం తర్వాత చూస్తాను.
3: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 37వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
1: బృందావన్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: ఇంతవరకు మీరు బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గైనకాలజిస్ట్ డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించిన సలహాలు సూచనలు విన్నారు. శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 7:30. గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 8:00 ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు తెలియజేస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 8:00 గమనిక విన్నారు.

ప్రభాత లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: Conch for Best Animation Film was awarded to Armstrong from Angalamman Kovil Street. The Silver Conch for Best Short Fiction Film went to Small Clouds, while Y won the Silver Conch for Best Documentary Film. The Old Bull Nose or Once New won the award for Best Student Film, while The Last Shelter received the award for Best Short Film on Vikasit Bharat, 150 Years of Vande Mataram, Bharat Act 2026. Ankita Apte, Akashwani News, Mumbai.
1: U.S. Vice President J.D. Vance has said that talks with Iran were making progress as senior delegations met in Switzerland to address Tehran's nuclear program and regional security issues. Vance also expressed optimism that negotiators could advance discussions further. We have more details in this report.
2: Delegations from the U.S. and Iran began closed-door talks at the Bergenstock Resort overlooking the Lake Lucerne. Speaking to the reporters before the meeting, J.D. Vance said negotiations have already yielded encouraging results. The talks are focused primarily on Iran's nuclear program through regional security issues, including the efforts to maintain ceasefire between Israel and Lebanon, are also expected to feature prominently.
3: The opening of the Strait of Hormuz, the ending of the Iranian nuclear program, all of these things have already been accomplished. The question before us now is how much more can we accomplish together? Can we turn over a new leaf? Can we change relations in the Middle East permanently? Or do we go back to doing things the old way, which is not our preference, but is certainly very much something that can happen?
2: When asked about the situation in Lebanon and Israel's military operations there, J.D. Vance said recent diplomatic efforts had produced positive results, while acknowledging that differences remained over how best to achieve long-term stability. He further defended Washington's role in seeking to end the conflict, saying the United States had played a leading role in efforts to reduce tensions and support peace initiatives in recent months. Meanwhile, the outcome of the talks is being closely watched by regional and international stakeholders amid efforts to revive diplomacy with Tehran and prevent a wider conflict in West Asia. With Mayur's report, Jigyasa Pandey, Akashwani News, Delhi.
1: On to sports now. In men's hockey, India defeated Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg yesterday. Jugrat Singh, Abhishek and Rajinder Singh scored the goals, helping India register their second win of the leg against the Dutch side. And now for a look at today's newspapers, it's over to Shagun Chopra.
4: Thank you, Saira. Papers have widely noticed the observance of the International Day of Yoga, along with fresh developments in the US-Iran talks. The Statesman writes, PM leads International Yoga Day celebrations, says yoga has unique power to unite nations. The Hindu carries a beautiful picture of army personnel taking part in a yoga session in Ladakh with the picturesque Himalayas in the background. NEET re-exam, government passes litmus test, writes the Pioneer. India-US to hold trade talks this week to finalize interim pact, reports the Statesman. The Hindu in its editorial Just Roots writes, DNA tests for paternity allowed as a last resort must not violate other rights. And finally, the Indian Express writes, IIT Bombay finds a new way to lower LDL cholesterol, adding researchers stop bad fat from reaching liver cells that release it into the blood. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Modi says strong maritime capability is deciding factor for a country's economic and strategic influence, and India is preparing for it. President Draupadi Murmu visits Kuno National Park in Madhya Pradesh, reviews progress of Project Cheetah. India to host two-day meeting of BRICS National Security Advisors in New Delhi today. National Testing Agency to commence UGC NET June 2026 examination from today. U.S. Vice President J.D. Vance says Iran talks making progress as delegations meet in Switzerland. And in men's hockey, India beat Netherlands 3-2 in the last match of FIH Pro League Rotterdam leg. And with that, we end the morning news. Have a great day.
5: Akasivani, Nizamabad Kendram. Samayam, 8 gantala 30 nimshalu.
6: GRT Jewelers సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. GRT Jewelers, శుభారంభానికి ప్రారంభం.
5: ఇప్పుడు విందాం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపీకృష్ణ గారు అందించే సలహాలు సూచనలు.
7: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు
8: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
7: రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్. సెల్ 8019999990.
8: ప్రతి సోమవారం మనం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు అందిస్తున్నటువంటి చక్కటి సలహాలు సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ గోపికృష్ణ కెంచి గారు. వారిని అడిగి మనం ఈ గుండె వ్యాధికి కారణాలేంటి, ముఖ్యంగా బీపీ ఎందుకు వస్తుంది, ఈ బీపీ లక్షణాలు ఎలా ఉంటాయి, మరి ఇది ఎవరికి రావచ్చు, వస్తే ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ గారు నమస్కారం.
9: నమస్కారం సార్. శ్రోతలందరికీ శుభోదయం.
8: డాక్టర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ హృదయానికి సంబంధించినటువంటి జబ్బులో చూసినట్టయితే ప్రధానంగా ఈ హైపర్ టెన్షన్ అంటాం. ఈ హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఎట్లా ఉంటాయి?
9: ఓకే సార్. హైపర్ టెన్షన్ అంటే కామన్ లాంగ్వేజ్లో బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్, తెలుగులో చెప్పాలంటే రక్తపీడనం అంటారు. ఇది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఒకప్పుడు పట్టణాల్లో సిటీలలో చూసే ప్రాబ్లం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుంది. లేటెస్ట్గా జరిగిన పరిశోధనల్లో గ్రామీణ ప్రాంతాల్లో మోర్ దెన్ 30% ఆఫ్ పాపులేషన్ అంటే 30% ప్రజలకు బీపీ ఉంది అని తెలుసుకోవడం జరిగింది. అందుకే దీని యొక్క లక్షణాలు, దీన్ని ట్రీట్మెంట్ చేయకపోతే వచ్చే పరిణామాలు అనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా హైపర్ టెన్షన్ అనేది లక్షణాలు ఎలా ఉంటాయంటే, చాలామందికి మొదట లక్షణాలు ఏమీ ఉండవు, సింప్టమ్స్ అనేవి ఏమీ ఉండవు. ఎందుకు అంటే మెల్లిమెల్లిగా బాడీ అనేది అడాప్ట్ అవుతుంటుంది. బీపీ పెరిగిన కొద్దీ బాడీ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఒకేసారి 180 క్రాస్ అవ్వడం కానీ 200 క్రాస్ అవ్వడం కానీ అలా జరిగినప్పుడు మొదటగా తల తిప్పినట్లు అవ్వడము, కొంచెం తల వెనక భాగంలో తల నొచ్చినట్లు ఉండడము, బాగా అలసిపోయినట్లు ఉండడము, గుండె దడదడ అనిపించడము, కొందరికి ముస దమ్ము అంటారు కదా, దమ్ము రావడం కానీ, కొంచెం కళ్ళు మబ్బుగా కనబడడం కానీ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ బీపీ ఉన్న వాళ్లకు కనబడే లక్షణాలు. చాలామంది 50% మందికి మొదట మాత్రం ఎలాంటి లక్షణాలు అనేవి కనబడవు.
8: బాగుంది. అయితే మనం ఈ లక్షణాలు కనబడ్డాయి అనుకుందాం సార్, మరి ఈ లక్షణాలు కనబడిన తర్వాత దీని పరిణామాలు ఎట్లుంటాయండి?
9: గుడ్ క్వశ్చన్. బీపీ అనేది ముందుగా తెలుసుకోవడం అనేది ఎలా అంటే, అది లక్షణాలు లేకన్నా ముందే తెలుసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ 35 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ 6 నెలలకు కానీ 1 ఇయర్కి కానీ కంపల్సరీ దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రాల్లో కానీ క్లినిక్స్లో కానీ బీపీ అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బీపీ సింప్టమ్స్ వచ్చేంత వరకు మనం ఆగితే అది చాలా విపరీత పరిణామాలు రావచ్చు. దాంట్లో ముఖ్యంగా అది 4 అవయవాల మీద మనకు దాని పరిణామాలను చూపిస్తుంది. ఒకటి బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, ఐస్. వీటిని టార్గెట్ ఆర్గాన్ డ్యామేజ్ అంటారు. ఎక్కువ బీపీ చాలా రోజు ఉండడం వల్ల బ్రెయిన్కి స్ట్రోక్ రావడము అంటే పారాలసిస్ రావడము జరగవచ్చు. హార్ట్కు హార్ట్లో బ్లాకేజెస్ రావడము, తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, వాపులు రావడము, ఇది జరుగుతుంటుంది. కిడ్నీలో మొదటిగా కిడ్నీ ఫెయిల్యూర్ అంటారు, అంటే ప్రోటీన్స్ కిందికి రావడాన్ని కిడ్నీ అనేది జల్లెడబట్టినట్లు ఆపుతుంటుంది అన్నట్లు. ఇది డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ ఫిల్టర్ అనేది ఖరాబ్ అవుతుంది. ఫిల్టర్ ఖరాబ్ అవ్వడం వల్ల ఎక్కువ ప్రోటీన్స్ బయటకు వెళ్ళిపోయి వాపులు రావడము, కిడ్నీకి సంబంధించిన క్రియాటినిన్ అనేది పెరగడము, దానికి సంబంధించిన కిడ్నీ ఫెయిల్యూర్ రావడము అనేది జరుగుతుంటుంది. ఇంకొకటి కళ్ళ మీద కూడా దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. కళ్ళు చీకట్లు కావడము, మబ్బుగా కనబడము, అలాగే మనం వదిలేస్తే చివరికి చూపు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సో ఈ 4 అవయవాల మీద మన బీపీ అనేది చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే మనము బీపీని ముందుగానే తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకోవడము, రాకుండా జాగ్రత్తలు పడడం అనేది చాలా ఇంపార్టెంట్.
10: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
11: 24 గంటలు అత్యవసర సేవలు.
10: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
11: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
10: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
11: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
10: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
11: సంప్రదించండి
10: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
11: సెల్ 8019999990.
8: బాగుంది డాక్టర్ గారు. మీరు అంటూ ఇది చాలా అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, అంటే బీపీ పెరగడం వల్ల వచ్చేటువంటి నష్టాలలో ముందు బ్రెయిన్, తర్వాత హార్ట్, ఆ తర్వాత కిడ్నీస్, ఇంకా మనం ఊహించేది ఏంటంటే కంటి మీద ఎఫెక్ట్ ఉంటుంది అని. కంటి మీద కంటి చూపు పోయేటువంటి అవకాశం కూడా ఉంటుందని డాక్టర్ గారు చెప్తారు. అయితే డాక్టర్ గారు, మరి ఒకవేళ ఈ యొక్క బీపీ అంటే హైపర్ టెన్షన్ రాకుండా ఉండాలంటే మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
9: ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు మన పెద్దలు, డాక్టర్స్ కూడా అదే అంటారు. ముందుగా మనము ఫ్రీక్వెంట్గా బీపీ చెక్ చేసుకోవడం వల్ల బీపీ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకవేళ మొదటనే మనం రాకుండా చేసుకోవాలి అంటే ఉప్పు తగ్గించడము, ఫ్రూట్స్, వెజిటబుల్స్, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు ఎక్కువగా తీసుకోవడము, అంటే హెల్దీ ఫుడ్ అనేది తీసుకోవడము, రోజు 30-45 minutes రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, సైక్లింగ్, మనకి ఏది కుదిరితే అది కంపల్సరీ 30-45 minutes చేయడం వల్ల రక్తపీడనం పెరగకుండా చూసుకోవచ్చు. అడిక్షన్స్, స్మోకింగ్, ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటే దాన్ని అవాయిడ్ చేయడం అనేది. ఇంకొకటి బరువు పెరగడం, మనము ఆఫ్టర్ 40 ఇయర్స్ బరువుని కంట్రోల్లో పెట్టుకోవాల్సి వస్తుంటుంది. సో ఇది పెరగడం వల్ల కూడా బీపీ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఇప్పుడు సమాజంలో ఉన్నది స్ట్రెస్, విపరీతమైన స్ట్రెస్ ఉండడము, నిద్రలేమి అనేది ముఖ్య కారణాలుగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ముఖ్యంగా ఇవి కూడా పెరుగుతున్నాయి అన్నట్లు. సో సరిపడా నిద్ర, స్ట్రెస్ తగ్గించుకోవడం, మెడిటేషన్ చేయడము, వ్యాయామం చేయడం వల్ల మనము వీటిని రాకుండా జాగ్రత్త పడవచ్చు, బీపీ అనేది రాకుండా జాగ్రత్త పడవచ్చు.
8: మోహన్ రెడ్డి గారు, శ్రోతలు గమనిస్తున్నారా, ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఏంటంటే మీరు ముందుగానే ఈ హైపర్ టెన్షన్ బారిన పడకూడదు అంటే ఎక్సర్సైజ్ చేయండి, అడిక్షన్స్ అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ లాంటివి కానీ దాన్ని వదిలేయండి, అట్లాగే స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి చక్కటి యోగా, మంచి స్లీపు ఇట్లాంటి ఉంటే బాగుంటుందని డాక్టర్ గారు చెప్తున్నారు. అయితే డాక్టర్ గారు, ఒకవేళ ఇవన్నీ మనం జాగ్రత్తలు పాటించలేదు, మనకు ఈ విషయాలు తెలియవు అనుకుందాం, ఒకవేళ ఇది వచ్చింది, బీపీ వచ్చింది అంటే ఇప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే?
9: ఓకే, మనము ఇవన్నీ చేసినా కానీ చాలామందికి 40 ఇయర్స్ దాటిన వాళ్లకు, లేదా డయాబెటీస్ అంటే షుగర్, మధుమేహం ఉన్న వాళ్లకు, ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్కి, మదర్, ఫాదరు, వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటారు, వాళ్లకు ఉండడం కానీ, అధిక బరువు ఉన్న వాళ్ళకి, ఎక్కువగా ఆల్కహాల్, స్మోకింగ్, కన్సంప్షన్ ఉన్న వాళ్ళకి, అండ్ ఎక్కువగా పని చేయకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, ఎక్సర్సైజ్ లేని వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు మొదట స్టేజెస్ ఆఫ్ హైపర్ టెన్షన్ అంటే స్టేజ్ 1 ప్రీ హైపర్ టెన్షన్, స్టేజ్ 1, స్టేజ్ 2 అని ఉంటుంది. ప్రీ హైపర్ టెన్షన్ అంటే 130-140 మధ్యలో ఉండేదాన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటారు, అంటే వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువ. సో అలాంటి వాళ్ళు మనము మొదటగా మాట్లాడుకున్న ప్రివెంటరీ మెజర్స్, ఉప్పు తగ్గించడము, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడము, రెగ్యులర్గా వ్యాయామం చేయడము, అడిక్వేట్ స్లీప్ ఉన్న వాళ్ళకు, అది 130-140 ఉన్న వాళ్ళకి అది మేము సజెస్ట్ చేస్తుంటాము. 140 క్రాస్ అయిపోయింది, మనం ఏం చేసినా 140 క్రాస్ అయిపోయింది అంటే కంపల్సరీ టాబ్లెట్ అనేది వాడాలి. చాలామందికి ఉన్న అపనమ్మకం, అపోహ అనేది ఏంటంటే టాబ్లెట్ ఒక్కసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేయాలా అనేది. బీపీ అనేది ఒక్కసారి మనకు వచ్చింది అంటే అది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఒకటి, కొన్ని కారణాల వల్ల, ఇప్పుడు కిడ్నీ స్టోన్స్ వల్ల రావచ్చు, థైరాయిడ్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు అధికమైన స్ట్రెస్ వల్ల బీపీ పెరగడం వల్ల, అవి కంట్రోల్ చేసుకుంటే ఒక్కోసారి వాళ్ళకు కంట్రోల్లో ఉంటుంది. ఈ ప్రివెంటరీ మెజర్స్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో అవి చేయడం వల్ల కంట్రోల్ ఉంటుంది. బట్ ఇంకొక క్వశ్చన్ ఏముంటుందంటే, బీపీ టాబ్లెట్ వాడుతున్నాము, ఇప్పుడు కంట్రోల్లో ఉంది, ఆపొచ్చా అంటారు. అది టాబ్లెట్ వాడడం వల్ల కంట్రోల్లో ఉంటుంది అన్నట్లు. సో మనం టాబ్లెట్ ఆపేశాక 1-2 రోజుల్లో మళ్ళీ పెరుగుతుంటుంది. చాలామంది చేసే మిస్టేక్ ఇదే, అంటే బాగుంది కదా అని చెప్పి ఆపడం జరుగుతుంటుంది. సో వాళ్ళకు బీపీ పెరగడము, మళ్ళీ దానికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్, మనం మాట్లాడుకున్న పరిణామాలు అనేవి వాళ్ళకు వస్తూ ఉంటాయి. స్టేజ్ 2 హైపర్ టెన్షన్, మనం ఏదైతే బ్రెయిన్ మీద, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుందో అది 160 క్రాస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకు 2 టాబ్లెట్స్ మొదటగా స్టార్ట్ చేస్తాము. మనం అంటే టాబ్లెట్లు ఎక్కువగా తీసుకొని వాళ్లకు కాంబినేషన్స్ కూడా దొరుకుతాయి మనకు, ఒకటి రెండు మూడు.

0: రెండు ట్యాబ్లెట్ల కాంబినేషన్ కూడా దొరుకుతుంది. సో వాళ్ళకి తగ్గట్లు, కొందరికి ఉదయం ఎక్కువ ఉంటుంది, ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది బీపీ, దాన్ని బట్టి టైమింగ్స్ అనేవి కూడా మనం అడ్జస్ట్ చేస్తామన్నట్టు. టూ ట్యాబ్లెట్స్ ఫస్ట్ 2 వారాలకు ఒకసారి చెకప్ చేస్తాము. ట్యాబ్లెట్ పెట్టడం వల్ల మనం అనుకున్న టార్గెట్కి వాళ్ళు వచ్చారా లేదా, 130 కన్నా బీపీ తగ్గిందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. కంట్రోల్ ఉందనుకో మెయింటైన్ చేస్తాం. ఒకవేళ బీపీ 110 కన్నా లో అవుతుంది అనుకోండి, మేమే వాళ్ళకు డోసేజ్ అనేది తగ్గించడం కానీ ట్యాబ్లెట్ తగ్గించడం కానీ మేమే సజెస్ట్ చేస్తుంటాం అన్నట్లు. అంటే మొదటగా ఏంటంటే ఫ్రీక్వెంట్గా 2 వీక్స్కి రావడం కానీ 1 మంత్కి రావడం కానీ అనేది రెగ్యులర్గా అనేది మనము ఫాలోఅప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో ఇలా స్టేజ్ 1 స్టేజ్ 2ని ఇలా ట్రీట్ చేస్తాం. ఒక్కోసారి 200 అబోవ్ రావడము, బాగా విపరీతమైన హెడ్ఏక్ రావడము ఉన్న వాళ్లకు హాస్పిటల్ అడ్మిషన్ అవసరం పడుతుంది. వాళ్లకు గ్రాడ్యువల్గా బీపీని తగ్గించి మళ్ళీ ట్యాబ్లెట్గా కన్వర్ట్ చేసి పంపించడం జరుగుతుంది.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: 24 గంటలు అత్యవసర సేవలు,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
1: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
2: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
1: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
2: సంప్రదించండి
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 8019999990.
3: అంటే ఇప్పుడు మీరు అన్నట్టు హై బీపీ వల్ల ఈ చక్కెర రావడం లాంటిది ఇట్లా జరుగుతుంటుంది, వీళ్ళకి మాత్రం మనం ముందే అడ్మిట్ చేసుకుని
0: 200 బీపీ రావడము, సివియర్ హెడ్ఏక్ రావడము, బ్లర్డ్ విజన్ అంటే కళ్ళు చీకట్లు అవ్వడం కానీ ఇలాంటి ప్రమాదకరమైన సూచనలు కనిపించిన వాళ్ళకి అడ్మిషన్ చేసుకొని బీపీని కంట్రోల్ చేసి ట్యాబ్లెట్గా పెడుతుంటాం అన్నట్లు. అంతే, ఇవన్నీ ఇది కామన్ కాబట్టి నేను చెప్పినవన్నీ పాటించాలి. మీ పక్కనున్న వాళ్లకు, నైబర్స్కి కానీ, గ్రాండ్ పేరెంట్స్కి కానీ ఎవరైతే ఆ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులలో, అంటే తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు చూడండి, వాళ్ళకి ఈ మెసేజ్ని పాస్ చేయడం అనేది చేసుకోవాలా. రెగ్యులర్గా బీపీ చెక్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలి.
3: బాగుంది డాక్టర్ గారు. అయితే చివరిగా మీరు మా శ్రోతలకు ఇచ్చే సలహా ఏంటి?
0: ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే బీపీ అనేది చాలా కామన్, మనం తెలుసుకుంటేనే తెలుస్తుంది ఇనీషియల్ స్టేజెస్లో. సో తెలుసుకున్నాక దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కంట్రోల్ చేసుకుంటే మనం ప్రమాదకరమైన పరిణామాలను నివారించవచ్చు. సో ముఖ్యమైనగా ఏంటి అంటే తొందరగా గుర్తుపట్టడము, దానికి రాకుండా కంట్రోల్గా ఉండే ప్రివెంటరీ మెజర్స్ అంటే హెల్దీ ఫుడ్, రెగ్యులర్ వాకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ తగ్గియడము, స్మోకింగ్ తగ్గియడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము అనేవి చేస్తూ ఉండాలి. వీటి చేయడం వల్ల పెద్దగా బీపీ హై రావడము, దానివల్ల వచ్చే పరిణామాలను నివారించవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనకు హెల్త్ యాక్సెస్ ఉండని వాళ్ళు, లైక్ గ్రాండ్ పేరెంట్స్ కానీ, కొందరు నైబర్స్ కానీ, రైతులకు కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ, సో ఈ మెసేజ్ని పాస్ చేసి రెగ్యులర్గా బీపీని చెక్ చేసుకోమని శ్రోతలను కోరడం జరుగుతుంది.
3: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు ముఖ్యంగా ఈ బీపీ అంటే ఏమిటి, బీపీ లక్షణాలు ఎట్లా ఉంటాయి, అట్లాగే దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయి, బీపీ వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది మొదలైన విషయాలు మా శ్రోతలకు చక్కగా వివరించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
2: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
4: ఇంతవరకు మీరు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గుండె వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె గోపీకృష్ణ గారు అందించిన సలహాలు, సూచనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45.
5: ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టి జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: రంజని. తెలుగు సినిమా పట్ల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం శుభాకాంక్షలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జీఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: సినీ రంజనీ కార్యక్రమంలో ఇప్పుడు విందాం సూర్య ఐపీఎస్ చిత్రం కోసం ఇళయరాజా సంగీత సారథ్యంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన ఈ పాట.

పాట శ్రీనివాస కళ్యాణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది. ఇంతటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 9 గంటలు దాటి 35 సెకండ్లు. హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం పలుకుతున్నాడు మీ పాండు. శ్రోతలకి తెలుసు, అయినా మరోసారి గుర్తు చేస్తున్నాను, నిన్న మొన్న పంపిన వాళ్ళు మాత్రం ఈరోజు పంపకండి, ఎందుకంటే 2 రోజుల గ్యాప్ మాత్రం తప్పకుండా అందరం తీసుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిన్న మొన్న వాట్సాప్ ద్వారా మీ రిక్వెస్ట్ని పంపిన వాళ్ళు మాత్రం ఈరోజు పంపకండి. కొత్త శ్రోతల్ని మన నిజామాబాద్ ఆకాశవాణి కేంద్రానికి పరిచయం చేసే కార్యక్రమం మనందరం చేద్దాం.

ఈనాటి హృదయ రాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కొన్న సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా మనల్ని వినిపోయే పాట దొంగలకు దొంగ చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న అభిమాన శ్రోతలు కీసరా ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై దొంగలకు దొంగ చిత్రం నుండి ఈ పాట ముందుగా విందాము.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమ పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
4: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
3: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
7: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
6: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
7: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
6: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
7: ద్వారకా నగర్, నిజామాబాద్.
6: సెల్ 9032323258.
8: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
6: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
8: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
6: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
9: తాతయ్య, ఇది ఏం మొక్క?
10: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
9: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
10: ఎందుకు?
9: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
10: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
9: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: విరామంతరం తిరిగి హృదయ రాగాల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాతి పాట గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం నుండి మాకోసం ఓ మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి, మాధవి మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై గుండె జారి గల్లంతయ్యిందే చిత్రం కోసం అనూప్ రూబెన్స్ శ్రావణి బృందం పాడిన ఈ పాట.

కార్యక్రమంలో తరువాత పాట స్వయంవరం చిత్రం నుండి మాకు సంబంధించి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఆటోనగర్ సీఎం రోడ్ నుండి షేక్ అబ్దుల్ అలీ, నిగార్ పర్వీన్, ఉదయభాను, మీనా సత్యం, శారదా సుధీర్, శోభా శ్రీధర్, రవి, సునీత మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై స్వయంవరం చిత్రం నుండి ఈ పాట విన్నాము.

హృదయ రాగాల కార్యక్రమంలో తర్వాతి పాట సాగర సంగమం చిత్రం నుండి మాకోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి నుండి రవీంద్రబాబు, దుర్పతాబాయి, శ్రీజ, అరవింద్, రిత్విక, శివాన్ష్, శృతి, సాయన్న, ప్రీతి, కృతిక, స్నేహ, వినయ్ కుమార్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై సాగర సంగమం చిత్రం నుండి ఈ పాట విందాము.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనపు, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, క్యాట్రాక్ట్, రెటీనా మొదలైన కంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకలగారు అందించే సలహాలు సూచనలు వింటారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. రేపు ఉదయం 7:58 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తు వంకరపుల చికిత్స గురించి డాక్టర్ సీను నాయక్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం రేపు ఉదయం 7:58 గమనిక విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

హృదయరేగల కార్యక్రమంలో తర్వాత పాట జెమిని చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి గన్వీత్ అశోక్ సమత సాన్విక చాణిక్య వైష్ణవి సాయిచరణ్ హర్షవర్ధన్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై జెమిని చిత్రం నుండి ఈ పాట విందాం.

కార్యక్రమంలో తర్వాతి పాట గుంటూరు కారం చిత్రం నుండి మా కోసం మంచి పాటను ప్రసారం చేయండి అని కోరుతున్న శ్రోతలు, జగిత్యాల జిల్లా వెల్లుల్ల నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, పారిపల్లి శ్రీశాంక్, బండి శివాజీ, చంద్రకళ, జోగ నరసయ్య, పద్మ, గుజ్జేటి ఆనంద్, సరోజని, శ్రీనిక మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై గుంటూరు కారం చిత్రం కోసం సాహితీ చాగంటి శ్రీకృష్ణ పాడిన పాటను ఇప్పుడు వినిపిస్తున్నాం, వినండి.

0: ఎఫ్ఎం శ్రోతలు 103.2 మెగాహెర్ట్జ్ పై నిజామాబాద్ ఆకాశవాణి కార్యక్రమాలు వింటున్నారు. మనం వింటున్న కార్యక్రమం హృదయ రాగాలు. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినిమా పాటలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినొచ్చు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోకాళ్ళు, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి సమస్యలకు డాక్టర్ రాఘవేంద్ర చిద్రవార్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 8:30 గమనిక విన్నారు.

0: శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 25వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 25వ తేదీ గురువారం ఉదయం 7:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 25వ తేదీ గురువారం ఉదయం 8:00 వేదాంశ్ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమ సమయం ఈ నెల 25వ తేదీ గురువారం ఉదయం 8:00 గమనిక విన్నారు.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: విరామంతరం తిరిగి హృదయ రాగల కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో తర్వాతి పాట జగదేక వీరుని కథ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిర్మల్ టౌన్ నుండి గుజ్జ గంగాధర్, రామేశ్వరి మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై జగదేక వీరుని కథ చిత్రం నుండి ఈ పాట విందాం.

హృదయ రాగల కార్యక్రమంలో తర్వాత పాట ఘరానా మొగుడు చిత్రం కోసం ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో నాగూర్ బాబు చిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం నుండి అఖిల, అరుణ, రాజేందర్, అపర్ణ, రాజేశ్వర్, ప్రియాంక, రాజేష్ మరియు వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరికపై ఘరానా మొగుడు చిత్రం నుండి ఈ పాట విందాం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: కార్యక్రమంలో తర్వాత పాట పూజా ఫలం చిత్రం కోసం ఘంటసాల పాడిన పాటం మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, సుధారామయ్య, రాణా ప్రతాప్ మరియు వీరి కుటుంబ సభ్యులు. వీరు ఊరి పేరు రాయలేదండి. మరి వీరందరి కోరికపై పూజా ఫలం చిత్రం నుండి ఈ పాట విన్నాం.

హృదయ రేగల కార్యక్రమంలో చివరిగా మనం వినబోయే పాట సుస్వాగతం. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కోరస్ పాడిన ఈ పాటను మాకోసం వినిపించండి అని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులాస్పూర్ నుండి ధావుల ప్రభాకర్ రెడ్డి, ఆధ్యారెడ్డి, సువర్ణ, హృతికారెడ్డి, ఖుషి, రిషికారెడ్డి మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరందరి కోరికపై సుస్వాగతం చిత్రం నుండి ఈ పాట విందాం.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగే అవకాశం ఉంది. మూడేళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధిస్తున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండడంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మెథనాల్, ఇథనాల్, పెట్రోలు, ఫెర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నట్టు చెన్నైలో చెప్పారు. గ్రామాలకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడంతో పాటు ఈ గవర్నెన్స్ సేవలకు బలమైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించడంలో చేసిన విశేష కృషిని గుర్తిస్తూ తెలంగాణ ఫైబర్ గ్రేడ్ కార్పొరేషన్కు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు 2026 దక్కింది. విబిజీరామ్జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ నెల 30 కల్లా కాంగ్రెస్ పార్టీ మండల గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కావాలని లోక్సభ ఇన్ఛార్జీలను పార్టీ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్టు నిర్మాణం పనుల నేపథ్యంలో ఆదివారం పార్కు చుట్టూ ట్రయల్ రన్గా రన్వే విధానాన్ని అమలు చేశారు. పంజగుట్ట నాగార్జున సైకిల్ వైపు, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వైపు వెళ్లేటువంటి వాహనాలను కేబీఆర్ పార్కు నుంచి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చౌరస్తా, అగ్రసేన్ చౌరస్తా, ఫిలిం నగర్ మీదుగా చెక్పోస్ట్ వైపు మళ్లించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ప్రపంచ జీరాఫీ దినోత్సవం నిన్న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జీరాఫీ బన్నీకి పళ్లు, కూరగాయలు, ఆకుకూరలతో ప్రత్యేక కేక్ అందించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా 279 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 228 ద్విచక్ర వాహనదారులు, 8 ఆటోలు, 43 కార్ల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ వార్త కేంద్రం స్టూడియోలో సమయం 11:03 దాటి 48 సెకండ్లు.

ప్రియమైన శ్రోతలకు నమస్కారం. గుర్తుకొస్తున్న కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. వెండితెరపై చూపు తిప్పలేని నటన ఆమె సొంతం. అభినయంతో అశేష అభిమానులు కూడగట్టుకున్న ప్రతిభ ఆమె వరం. సహజ నటనతో పాత్రలకే జీవం పోసిన మరో చరిత్ర ఆమెది. తన క్రేజ్ చూసి స్టార్ హీరోలు సైతం కుళ్ళుకున్న వైనం. హీరోను డామినేట్ చేసేంతగా పాత్రలు లీనమయ్యి మైమరపింపజేసే అద్భుత నటన. 1980వ దశకంలో స్టార్ హీరోయిన్గా విశేష గుర్తింపు. దక్షిణాదిన పలు భాషల్లో సినీ అగ్రతారగా వెలుగొందిన కథానాయిక. 500 సినిమాల ప్రస్థానం. సినీ జగత్తులు మైలు రాళ్లుగా, కళాఖండాలుగా చెప్పుకునే అరుదైన రికార్డుల ఆనాటి కుర్రకారు గుండెలను పిండిన తెలుగింటి వెరిబోణి ఆవిడే. ప్రముఖ సినీ నటి సరిత. ఈరోజు గుర్తుకోసం ఈ కార్యక్రమంలో ఆమె సినీ ప్రస్థానం, నటించిన సినిమాల్లోంచి మధురకి

హీరోయిన్ అంటే ముందుగా అందం అనే హద్దుల్ని చెరిపేసిన నటనాభినయ సౌందర్యవతి సరిత గారు మరో చరిత్ర ఇండస్ట్రీ హిట్ కావడంతో సరిత గారికి తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో చాలా అవకాశాలు వచ్చి తిరుగులేని కథానాయికగా నిలబెట్టాయి. మరో చరిత్ర సినిమా తర్వాత దర్శకులు కె బాలచందర్ గారు ఇది కథ కాదు సినిమా తీశారు. ఇందులో కూడా మరి సరిత గారి పాత్ర వండర్ఫుల్గా ఉంటుంది, అది కూడా హిట్. ఆ మూవీలో కమల్ హాసన్, చిరంజీవి, జయసుధ, శరత్ బాబులకు మించి సరిత గారి నటన అందరినీ మెప్పించింది. పాటలు కూడా ఆ నిమిత్యాలే.

లెజెండరీ డైరెక్టర్ కె బాలచందర్ గారు వారి యొక్క చిత్రాలు చాలా న్యాచురల్గా ఉంటాయి. పాత్రలు కూడా మన చుట్టూ ఉన్నట్లుగా ఎక్కువ మేకప్ లేకుండా సహజత్వం ఉట్టిపడేలా కనిపించేలా తీయటం ఆయన ప్రత్యేకత. ఆయన అభిరుచికి తగ్గట్టుగా సరిత గారి నటన ఉండడంతో చాలా సినిమాలకు సరిత గారిని కథానాయికగా తీసుకున్నారు. అది ఆమె ప్రతిభకు నిదర్శనం. అదే సంవత్సరం అంటే 1979లోనే వీరిద్దరి కాంబోలో మరో చిత్రం గుప్పెడు మనసు మూవీ విడుదలైంది. ఈ మూవీ కూడా విజయం సాధించింది. అలా సరిత గారి కెరీర్ ఆరంభంలోనే వరుస హిట్లు వచ్చాయి. హ్యాట్రిక్స్ హీరోయిన్గా జైత్రయాత్ర సాగించారు. తనదైన మార్కుతో దూసుకెళ్లారు హిట్ చిత్రాల పరంగా.

వరుస తెలుగు చిత్రాలతో భారీ విజయాలు, అగ్రశ్రేణి కథానాయికగా వెలిగినప్పటికీ సరిత గారికి తెలుగు ప్రేక్షకుల కంటే తమిళ ప్రేక్షకులే నటన పరంగా బ్రహ్మరథం పట్టారు. తన డీ గ్లామర్ రోల్తో అదరగొట్టారు. తమిళులు తన నటనతో ఓన్ చేసుకున్నారు. 1980 దశకంలో తమిళంలో వచ్చిన సరిత గారి సినిమాలన్నీ అఖండ విజయం సాధించి ఉత్తమ నటిగా చాలాసార్లు సంవత్సరం తర్వాత సంవత్సరం అలా తమిళం, కన్నడ, మలయాళ చాలా సినిమాలకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేత కూడా, అంటే రాష్ట్ర ఆయా రాష్ట్రాల రాష్ట్ర ప్రభుత్వాల చేత కూడా ఉత్తమ నటిగా, మరి ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇలా ఎన్నో అవార్డ్స్ రివార్డ్స్ అందుకున్న గొప్ప నటీమణి సరిత గారు.

చాలా వైవిధ్యమైన పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్గా సర్తిగా నిలిచారు. పాత్రలకి వన్నె తెచ్చారు. ఎలాంటి భావోద్వేగనైనా అలవోకగా పలికించి సుభాష్ అనేలా ప్రాణం పోశారు పాత్రలకు. స్త్రీ ఆత్మవిశ్వాసాన్ని చాటి చెప్పే చిత్రంగా టైటిల్ రోల్లో వచ్చిన చిత్రం కోకిలమ్మ. కె బాలచంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన మరో ఆనిమత్యం. ఈ మూవీలో అన్నీ తానే నటించి బల అనిపించుకున్నారు సరిత గారు. వినికిడి లోపం ఉన్న పాత్రలు సరితగారు జీవించి అందరి హృదయాలను కొల్లగొట్టారు. ఈ మూవీలో సరిత గారి ఉత్తమ నటనకు గాను స్పెషల్ జ్యూరీ నంది అవార్డు అందుకున్నారు. కె బాలచంద్ర గారికి ఉత్తమ చిత్రానువాద రచయితలుగా మరి నంది బహుమతి అందుకున్నారు.

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. మనం వింటున్న కార్యక్రమం గుర్తుకొస్తున్నాయి. ఈరోజు గుర్తుకొస్తున్న కార్యక్రమంలో చలనచిత్ర మేటి నటి సరిత గారి జీవిత విశేషాలు, ఆమె నటించిన చిత్రాల నుంచి మంచి మంచి పాటలు వింటున్నాం. ఆమెపై చిత్రీకరించుకున్నప్పటికీ కూడా ఆమె నటించిన సినిమాల నుంచి ఆనిమత్యం లాంటి పాటలు విని మనం ఎంజాయ్ చేస్తున్నాం. 1980 నుంచి 1985 సంవత్సరాలు సరిత గారు సంవత్సరానికి 10కి తగ్గకుండా కథానాయికగా విజయవంతమైన చిత్రాలతో ఆవాల గోపాలను అందుకున్నారు. తన నటన చూసి ప్రతి సినిమాకు ప్రేక్షకులు థియేటర్లకు బారులు తీరారు. తెలుగు హీరోయిన్గా తక్కువ సినిమాలు చేసినప్పటికీ అవన్నీ కూడా అపురూప చిత్రాలుగా నిలిచిపోయాయి. విజయ, ఆడళ్ళు మీకు జోహార్లు, తొలికోడి కూసింది, అత్తగారి పెత్తనం, కలహాల కాపురం, చందమామ, తోడునీడ, అమ్మకావలి, ప్రేమసాగరం వంటి చాలా చిత్రాలలో చిన్న హీరోలతో సంబంధం లేకుండా పెద్ద హిట్లు సాధించినటువంటి ఘనత సరిత గారికి దక్కింది.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృతాలని

గుర్తుకొస్తున్న కార్యక్రమం వింటున్నాం. ఈరోజు చలనచిత్ర మీటి నటి సరిత గారి జీవిత విశేషాలు, ఆమె నటించిన సినిమాల నుంచి ఆత్మత్య లాంటి పాటలు వింటున్నాం. సరిత గారు కళ్ళతో మాయ చేస్తారు, నటనతో మంత్రం వేస్తారు, కొన్ని పాత్రలు మాత్రం కైపెక్కించేస్తారు. ఏ పాత్రనైనా ఒప్పుకొని నటన పరంగా పంట పండిస్తారు. చిలిపి, వయ్యారం, ఒగరుబోతుతనం, శృంగార భావాలు, మత్తుగొలిపే చూపులు ఆమెకే సొంతం. చూస్తున్న ప్రేక్షకులు అలా సీట్లకి పరిమితమై కథలు లీనమయ్యారు. ఆమె సినిమాలు చూసి తొలికోడి కూసింది సినిమాలు సరిత గారు గుడ్డి అమ్మాయిగా వర్ణించలేనంతగా సూపర్గా నటించి తానేంటో సవాల్ విసిరారు.

సరిత గారు బహుముఖ ప్రజ్ఞావంతురాలు. డబ్బింగ్ కళాకారిణిగా టాప్ హీరోయిన్స్ అప్పట్లో అంటే నిన్న మొన్నటి వరకు జైత్ర యాత్రను కూడా సాగించినటువంటి సక్సెస్ అయినటువంటి హీరోయిన్స్ అందరూ కూడా ఆమె తన గాత్రను అందించారు. విజయశాంతి, నగ్మ, టబు, సుస్మితా సేన్, రమకృష్ణ సౌందర్య వంటి వారికి గాత్రాన్ని అందించి ఎన్నో అవార్డ్స్ కూడా అందుకున్నారు. ఉత్తమ డబ్బింగ్ కళాకారిణిగా అమ్మూరు మావి చిగురు, మా ఆయన బంగారం, అంతఃపురం చిత్రాలకు నంది బహుమతులు అందుకున్నారు సరిత గారు.

అదృష్టం కలిసి రావాలి అంటారు, కానీ అన్నీ కలిసి వచ్చినా సినిమాలు హిట్ కావు. ఎంత అద్భుతంగా నటించినా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూ ఉంటాయి. కానీ సరిత గారి విషయంలో మాత్రం టాలెంట్తో పాటు తనకున్నటువంటి ప్రజ్ఞా పాఠవాలు కూడా ఉపయోగపడ్డాయి. డైరెక్టర్ గారికి ఏం కావాలో ఆ నటనను చూపించి ఆ పాత్రలకు న్యాయం చేసేవారు. ఆ పాత్రలో లీనమయ్యే అందరినీ మెప్పించారు, గుండెల్లో నిలిచిపోయారు. అందుకని ఆమె చేసినటువంటి ప్రతి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆమె డామినేషన్ చూసి సీన్స్ కట్ చేయమని అనేవారట హీరోస్. కానీ ఆమె నటనకున్న స్ట్రెంత్ను బట్టి అలాగే ఉంచేవారట డైరెక్టర్స్. మేము సినిమానైనా మార్చుకుంటాము, లేకపోతే ఇంకేదైనా కంటెంట్ అయినా మారుస్తాం, కానీ ఆమె సీన్స్ కట్ చేసే విషయమే లేదు, హీరోనైనా మారుస్తాం కానీ ఆమె సన్నివేశాలు మాత్రం తీయము అని కరాఖండిగా చెప్పేవాళ్ళట. అంత బ్యూటిఫుల్ వండర్ఫుల్ యాక్టింగ్ ఆమె సొంతం. చిత్ర పరిశ్రమ ఎప్పుడు కూడా విజయం వైపే ఉంటుంది. ఆమె చేసిన ప్రతి సినిమా దేనికి అది సాటిగా నిలవడంతో ఆమె తిరుగులేని కథానాయికగా అగ్రపథాన నిలిచారు. అందరి హృదయాలను కొల్లగొట్టారు. తనకంటూ ఒక హిస్టరీని, తనకంటూ ఒక పేజీని, ఒక బంగారు పేజీని క్రియేట్ చేసుకున్నారు. మరి ఆయనకు ఆమె యొక్క టాలెంట్ని గుర్తించి ఆమెను శిఖరాగ్ర నిలబెట్టినటువంటి డైరెక్టర్, ఆమెకి ఇష్టమైనటువంటి డైరెక్టర్, మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్, లెజెండరీ డైరెక్టర్ కె బాలచంద్ర గారు, ఆమెకు గాడ్ ఫాదర్. ఆయన తీసినటువంటి ప్రతి సినిమాలో తననే కథానాయికగా తీసుకుని గోల్డెన్ హీరోయిన్గా పేరు సంపాదించేలా చేశారు. వారిద్దరు కాంబోలో వచ్చినటువంటి దాదాపు అన్ని సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్ మ్యూవీ మ్యూజికల్ హిట్స్గా అజరామరంగా నిలిచిపోయాయి.

ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్న కార్యక్రమంలో మేటి నటి సరిత గారి జీవిత విశేషాలు విన్నారు కదా. మీ అశోక్. మీరింతవరకు గుర్తుకొస్తున్న కార్యక్రమం విన్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో. సమయం 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.

చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో మీరు విన్న ఆ పాట రచ్చ సినిమా నుంచి దీపు గీతామాధురి పాడిన పాట అది. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు మరి ఒక ముఖ్యమైనటువంటి రోజు, అది కూడా మనకు ప్రాణవాయువుని ప్రసాదించే మొక్కలు, తర్వాత అడవులలో పెరిగేటువంటి చెట్లు, వృక్షాలు, వాటికి సంబంధించినటువంటి ఒక టాపిక్ తీసుకున్న పర్యావరణంలో వీటి పాత్ర ఎవరు కూడా నిర్వర్తించలేరు. నిజమే కదా, ఆక్సిజన్, ఆక్సిజన్ లేకపోతే ఈ భూమి మీద అసలు ప్రాణులే బ్రతకవు. మొత్తం ఈ భూమి మీద అవసరమయ్యే ఆక్సిజన్ ముఖ్యంగా వర్షారణ్యాల ద్వారానే అందుతుంది అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఈ మొక్కలే లేకపోతే ఈ భూమి మీద ఇలాంటి మొక్క జాతికి సంబంధించినటువంటి ఆ ప్రాణులు లేకపోతే, ఆ జీవమే లేకపోతే మనం నిజంగా ఏమైపోయేవాళ్ళము. అంటే మనిషి ఉనికి అనేది లేకుండా పోయేది, ప్రాణులు బ్రతికేవి కాదు. అంటే వేరే గ్రహాల మీద ఏదైతే లేదో, ఏదైతే మన భూగ్రహం మీద ఒక అదృష్టమో లేకపోతే ఈ భూగ్రహం యొక్క గొప్పతనమో తెలియదు, కానీ ఆ వేరే దాని మీద లేనటువంటిది మన భూగ్రహం మీద ఉంది. మరి అలాంటప్పుడు ఈ మొక్కలకు సంబంధించి, ఈ చెట్లకు సంబంధించి, ఈ అరణ్యాలకు సంబంధించి, అడవులకు సంబంధించినటువంటి వాటిపైన మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి, వాటిని కాపాడుకోవాలి అనే విషయాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ప్రతి సంవత్సరం కూడా, అంటే ఆక్సిజన్ ముఖ్యంగా మరి వర్షారణ్యాల ద్వారానే జరుగుతుంది కాబట్టి వర్షారణ్యాలపై అవగాహన కోసం, అంటే ఈ అరణ్యాలు మరి అరణ్యం అంటే అడవి కదా తెలుసు, సో మరి వర్షాలకు ఆధారమయ్యేటువంటి అరణ్యాలు అన్నమాట. నిజంగా ఈ మొక్కలన్నీ లేకపోతే మనకు వర్షాలు పడవు, తెలుసు అందరికీ, కానీ మరి వాటిని కాపాడుకోవాలి కదా, మన ప్రాణవాయు ఇస్తుంది కదా. మరి వాటిని కాపాడుకోవాలంటే వాటి ఆవశ్యకతను ప్రతిసారి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచ మానవాళికి తెలియడం కోసం ప్రతి సంవత్సరం జూన్ 22న ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారన్నమాట. ఈ సందర్భంగా మరి ఈరోజు జూన్ 22 కాబట్టి మనం కూడా ఆ విషయాన్ని కాస్త మనం బాధ్యతగా సామాజిక స్పృహతో మనం ఆలోచించి ఆక్సిజన్ మనకు ప్రసాదించేటువంటి ఆ మొక్కలను కాపాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఇది ఒక యజ్ఞంగా, ఒక బాధ్యతగా చేయాల్సినటువంటి అంశం. ఇదే అంశం గురించి మరింత సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తాను. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన ఛానల్ FM వివిధ భారతి.

కెమెరామెన్ గంగాతు రాంబాబు సినిమా కోసం నరేంద్ర గీత మాధురి పాడిన పాట విన్నారు. మనం వింటున్నాం చైతన్య స్ఫూర్తి. ఈరోజు వర్షారణ్యాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్రతి సంవత్సరం కూడా. అయితే మరి వర్షారణ్యాల వల్ల మనకు జరిగే లాభం ఏంటి, అవి మనకి ఏమిస్తున్నాయి అనేది ప్రతి వాళ్ళకి తెలుసు. కానీ మరి వాటిని మానవ తప్పిదంగా చేస్తూ ఉన్నాం, వాటిని అంతరించిపోయేలా చేస్తున్నాం. మరి అంతరించిపోకుండా ఉండేందుకు మనం చాలా చాలా చర్యలు చేపట్టాలి, మనవంతు బాధ్యత కూడా చేయాలి. వర్షారణ్యాలు కేవలం ఆక్సిజన్ ఇవ్వటమే కాదు, భూమి మీద నివసించే మొత్తం జంతు వృక్షజాలాలలో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే జీవిస్తున్నాయి. అలాగే గ్లోబల్ వార్మింగ్ను కూడా తగ్గించడంలో, మరి వాతావరణంలో అధిక కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకోవడంలో కూడా ఈ అరణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాయనేది జగమెరినటువంటి సత్యం. అది శాస్త్రవేత్తలు తెలుస్తున్నటువంటి విషయం. నిజంగా ఈ పర్యావరణంలో ఈ ఆక్సిజన్ పాత్ర మనకు కనుక సమర్థవంతంగా ఉండకపోతే మనం ఏమయ్యే వాళ్ళము, మనకి ఎలాంటి రోగాలు వచ్చేవి, ఎలాంటి పరిస్థితులు ఉండేవి అనేది ఒకసారి ఊహించుకుంటే అర్థమవుతుంది. మరి ఇదే అంశం గురించి మరింత సమాచారం తెలుసుకుందాం, వింటూ ఉండండి.

మరి ముఖ్యంగా మానవ సమాజానికి దూరంగా అడవుల్లో బ్రతికే ఆదివాసులకు ఈ వర్షారణ్యాలే జనవాసాలు, జీవనోపాధి కూడా. వాటి ద్వారానే వారికి ఆహారం అందేది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్ది మనుషులు ఈ వర్షారణ్యాలపైనే ఆధారపడి జీవిస్తున్నారంటే మరి నమ్మలేని నిజం. ఆహారం, మూలిక ఔషధాలు, తర్వాత కలప, ఇలా రకరకాల జీవనోపాధి మార్గాలు ఆ అడవుల్లో జీవించే వారికి ఈ అరణ్యాల మీదనే ఆధారపడి జీవిస్తూ ఉంటారు. ఈ ఒక్క కారణం వల్లనే కాదు వీటిని రక్షించుకోవాలి అనుకోవడం. అది మానవ సమాజం మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది, దాని ఆవశ్యకత ఏంటి, తర్వాత అది భావి తరాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది ఒకవేళ ఇవి గనక కొంచెం తగ్గిపోతే అనేది ఇక్కడ చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకనే ప్రతి సంవత్సరం జూన్ 22న వర్షారణ్య అవగాహన సదస్సులు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. వీటి యొక్క అవగాహన, వీటి యొక్క ఆవశ్యకత, వాటిని కాపాడుకోవాలి ఎలా అంతరించిపోతున్నాయి, దానికి కారణాలు ఏంటి, వాటి వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, రానున్న రోజులు వీటి పర్సంటేజ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎంత విస్తరించి ఉన్నాయి, ఎలా తగ్గిపోతూ ఉన్నాయి నదులు, తర్వాత వర్షాలు ఉప్పొంగుతున్నటువంటి జీవజలాలు, ఇవన్నీ కూడా వేటిమీటి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఎలా ఉన్నాయి అనేది వీటి ద్వారా వివరించే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12:30 వస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో వార్తలు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫీఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఈ కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు సమావేశంలో పాల్గొంటారు. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యుఏఈ ఈ కూటమిలో ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సదస్సు దృష్టి సారిస్తుంది. సైబర్ భద్రత, డిజిటల్ లోపాలు, కృత్రిమ మేధస్సు ఆధారిత ముప్పులను కూడా సదస్సులో పరిశీలిస్తారు. ఉగ్రవాద నిరోధకం, సమాచార కమ్యూనికేషన్ సాంకేతికతల వినియోగంలో భద్రతపై ఇటీవల జరిగిన బ్రిక్స్ సంయుక్త కార్యాచరణ బృందాల ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ అధ్యక్షతన 4వసారి ఈ బ్రిక్స్ సమావేశం జరుగుతోంది. ఇంతకుముందు 2012, 2016, 2021 సంవత్సరాల్లో భారత్ ఈ కూటమికి నాయకత్వం వహించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. దేశంలో చిరుతలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి అడవుల్లోకి ప్రవేశపెట్టేందుకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చీత పురోగతిని రాష్టపతి సమీక్షించారు. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుత స్థితిగతులపై అధికారులు రాష్టపతికి వివరించారు. అనుకూలమైన నివాస స్థలం, తగినంత వేటాడే జంతువుల సంఖ్య, మానవ జోక్యం చాలా తక్కువగా ఉండడం వల్ల దేశంలోనే మొదటి చిరుతల పునరుద్దరణ ప్రాంతంగా కూనో నేషనల్ పార్కును ప్రాజెక్టు చీత కింద అభివృద్ది చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈరోజు నుండి యూజీసీ నెట్ 2026 పరీక్షలను ప్రారంభిస్తుంది. ఈ జాతీయ స్థాయి అర్హత పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో ఈ నెల 30వ తేదీ వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహిస్తున్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత సాధించాలనుకునే, పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థుల కోసం ఈ యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆయన కార్యాలయంలో మర్యాద

పూర్వకంగా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ మధ్య గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ నుంచి అనుమతి లభించడంతో ముఖ్యమంత్రి రక్షణ మంత్రిని కలవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. మంగోలియా పర్యటనలో ఆయన అక్కడి నాయకత్వాన్ని కలుస్తారని, అలాగే ఆ దేశ విదేశాంగ మంత్రి బి బాట్సెట్సెగ్ తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అనంతరం జయశంకర్ 24-25 తేదీల్లో దక్షిణ కొరియాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆ దేశ విదేశాంగ మంత్రి చో హ్యూన్ తో చర్చలు జరుపుతారు. అలాగే గురువారం జెజులో జరగనున్న శాంతి సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు. ఇరాన్ అణు కార్యక్రమం, ప్రాంతీయ భద్రతా సమస్యలపై చర్చించడానికి స్విట్జర్లాండ్లో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు సమావేశమైన తరుణంలో ఇరాన్తో జరుపుతున్న చర్చలు పురోగతి సాధిస్తున్నాయని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ తెలిపారు. సమావేశానికి ముందు విలేకరులతో మాట్లాడిన వాన్స్ ఈ చర్చలు ఇప్పటికే ప్రోత్సాహకరమైన ఫలితాలిచ్చాయన్నారు. ఈ చర్చలు ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమంపైనే కేంద్రీకృతమైనప్పటికీ ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణను కొనసాగించే ప్రయత్నాలతో సహా ప్రాంతీయ భద్రతా సమస్యలు కూడా ఇందులో ప్రముఖంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలను ప్రోత్సహించడానికి దీనిని జరుపుకుంటారు. భూమిపై ఉష్ణోగ్రతలను స్థిరంగా ఉంచడంలో, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని సమతూకంలో ఉంచడంలో వర్షారణ్యాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ వర్షారణ్యాల నుంచే అందుతుంది. భూమిపై ఉన్న మొత్తం మొక్కలు, జంతు జాతుల్లో సగానికి పైగా వర్షారణ్యాల్లోనే నివసిస్తున్నాయి. లక్షలాది గిరిజన తెగలకు ఆవాసంగా ఉంటూ జీవనాధారాన్ని అందిస్తున్నాయి. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు ఉదయం వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఈజిప్టుకు ఇదే మొట్టమొదటి విజయం. ఈ విజయంతో ఈజిప్ట్ గ్రూప్ జీలో మొదటి స్థానానికి చేరుకుంది. అంతకుముందు ఫ్లోరిడాలో కేప్ వెర్డే, ఉరుగ్వే మధ్య జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో 2-2 డ్రా అయింది. అలాగే నిన్న రాత్రి కాలిఫోర్నియాలో జరిగిన ఇరాన్, బెల్జియం జట్ల మధ్య జరిగిన గ్రూప్ జీ మ్యాచ్ గోల్స్ ఏమీ లేకుండా డ్రాగా ముగిసింది. అంతకుముందు అట్లాంటాలో జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియాపై స్పెయిన్ 4-0 ఘన విజయం సాధించి తదుపరి రౌండ్కు తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. స్పెయిన్ ఇప్పుడు 2 మ్యాచ్ల నుండి 4 పాయింట్లతో ఉండగా సౌదీ అరేబియా 1 పాయింట్తో కొనసాగుతోంది. ఎఫ్ఐహెచ్ హాకీ ఉమెన్స్ నేషన్స్ కప్ గెలుచుకున్న భారత మహిళల హాకీ జట్టును ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఈ విజయం జట్టు కఠోర శ్రమ, అంకిత భావం, సమిష్టి కృషికి నిదర్శనమని ఉపరాష్టపతి అన్నారు. ఈ ఘనత పట్ల దేశం గర్విస్తోందని, మరిన్ని విజయాలు సాధించి దేశానికి మరెన్నో కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జూలై 14 నుండి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్తో క్రికెట్ సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి 15 మంది సభ్యులతో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా ఈ జట్టులో విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకొచ్చారు. వీరితో పాటుగా రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్లను బీసీసీఐ జట్టులో చేర్చింది. 3 మ్యాచ్ల ఈ వన్డే సిరీస్ జూలై 14 ఎడ్జిబాస్టన్లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 16 కార్డిఫ్లో 2వ మ్యాచ్, జూలై 19వ తేదీన

0: లార్డ్స్ మైదానంలో చివరి వన్డే మ్యాచ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయిగురి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 6కు పెరిగింది. మరణించిన వారిలో 2 మహిళలు, 1 చిన్నారి ఉన్నారు. గాయపడిన మరో 25 మంది జల్పాయిగురి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న సుమారు 32 మంది ప్రయాణికులతో వెళుతున్న నార్త్ బెంగాల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, జిల్లా పరిపాలనాధికారులు, స్థానిక నివాసులు సహాయ చర్యలు ప్రారంభించారు. రవాణా శాఖ సహాయ మంత్రి ఆనందమయ్ బర్మన్ ప్రమాద స్థలాన్ని, ఆసుపత్రిని సందర్శించారు. గాయపడిన వారికి అన్ని రకాల వైద్య సహాయం అందిస్తామని, మరణించిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఈరోజు నుండి 2 రోజుల పాటు న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం జరుగుతుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము మధ్యప్రదేశ్లోని కూనో నేషనల్ పార్కును సందర్శించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నుండి మంగోలియా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటిస్తారు. ఫిఫా ప్రపంచకప్ 2026లో ఈరోజు వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్పై 3-1 తేడాతో ఈజిప్ట్ విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు విందాం లేటెస్ట్ హిట్ సాంగ్స్.

0: చాంపియన్ సినిమా కోసం రామ్ మిరియాల పాడిన పాట విన్నారు. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం మిక్కీ జే మేయర్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పనులే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్కలే, చిన్నగా రాసుకో.

కార్యక్రమంలో మీరు విన్న పాట రాజు వెడిసి రాంబాయి సినిమా కోసం అనురాగ్ కులకర్ణి జయశ్రీ పళ్ళెం పాడిన పాట విన్నారు. గీత రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

0: కార్యక్రమంలో మీరు విన్న అప్పట వినరో భాగ్యం విష్ణు కథ సినిమా నుంచి చైతన్ భరద్వాజ్ పాడింది.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

మరే సినిమా నుంచి శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం గౌరహరి. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1 గంట దాటింది.

పెద్ది సినిమా నుంచి రక్షిత సురేష్ పాడిన పాట విన్నారు. గీత రచన అనంత్ శ్రీరామ్, సంగీతం ఏఆర్ రెహమాన్. లేటెస్ట్ సూపర్ హిట్స్ సాంగ్స్లో చివరిగా విందాం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం రామ్ మిరియాల పాడిన పాట

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట 10 నిమిషాలు కావస్తుంది. కొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరుగా ఉషారమణి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. మూడేళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించనున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. భూపాలపల్లి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్టంలో ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలియజేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదలాయించినందుకు కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్దికి సంబంధించి భూసేకరణ, యుటిలిటీస్ బదలాయింపు వంటి అంశాల్లో రాష్ట ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి తెలియజేశారు. దేశ సమగ్రత రక్షణకు సంబంధించిన అంశమైనందువల్ల రాష్ట ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో డిఆర్డీఓ డిఆర్డీఎల్ ఎంచుకున్న ప్రదేశంలో కీలకమైన ప్రాజెక్టును త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మూడేళ్లలో పెట్రోల్ ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధించనున్నామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలో భారీగా బొగ్గు నిల్వలు ఉండడంతో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మెథనాల్, ఇథనాల్, పెట్రోల్, ఫర్టిలైజర్స్ ఉత్పత్తి చేయనున్నామని చెన్నైలో చెప్పారు. ఆ దిశగా దేశంలో పలుచోట్ల గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పనున్నామన్నారు. 2 రోజుల క్రితం ఒడిశాలో కోల్ ఇండియా సంస్థ సహకారంతో కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీకి భూమి పూజలు జరిగాయని మంత్రి చెప్పారు. దీనికి కొనసాగింపుగానే 46,000 కోట్ల రూపాయల ప్రోత్సాహక నిధులతో 50 కోల్ గ్యాసిఫికేషన్ కంపెనీలు నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. ఇతర దేశాలపై ఆధారపడడం వల్ల సరఫరా తగ్గినప్పుడల్లా దేశంలో పెట్రోల్ ఎరువుల కొరత ఏర్పడుతోందని, ఈ పరిస్థితిని అధిగమించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. 2029లోగా పెట్రోల్ ఎరువుల విషయంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భూపాలపల్లి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ వెంకన్న ఇసుక లారీ ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ ఇప్పిస్తే తాము వెళ్లి బీజేపీ గత 3 లోక్సభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అడుగుతామని పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు ముఖ్యమంత్రికి లేఖ రాయడంపై మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ముందు తాము మోదీని కలిసేందుకు సమయం ఇప్పిస్తే ఆ తర్వాత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చే విషయం మాట్లాడుకుందామన్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రచార గోడపత్రికను గాంధీభవన్లో ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఎంపీ మల్లు రవిలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. గ్రామాలకు నాణ్యమైన బ్రాడ్బ్యాండ్ సేవలను అందించడంతో పాటు ఈ గవర్నెన్స్ సేవలకు బలమైన డిజిటల్ మౌలిక వసతులు కల్పించడంలో చేసిన కృషిని గుర్తిస్తూ తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు ప్రతిష్టాత్మక స్కాచ్ అవార్డు 2026 దక్కింది. న్యూఢిల్లీలో వికసిత్ భారత్ కోసం నియంత్రణ చట్టం అనే అంశంపై నిర్వహించిన 108వ స్కాచ్ సదస్సులో టీ ఫైబర్ ఎండీ వేణుప్రసాద్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాష్టంలో నాణ్యమైన డిజిటల్ సేవలు అందించే దిశగా చర్యలు వేగవంతం చేయాలని టీ ఫైబర్ అధికారులను ఆదేశించారు. రాష్టంలోని అన్ని గృహాలు, ప్రభుత్వ సంస్థలకు టీ ఫైబర్ సేవలను ప్రాధాన్యత క్రమంలో విస్తరించాలని సంస్థ ఎండీకి మంత్రి సూచించారు. రాష్టంలో మొత్తం పనిచేస్తున్న కార్మికుల్లో వ్యవసాయేతర రంగాల్లోనే దాదాపు 90.44% అందినట్లు కేంద్ర గణాంకాల శాఖ 6వ ఎకనామిక్ సెన్సస్ గణాంకాల నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఈ రంగాల్లో అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ ఆధారిత రంగాల్లో ఉపాధి తగ్గుతోందని నివేదిక వెల్లడించింది. గ్రామాల్లోనూ పలు సంస్థల దుకాణాలు, చిన్న తరహా పరిశ్రమలు, హోటళ్ల వంటి వ్యవసాయేతర విభాగాల్లోకి వస్తున్నాయని తెలియజేసింది. గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్దికి కేంద్ర రాష్ట ప్రభుత్వ పథకాల నిధులను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తామని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ్ చెప్పారు. హన్వాడ మండలం వెంకటమ్మకుంట తండాలో మహాత్మాగాంధీ నరేగా 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రైతుల అకౌంట్లో జమ చేస్తున్నారని కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి భాగ్యలక్ష్మి ఆకాశవాణితో మాట్లాడుతూ తెలియజేశారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా 6303 మంది సైబర్ మోసాల బాధితులకు 45 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్ చేసినట్లు తెలంగాణ పోలీసులు చెప్పారు. సైబరాబాద్ కమిషనరేట్లో 2232 మందికి చెందిన సుమారు 22 కోట్ల రూపాయలు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో పరిధిలో 77 మందికి 6 కోట్ల 83 లక్షల రూపాయలు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. మల్కాజ్గిరి, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలు రికవరీలో అగ్రస్థానంలో నిలిచాయని చెప్పారు. బీబీజీ రామ్జీ చట్టంపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. మంత్రులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం, వ్యవసాయ రంగం, స్థానిక సంస్థలపై కొత్త చట్టం ప్రభావాలను సమీక్షించారు. 60 రోజుల ఉపాధి విరామం అమలు సాధ్యం కాదని, రాష్ట్రాలపై 40% నిధుల భారం మోపడం సహకార సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఒలింపిక్స్ లక్ష్యంగా తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క ప్రకటించారు. ఉప్పల్ స్టేడియంలో T20 క్రికెట్ లీగ్ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభను గుర్తించి ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లాల వారీగా క్రీడాకారులను ఎంపిక చేసి యువతలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. 21 రోజుల T20 టోర్నమెంట్ కు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భట్టి విక్రమార్క తెలియజేశారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో భాగంగా 279 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. 228 మంది ద్విచక్ర వాహనదారులు, 8 ఆటోలు, 43 కార్ల డ్రైవర్లపై కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో 331 మంది ద్విచక్ర వాహనదారులు, 16 మంది త్రీ వీలర్ ఆటో డ్రైవర్లు, 46 మంది ఫోర్ వీలర్ కార్ డ్రైవర్లు, 2 ఇతర వాహనదారులు పట్టుబడ్డారు. ఈరోజు ప్రపంచ వర్షారణ్య దినోత్సవం జరుపుకుంటున్నారు. వర్షారణ్యాల ప్రాముఖ్యతను తెలియజేయడానికి, వాటి పరిరక్షణకు అవసరమైన చర్యలు ప్రోత్సహించడానికి ఈరోజు జరుపుకుంటారు. భూమిపైన ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచడంలోనూ, ప్రపంచవ్యాప్తంగా వర్షపాతాన్ని నిర్ధారించడంలో రెయిన్ ఫారెస్టులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రపంచానికి అవసరమైన ప్రాణవాయువు ఆక్సిజన్లో దాదాపు 20% ఈ రెయిన్ ఫారెస్టుల నుంచే అందుతుంది. భూపాలపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో విధి నిర్వహణలో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. ప్రమాదం ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ 2.2 పథకం కింద 56 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో భువనగిరి కోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 18 కోట్ల రూపాయలతో 1020 మీటర్ల పొడవైన రోప్వే ఏర్పాటు

చేసి గంటకు 250 నుంచి 300 మంది ప్రయాణికులు ప్రయాణించే సౌకర్యం కల్పిస్తారు. మరో 39 కోట్ల రూపాయలతో రహదారులు, పార్కింగ్, ఈ వాహనాలు, కెఫ్టేరియా, వ్యూయింగ్ గ్యాలరీ, టాయిలెట్లు, ఇంటర్ ప్రొటెక్షన్ సెంటర్, వారసత్వ కట్టడాల పునరుద్దరణ చేపడతారు. కాగా భువనగిరి కోట అభివృద్ది పనులను ఈరోజు పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు పనుల్లో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ అక్టోబర్ 2 నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాజకీయాల్లో పోటీ చేసే వారి ఖర్చు ఎంత పెరుగుతుందో అవినీతి కూడా అంతే స్థాయిలో పెరుగుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఈ రోజు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, మహబూబాబాద్, నాగర్ కర్నూలు మొదలైన జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమరంభీమ, సిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో పలు చోట్ల వడగాడ్పులు వీచే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్ 2లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో సమావేశమయ్యారు. 3 ఏళ్లలో పెట్రోల్, ఎరువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ది సాధిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఈవేళ నుంచి ఈ నెల 27వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 53 సెకండ్లు. ఇప్పుడు షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. షోటైం కార్యక్రమంలో మరి ఎప్పటిలాగే మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324082 నెంబర్కు వాట్సాప్ చేయండి. సమాధానం మీ పేరు, మీ ఊరి పేరు మాత్రమే. అలా ఆర్డర్గా మీరు సమాధానం పంపితే చదవటానికి సులభంగా ఉంటుంది. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యక్రమంలోకి ఎంటర్ అవుదాం. ప్రశ్న వచ్చేస్తుంది తాజాగా. 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను సాధించిన సంస్థ ఏది? ప్రశ్న మరొకసారి తాజాగా. 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన సంస్థ ఏది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు ముందుగా ఎవరెవరైతే పంపుతారో వారి పేర్లు మాత్రమే చదివే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా పేర్లు పంపే ప్రయత్నం చేయకండి దయచేసి. నాగవల్లి సినిమా నుంచి పాట.
1: సూర్య తేజో విరాజా జయము పలికి జనత
2: చంద్రముఖి.

0: ಚಂದ್ರಮುಖಿ.
1: కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, తాజాగా 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన సంస్థ ఏది అని మనం ప్రశ్న వేశాము. దీనికి సరైన సమాధానం చాలామంది శ్రోతలు అయితే మరి చాలా ఉత్సాహంగా ఆన్సర్ చేశారు. వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. వీరు సుష్మిత ప్లేస్ హొన్నాజీపేట నుంచి రైట్ ఆన్ సార్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, కాళ్ళ శ్రీనివాస్ కోదాడ, నాగర్ కర్నూలు జిల్లా నుంచి కల్వకుర్తి నుంచి నేదునూరి కళ్యాణ్ చారి, ఉప్పల్ శ్రీకాంత్ శ్రీతేజ, వీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాచులేషన్స్ అండి. చోడవరపు నాగేశ్వరరావు గీతనగర్ హైదరాబాద్ నుండి, సేరే బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, పోలేపల్లి శ్రీనివాస్ రాజన్నపేట సిరిసిల్ల జిల్లా నుండి, బోధన పోచంపల్లి నుంచి ఎలగందల మార్కండేయ లక్ష్మి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్ ఇంకా మిత్రుడు, జాప భూమేశ్వర్ వెల్లుల నుంచి వీరు బాలకృష్ణ నర్సంపేట నుండి, అప్పలరాజు పెడ నుండి, నక్క వేణు ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుండి, శ్రీవత్స కోణాపూర్ గణేష్ రాజు వారి కుటుంబ సభ్యులు, హర్షిత ఆదిలాబాద్ రామ్నగర్ నుండి, నార్కట్పల్లి మండలం నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, బ్రహ్మహయ్య కర్నూలు జిల్లా నుండి, ఫీర్జాద్గూడ శ్రీనివాస్, రాజ్కాంత్ రామంతపూర్ హైదరాబాద్ నుండి, సుశీల్ స్రవంతి ఫ్రమ్ చింతల్ హైదరాబాద్ నుండి, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, వీరంతా కూడా ఇన్ టైంలో సమాధానం పంపారు. తాజాగా 21 గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించిన సంస్థ పేరు అక్షర యుగ కేంద్రం, బెంగళూరులో ఉంది. మనం వింటున్నాం షో టైం. షో టైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. పంపిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పంపే ప్రయత్నం చేయకండి, ఎందుకంటే మీ ఉత్సాహాన్ని, మీ ప్రోత్సాహాన్ని, మీ ఆనందాన్ని, మీ సంతోషాన్ని అర్థం చేసుకునే మనసు మాకుంది. కాకపోతే ఇంకా కొంత వాళ్ళు ఎవరైతే పంపలేదో, ఆన్సర్ తెలిసి కూడా పంపలేదో, మరి అలాంటి వాళ్ళు ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. మరో ప్రశ్న వచ్చేస్తుంది, పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు

సృష్టించారు. పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సప్ చేయండి. మీరు వింటున్న పాట ముద్దుల ప్రియుడు సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడింది.

0: ఇది మీ అభిమాను ఛానల్ ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్న కార్యక్రమం షో టైం. షో టైంలో మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలిసే వెంటనే 0402324028 నెంబర్కి వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల్లో బిందాస్గా తేలిపోతున్నాం. కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్న, పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు, ఆ వ్యక్తి పేరు ఏంటి అని చెప్పేసి మనం ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానం పంపిన వాళ్ళు పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. పావని బడుగు రైట్ ఆన్సర్, కంగ్రాట్స్ అండి. తర్వాత మదీస్ సేరి బాలాజీ సావిత్రి కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, ఆర్మూర్ నుంచి ఎం రాధ, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుండి, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, వీరు డాక్టర్ వి శ్రీపతి బాబు బెంగళూరు నుండి, దోమకొండ విజయకుమార్ హనుమాన్ టెక్డి హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, కొత్తపల్లి భూమన్న ఆదిలాబాద్ సౌత్ నుండి, బుజ్జి హుడా కాలనీ హైదరాబాద్ నుండి, చింత శ్రీనివాస్ షాపల్లి నుండి, రాజు శ్రీవత్స కోణాపూర్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి, కన్యగారి సత్యనారాయణ హస్తినాపురం ఈస్ట్ నుండి, చెంచల్గూడ హైదరాబాద్ నుంచి రేఖ నాయక్ శిల్ప ప్రసాద్ పద్మావతి రైట్ ఆన్సర్ ఇచ్చారు. సీతాదేవిక సత్యవోలు ఫ్రమ్ ఏఎస్ర నగర్, వీరు ఎన్ శ్రీనివాస్ ఇంద్ర లక్ష్మీనగర్, సుశీల్ శ్రవంతి హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీళ్ళు మాత్రమే ఇన్ టైంలో మరి ఆన్సర్ చేశారు. వీళ్ళు కాకుండా ఇంతకుముందు పంపిన వాళ్ళు కొంతమంది రైట్ ఆన్సర్ చేశారు. పర్యావరణ వ్యవస్థ అనే పదాన్ని మొదట ఎవరు సృష్టించారు, దాని ఆన్సర్ ఏంటంటే సార్ ఆర్థర్ జీ టాన్స్లే వీరన్నమాట. సో ఈ ఆన్సర్ పంపిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ్ భారతి 102.8 మెగా హెడ్స్ కార్యక్రమంలో మరొక ప్రశ్న వచ్చేస్తుంది. ఆల్బర్ట్ సరస్సు ఎక్కడ ఉంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324028 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాం చెప్పినప్పుడు మరి వినాలి కదా, ఎందుకంటే ఆన్సర్ తర్వాత మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయండి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ ఇలాంటివి ఏమి మాత్రం టైప్ చేయకుండా, ఎందుకంటే ఈజీగా ఉంటారు పేరు చదవడానికి అవకాశం ఉంటుంది. మరి పాట వచ్చేస్తుంది ఘరానా మొగుడు సినిమా నుంచి.
1: పండు పండు పండు ఎర్ర పండు

మనం వింటున్నాం షో టైం. షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, ఆల్బర్ట్ సరస్సు ఎక్కడ ఉంది అనే ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది ఆన్సర్స్ పంపించారు. అయితే రిపీటెడ్ లిజనర్స్ కాకుండా కొంతమంది రైట్ ఆన్సర్ ఇచ్చారు. వీరు ద్రోణం రాజు, సూర్యశ్రీ, మహాలక్ష్మి, కౌకూరు నుంచి, కడప నుంచి దస్తగిరి సంధ్య, రాజు అల్లాపురం నుంచి, విజయ భాస్కర్ సంధ్య, మలక్పేట్ అక్బర్ బాగ్ నుంచి, ఆత్మకూరు ఆర్మూర్ నుంచి ప్రేమనాథ్ కళావతి, ఇంకా చాలామంది శ్రోతలు కూడా ఇచ్చారు. వీరు లక్ష్మి ఫ్రమ్ హొనాయిజీపేట నుంచి కూడా రైట్ ఆన్సర్, హనుమాన్ టెక్కడి హైదరాబాద్ నుంచి కూడా వీరు దోమకొండ విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ ఇచ్చారు. కీసర మండలం గౌతమకుంట గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ వారి కుటుంబ సభ్యులు, నిజాంపేట నుంచి గణేష్ వేదవతి వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. ఇన్ టైంలో సరైన సమాధానం కాంగో కిన్స్కా అంటారు, ఉగాండా మధ్యలో ఉందన్నమాట. సో ఇది సరైన సమాధానం, ఆల్బర్ట్ సరస్సు అక్కడ ఉంది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, 1984 పుస్తక రచయిత ఎవరు? 1984 పుస్తక రచయిత ఎవరు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలిపోతున్న పాట వచ్చేస్తుంది, అల్లరి అల్లుడు సినిమా నుంచి హుషారైన పాట.

షూటింగ్ కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న 1984 పుస్తక రచయిత ఎవరు అనే ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు చాలా ఉత్సాహంగా ఆన్సర్ చేశారు. వారందరి పేర్లు చదివే ప్రయత్నం చేస్తాను. లక్ష్మీ, శశాంక, గాయత్రి, విశృత, మహాద్యుతి, సమన్విత, మహాద్యుతి గీతానగర్ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్ ఇచ్చారు. కంగ్రాట్స్ అండి. ఆర్మూర్ నుంచి రాధ, నార్కట్పల్లి మండలం అజయ్ కుమార్, అనిల్ కుమార్, వరంగల్ కాశీబుగ్గ నుంచి దాసి రామచంద్రం, సుమతి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, దమ్మోజు వెంకటమ్మ, వెంకటాచారి, వరలక్ష్మి, మధు, శ్రీవాణి, రవి, రాధిక, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిత్విక్, పండు, చిత్రియాల గ్రామం నుండి, తర్వాత ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుంచి ధనరాజ్ కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. కంగ్రాట్స్ అండి. తర్వాత కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుంచి, వీరు నంద్యాల జిల్లా నుండి ఆళ్లగడ్డ పాలెం పోలయ్య, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, బూదన్ పోచంపల్లి ఎలగందల మార్కండే లక్ష్మి, కొత్తపల్లి భూమన్న సరస్వతి నగర్ ఆదిలాబాద్ సౌత్ నుండి, రాజు అల్లాపురం నుంచి, భాస్కర్ పెడన నుండి, మేర సాయులు నిర్మల్ జిల్లా నుండి, పెడన నుంచి అప్పలరాజు, హనుమాన్ టెకిడి హైదరాబాద్ నుంచి దోమకొండ విజయ్ కుమార్, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణం, నారాయణ స్వామి కూడా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. వీరంతా కూడా హొన్నాజీపేట నుండి నిజామాబాద్ జిల్లా నుంచి రాజు, చిలకమరి ఉపేంద్రాచార్య తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి, అంకుషాపురం నుంచి దోర్నాల సుదర్శన్, విజయ్, భాస్కర్, సంధ్య, ఆదిత్య, ఓం ప్రభాకర్, అంబిక, ఉన్నాటి, ఉద్భవ్, పావని, వేణు, మాలక్పేట, అక్బర్ భాగ్ హైదరాబాద్ నుండి రైట్ ఆన్సర్, ఫిర్జాద్గూడ నుంచి శ్రీనివాస్, కీసర మండలం గోదుమకొండ గ్రామం నుంచి బండి కృష్ణ కావడ్, సుప్రియ తుకారాం గేట్ నుండి, బాలకృష్ణ నర్సంపేట నుండి వీరు సరైన సమాధానం పంపించారు. పాట అయిపోయేలోపు ఇన్ టైంలో మరి ఆన్సర్ ఏంటి అంటే 1984 పుస్తక రచయిత జార్జ్ ఆర్వెల్ ఇతనన్నమాట. సో మరో ప్రశ్న వచ్చేస్తుంది, ఇది చివరిది. తాజ్మహల్ ప్రధాన శిల్పి ఎవరు? తాజ్మహల్ ప్రధాన శిల్పి ఎవరు? షూటింగ్ కార్యక్రమంలో చాలామంది శ్రోతలు చాలా ఉత్సాహంగా కొత్త కొత్త శ్రోతలు కూడా వచ్చేసి మరి ఆన్సర్ చేస్తున్నారు. నిజంగా వారందరికీ థ్యాంక్స్. ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్ చెబుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. పాట వచ్చేస్తుంది, ఇది మాయలోడు సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన హుషారైన గీతం.

అరసానికి దొరసానికి ముడి పెడుతుంటే చినుకు చినుకు అందెలతో చిట్టపట చిరు సవ్వడితో తీలి

0: షో టైం కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, తాజ్ మహల్ ప్రధాన శిల్పి ఎవరు అని ప్రశ్న వేశాం. దీనికి సరైన సమాధానంగా పాట ఎండింగ్ అయ్యేలో పంపించిన వారు, కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళు నిర్మల్ జిల్లా ఎడ్ బేడ్ నుంచి మేరా సాయిలు, వారి పైడిపాటి నాగభూషణం రావు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి కూడా ఆన్సర్ చేశారు. తర్వాత నంద్యాల జిల్లా పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నుంచి రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత నల్గొండ జిల్లా చెన్నపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచార్య వరలక్ష్మి కృష్ణమ్మ, ఆర్మూర్ నుంచి రాధాస్వామి, కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ నుండి, ప్రగతినగర్ హైదరాబాద్ నుంచి ఆంజనేయులు రాజలక్ష్మి ఇంకా వారి మిత్రులు, కుబేర్ నిర్మల్ జిల్లా నుంచి సేరే బాలాజీ, చోడవరపు సాయి మన్విత గీతనగర్ హైదరాబాద్ నుండి, కీర్తి రాజ్కుమార్ ఆదర్శనగర్ నిజామాబాద్ జిల్లా నుండి, రాజు అల్లాపురం నుండి, జైనుద్దీన్ ఉమ్మడి నుండి, భాస్కర్ పెడన నుండి, నార్కెట్పల్లి మండలం నుండి అజయ్ కుమార్ అనిల్ కుమార్, కడప పొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల, హొన్నాజీపేట నిజామాబాద్ జిల్లా నుంచి ప్రియాంక లహురి, ఉప్పల్ నుంచి శ్రీతేజ, పెడ నుంచి అప్పలరాజు, కొత్తపల్లి భూమన్న సరస్వతి నగర్ ఆదిలాబాద్ సౌత్ నుండి, ప్రేమనాథ్ కళావతి ఆర్మూర్ నుండి, నార్కెట్పల్లి మండలం ఎమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, హంపాపురం విలేజ్ నుంచి చిరంజీవి నాగభూషణం నారాయణస్వామి, జిబ్బలక్పల్లి నుండి చిక్క చక్రపాణి చందన, నర్సంపేట నుంచి బాలకృష్ణ వరంగల్ జిల్లా, శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ సైదాబాద్ హైదరాబాద్ నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు, కంగ్రాట్స్ అండి. సుకన్య ఇందిరా లక్ష్మీ నగర్ నుంచి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. సో వీరందరూ కూడా సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో. వీరందరికీ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మరి సరైన సమాధానం తాజ్మహల్ ప్రధాన శిల్పి ఉస్తాద్ అహ్మద్ లహరి వీరన్నమాట. సో మరి ఎంతోమంది మహా కట్టడం గురించి, అద్భుతమైనటువంటి కట్టడం గురించి ఎంతోమంది కార్మికులు పనిచేసినప్పటికీ ఒక ప్రధాన శిల్పి అనేవాళ్ళు ఉంటారు కదా, ఆయన కింద అందరు పనిచేస్తూ ఉంటారనమాట, ఆయన డైరెక్షన్లో. అలా మరి ప్రధాన శిల్పి ఆయన. సో ఇది ఇవాల్టి షో టైం కార్యక్రమం, మిమ్మల్ని అందరినీ బాగా అలరించిందని ఆశిస్తూ మీ అశోక్, నమస్తే.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
2: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
0: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్.

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియో సమయం 2:15 దాటి 50 సెకండ్లు. ఇప్పుడు శక్తిశీలి. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. మరి ఈరోజు ఒక మంచి కంటెంట్, సక్సెస్ఫుల్ ఉమెన్. షో యొక్క ముఖ్య ఉద్దేశం ఉమెన్ ఎంపవర్మెంట్ ఎలా సాధించాలి, విభిన్న రంగాల్లో మహిళలు ఎలా ఎవరెస్ట్ శిఖరాలు అధిరోహిస్తున్నారు, వారిని చూసి మిగతా వాళ్ళు స్ఫూర్తిగా ఎలా తీసుకుంటున్నారు అనే ఒక ఇతివృత్తంతో ఈ కార్యక్రమం అనేది కంటిన్యూ అవుతుంది. మహిళలు తాము అనుకున్నది ఏదైనా చేయగలరు అనడానికి ఈమె సజీవ సాక్ష్యం అన్నమాట. భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా గొప్ప విజయాలు సాధిస్తున్న ఈ ప్రతిభావంతమైన మహిళ ఎందరికో స్ఫూర్తి. ఆమె కీర్తి ప్రతిష్టలు, విశేష గుర్తింపు నేడు ప్రపంచవ్యాప్తంగా రికార్డులోకి చేరింది. రాబోయే తరాల మహిళలు ఈమె పని, దక్షత, సామర్థ్యాలు అలాగే విజయాలు, నేర్పరితనం ఎంతో ప్రేరణగా నిలుస్తాయి. ఇంతకీ ఆమె ఎవరు, సాధించిన ఘనత ఏంటి, మనం మార్గదర్శకురాలిగా తీసుకోవటానికి మరి ఆమె విజయం పరంపర ఎలాంటిది, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో. వింటూ ఉండండి.

కార్యక్రమంలో మీరు విన్నపాట ఆ రోజే సినిమా కోసం నవీన్ పాడింది, గీత రచన తైదాల బాబు, సంగీతం వందే మాత్రం శ్రీనివాస్. మనం శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. ఒక మహిళ పారిశ్రామికవేత్త గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె ఎవరో కాదు, రాధిక అగర్వాల్. పరిచయమే అక్కర్లేని నేటి యువ మహిళా పారిశ్రామికవేత్త. ఇంటర్నెట్ మార్కెట్ ప్లేస్ షాప్ క్లూస్ సహ వ్యవస్థాపకురాలు. సెయింట్ లూయిస్లోని వాషింగ్టన్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసి అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్లో పీజీ చేశారన్నమాట. ఇలా మరి విద్యార్హతల దృష్ట్యా అందరూ చేసేవే ఉన్నత చదువులు, అందరూ చదువుకుంటారు, చదువుకున్న తర్వాత ఏదో ఒక రంగంలో స్థిరపడతారు, ఉద్యోగం చేయటం లేదంటే ఏదో ఒక కంపెనీ నడపటం అనేది చేస్తూ ఉంటారు. అంటే నా మట్టుకి ఇలా ఉంటే చాలు అనుకుంటారు. కానీ రాధిక అగర్వాల్ మాత్రం అందరికీ భిన్నంగా తాను కేంద్రంగా ఉండి 10 మందికి ఎలా ఉపాధి చూపాలనే ఆలోచనలతో ఎంటర్ప్రీన్యూర్గా తొలి అడుగు వేశారన్నమాట. నిరంతర కృషితో ఏకంగా ఇంటర్నేషనల్ ఫౌండేషన్ యూనికార్న్ క్లబ్లో మరి ఆమె మొదటి భారతీయురాలుగా రికార్డులు నెలకొల్పారన్నమాట. అంత ఘనత సాధించినటువంటి భారతీయ మహిళగా ఆమె రికార్డులోకి ఎక్కారు. సో ఇలా మరి అలా రికార్డులోకి ఎక్కడమే కాకుండా ఆమెను చూసి ఎంతోమంది మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదిగారు, స్ఫూర్తిగా తీసుకొని. మరి అంత గొప్ప వ్యక్తి గురించి మనం మాట్లాడుకుని మరి మనం కూడా స్ఫూర్తి పొందాలి. మహిళలు ఏదైనా చేయగలరు, ఎంత ఎత్తుకైనా ఎదగగలరు, ఆకాశమే హద్దుగా దూసుకెళ్ళగలరు అని చెప్పడానికి, రంగం ఏదైనా సరే తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్గంతో వెళ్తారు అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మరింత సమాచారం ఉంది చెప్తే వింటూ ఉండండి. వివిధ భారతి FM 102.8 MHz పాట వచ్చేస్తుంది.

మీరు విన్న ఆ పాట ఇట్లు నీ వెన్నెల సినిమా కోసం కార్తీక్ సుమలత పాడింది. గీత రచన రాజ్ కుమార్, సంగీతం సుందర్ జేఏ. మీరు వింటున్నారు వివిధ భారతి FM 102.8 మెగాహెడ్స్. మనం వింటున్న కార్యక్రమం శక్తిశీలి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: శక్తిశీలి కార్యక్రమంలో రాధిక అగర్వాల్, సిఇఓ ఆఫ్ సిలికాన్ వ్యాలీ మార్కెట్ ప్లేస్. ఆమె గురించి మాట్లాడుకుంటాం. సక్సెస్ స్టోరీ, ప్రపంచం గర్వించదగ్గ వ్యాపారవేత్తగా రాణించడానికి తనకు ప్రేరణ ఎవరో తెలుసా? తన తండ్రి. రాధిక తండ్రి భారత సైన్యంలో పనిచేసేవారు, తల్లి డైటీషియన్. 1992 రాధిక తండ్రి ఒక హెల్త్ క్లబ్ను ఏర్పాటు చేయాలనే కోరిక ఉందట. అలా ఆ టైంలో మరి కొంతమేరకైనా ఆరోగ్యపరంగా ఇతరులకు సహాయం చేయాలనే తన తండ్రి

సంకల్పంతో ఆమె దృష్టి వ్యాపారం వైపు మళ్ళిందనమాట. అలా 1997లో చండీగఢ్లో ఆమె సొంతంగా అడ్వర్టైజింగ్ సంస్థను స్థాపించి బిజినెస్ రంగంలోకి దిగి అంచెలంచెలుగా ఎదిగారు. 2011లో సిలికాన్ వ్యాలీలో స్థాపించిన ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ షాప్ క్లూస్ సహా వ్యవస్థాపకురాలుగా చేరారన్నమాట. అలా చేరినటువంటి వాళ్లలో మరి మనం చెప్పుకున్నాం కదా, ఇంటర్నెట్ ఫౌండేషన్ అండ్ యూనికార్న్ క్లబ్లో చేరినటువంటి మొదటి భారతీయురాలుగా రికార్డు నెలకొల్పారు. అంత గొప్ప మహిళ అనమాట. సో ఆమె చూసి, ఆమె అడుగుచాడలు, ఆమె మార్గదర్శనంలో చేస్తున్నటువంటి పని, సాధిస్తున్న విజయాలను చూసి చాలామంది వాళ్ళు వీళ్ళు అనే కాదు, స్త్రీ పురుషులనే కాదు, ఎవరైనా సరే మంచి చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం స్ఫూర్తిగా తీసుకుంటాము. వాళ్ళలాగా మనం కూడా కొన్ని శిఖరాలను అధిరోహించాలి, మనం కూడా కొన్ని లక్ష్యాలను, కొన్ని గమ్యాలను చేరాలి అని ఒక ఉక్కు సంకల్పంతో పనిచేస్తూ ఉంటారనమాట. అలా 10 మందికి దారి చూపే విధంగా, 10 మందికి వెలుగురేఖలు పంచే విధంగా చేసినటువంటి ఆమె తీరు నిజంగా, అందుకే మరి అందరూ కూడా సెల్యూట్ చేస్తున్నారు, ఆమె వార్తలు ఇచ్చారు. ప్రభావవంతమైన శక్తి మహిళగా ఎదిగారనమాట, ఆ జాబితాలో చేరారు. మరింత సమాచారం చెప్పే ప్రయత్నం చేస్తాను, వింటూ ఉండండి ఎఫ్ఎం వివిధ భారతి. కొత్త కథ సినిమా నుంచి హరిహరన్ పాడిన పాటను మీరు వింటున్నారు.

మనం వింటున్నాం శక్తిశీల కార్యక్రమం. ప్రముఖ పారిశ్రామికవేత్త రాధిక అగర్వాల్ సక్సెస్ స్టోరీని మనం మాట్లాడుకుంటున్నాం. ఆమె స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం. వ్యాపార రంగంలో అడుగుపెట్టిన 5 సంవత్సరాల్లోనే ప్రపంచ దృష్టిని ఆకర్షించి వార్తల్లో నిలిచి తన శక్తి సామర్థ్యాలను సాధిస్తున్న విజయాలకు గాను మరి 2016లో అవుట్లుక్ బిజినెస్ అవార్డ్స్ అందుకున్నారు రాధిక అగర్వాల్ గారు. అదే సంవత్సరం ఎంటర్ప్రీనర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ అందుకున్నారు. అలాగే సిఎంఓ ఆసియా అవార్డ్స్తో మరి ఘనంగా వార్తలు నిలిచారు. 2016లో ఉత్తమ ఆదర్శ మహిళగా మెరిసి ఎందుకు ప్రేరణగా నిలిచారు. అలా అవార్డ్స్ అనే అవార్డ్స్ కోసమే పనిచేస్తున్నట్లుగా కాకుండా తను ఎంచుకున్నటువంటి రంగంలో చిత్తశుద్ధితో చాలా స్ట్రాంగ్గా పక్కా ప్రణాళికతో వెళ్ళి బిజినెస్ని లాభాల బాటలు పయనించేలా చేయటము అనేది ఆమెకు వెనుక పెట్టినటువంటి విద్యగా మనం తెలుసుకోవచ్చు. అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మరి భారత సైన్యంలో తన తండ్రి పనిచేస్తారు కాబట్టి ఆ అంకిత భావం, ఆ పట్టుదల, ఆ తర్వాత కృషి, నిరంతర శ్రమ, సాధన, మార్కెట్ ఒడిదుడుకులు ఎలా ఉన్నాయి, ఇదంతా మార్కెట్ సరళిని పరిశీలించేటువంటి నేర్పరితనం ఆమెకు వచ్చిందనమాట. సో అందువల్ల మరి గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదగటానికి అవకాశం దక్కింది. మరింత సమాచారం విందాం, వింటూ ఉండండి. మీరు వింటున్న పాట డి సినిమా కోసం చక్రి సుధా పాడింది.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:18 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.
1: శక్తిశీలి కార్యక్రమంలో రాధిక అగర్వాల్ జీవిత విశేషాలు, సక్సెస్ స్టోరీ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రాధిక అగర్వాల్ ఉన్నత చదువులు అమెరికాలో పూర్తి చేశారు. అక్కడ మార్కెట్ సరళిని, వినియోగదారుల అభిరుచులను తెలుసుకున్నారు, బాగా అనుభవాన్ని గడించారు. దాంతో మరి తను ఎంచుకున్న సెక్టార్లో అనూహ్య విజయాలు మరి సొంతం చేసుకోవడానికి అక్కడ లభించినటువంటి అనుభవం కూడా దానికి తోడైంది. యుఎస్ ఈ కామర్స్ జీవనశైలి, ఫ్యాషన్, రిటైల్ వంటి విభిన్న రంగాల్లో విశేషమైనటువంటి అనుభవం సంపాదించి మరి ఆ అనుభవాన్ని తన పరిశ్రమలోకి ఏ విధంగా తీసుకొచ్చారు, ఎలా ఆ కంపెనీని విజయ బాటలో నడిపించారనేది ఆమె సాధించినటువంటి విషయం అన్నమాట. సో ఒక మహిళగా తను తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, తను ఎంచుకున్నటువంటి ఒక మార్గం అనేది, ఆ మార్గంలో మళ్ళీ సక్సెస్ఫుల్గా రాణించడం అనేది చాలా గొప్ప విషయం. మరి అంతగా గొప్ప పారిశ్రామికవేత్త, ఒక కంపెనీకి సీఈఓగా ఉండి ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూ సరికొత్త రికార్డ్స్ని క్రియేట్ చేయడం అనేది నిజంగా ఆమెకి చెల్లింది.

0: మీరు విన్న పాట డాన్ సినిమా నుంచి విశ్వ సుచిత్ర పాడింది.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాలని

మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 మెగా హెడ్స్. మనం వింటున్నాం శక్తిశీలి రాధిక అగర్వాల్, ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రస్తుతం సీఈఓగా పనిచేస్తున్నారు. మార్కెట్ ప్లేస్ సిలికాన్ వ్యాలీ ఈ కంపెనీకి ప్రస్తుతం చాలా యాక్టివ్గా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ ప్రభావవంతమైన శక్తి మహిళ లిస్టు ఆమె పేరు ఉండటం కూడా అరుదైన విషయం అన్నమాట. ఇలా భారతీయ మహిళలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే మరి గొప్పగా రాణిస్తున్నటువంటి ఈ విషయం చాలా మనం చెప్పుకోవడం కూడా, ఇలాంటి వాళ్ళ చరిత్రలు చదవటం కూడా ఎంతో ప్రేరణగా ఉంటుందన్నమాట. భావితరాల వాళ్లకు ఇలాంటి మహిళలు చేస్తున్నటువంటి సాహసాల, మహిళలు సాధిస్తున్నటువంటి విజయాలను మనము చెబుతూ వెళ్తే వాళ్ళకు విద్యార్థి దశలోనే వాళ్లలో ఒక రకమైనటువంటి నేర్చుకోవాలి, ఒక సృజనాత్మకత వాళ్లలో ఏర్పడుతుంది, ఊహాత్మక శక్తి ఏర్పడుతుంది. మనం కూడా ఇలా చేయాలని చెప్పేసి ఇచ్చిన

తనలోని గొప్ప లక్ష్యాలను మనం నిర్దేశించిన వాళ్ళు అవుతాం అన్నమాట. సో వాళ్ళకి వాళ్ళ పట్ల ఒక హీరోయిజము ఒక హీరోయినిజం కూడా ఏర్పడుతూ ఉంటుంది. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయి, ఎలాంటి లీడర్షిప్ ఉంటే మనం అనుకున్న రంగంలో ఏ విధంగా రాణిస్తాము, ఎలా కమాండ్ చేయవచ్చు, ఎలా స్కిల్స్ని ఎలా డెవలప్ చేయవచ్చు అనేది ఇలాంటి వాళ్ళ గొప్ప వాళ్ళ జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళ చరిత్రలు చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అదే మన ముందున్న వాళ్ళకి, మనకంటే చిన్న వాళ్ళకి, విద్యార్థులకి, తర్వాత యువకులకు ఇలాంటి విషయాలు చెప్తే ఒక కంపెనీ స్థాపించడానికి ఏముండాలి, ఎలా దాన్ని రన్ చేయాలి అనే విషయము మనకు ఇలాంటి వాళ్ళ జీవిత చరిత్రల ద్వారా తెలుస్తూ ఉంటుంది. సక్సెస్ స్టోరీలు విన్నప్పుడు మనకు అర్థమవుతుంది, మనలో కూడా ఒక కొత్త ఆలోచన జనిస్తూ ఉంటుంది, ఒక థాట్ వచ్చేస్తుంది, ఒక ఊహాశక్తికి పదును పెట్టినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇంకా ఏం చేస్తే బాగుంటుందని ఒక క్రియేటివిటీ థాట్స్ మనలో మెదులుతూ ఉంటాయి. సో మరి అందుకే ఉమెన్ ఎంపవర్మెంట్ షో యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదే అన్నమాట. మహిళలు సాధిస్తున్నటువంటి విజయాలు మహిళలకు ఎంతో ప్రోత్సాహకంగా అందించేటువంటి షో ఇది. మరి ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి FM వివిధ భారతి 102.8 MHz.

మీరు విన్న ఆ సెంటిమెంట్ పాట వీరభద్ర మూవీ నుంచి. గానం మల్లికార్జున వర్ధిని. శక్తిశీలి కార్యక్రమంలో రాధిక అగర్వాల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఆమెకున్నటువంటి ఆత్మవిశ్వాసం అంతా ఇంత కాదు. ఆమె మాటల్లో ఒకసారి వెనక చూస్తే విజయాల కంటే వైఫల్యాలు ఎక్కువ కనిపిస్తాయి. అవి ఎప్పుడూ నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. జాగ్రత్తగా ఉండమని చెబుతాయి. వ్యాపారంలో విజయానికి వినియోగదారులకు మనపై ఉండే విశ్వాసం అనేది చాలా ముఖ్యం. అది గెలుచుకుంటే ఖచ్చితంగా గెలుపు మనదే. దీనికి వ్యూహాల కంటే మన నిజాయితీ అనేది ముఖ్యం. వినియోగదారుల విశ్వాసాన్ని చూరగొనడం, వారి నమ్మకాన్ని పొందడం ద్వారానే పెద్ద విజయాన్ని సాధించగలిగాం అంటారు రాధిక అగర్వాల్. అలా ఆమె ఆత్మవిశ్వాసం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనని మనం విశ్లేషించుకోవాలి అంటారు వారు. మనం ఉత్సాహంగా ఉండటం మాత్రమే సరిపోదు, బరిలోకి దిగే ముందు మనం ఏంటి అని తెలుసుకోవాలి. మన శక్తి సామర్థ్యాలు ఏంటి అని తెలుసుకోవాలి. ఎంతోమందితో మాట్లాడాలి, అంటే మనకి ఎంత సబ్జెక్టు విషయ పరిజ్ఞానం ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కోవడానికి మనకు కావలసిన స్కిల్స్ ఏంటి, ఒకదానికి జవాబు చెప్పే ముందు మనం దానికి వెనకాల ఎంత విషయాన్ని రాబట్టుకోవాలి, ఎన్ని విషయాలను చదవాలి, ఇవన్నీ సిద్ధమై కదలాలి. అప్పుడు అడుగు వేయాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా విజయం సిద్ధిస్తుంది అనే నమ్మకం ఆమెలో ఉంది. అంటే ఎంత ఆత్మవిశ్వాసం ఆమెలో ఉంది అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో అందుకే ఆమె సక్సెస్ఫుల్ ఉమెన్గా రాణించారు. ఎంతోమందికి ఆమె దగ్గర ఆమెను చూసి ప్రేరణగా పొంది వ్యాపార రంగంలో విజయాలు సాధిస్తున్న వారు కోకొల్లరు అన్నమాట. సో ఇది ఇవాల్టి శక్తిశీలి కార్యక్రమం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర స్టూడియోలో సమయం 3:43 ముంబై నుంచి రిలే ఇప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ అనంతరం చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమంతో మళ్లీ తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. స్టే ట్యూన్డ్.

లింగికి నేలకు గాలికి లేని స్వార్థం మనిషికి చావు. ప్రతి మంచి చెడులకు మధ్యన ఘర్షణ పెట్టావు. సదరంగ

0: కార్యక్రమంలో తర్వాతి పాఠం ఏమో ముందుగా ఈ గమనికొచ్చిన వినండి. ఈ నెల 23వ తేదీ మంగళవారం అంటే రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వా నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, క్యాట్రాక్ట్, రెటీనా మరియు కంటి సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నుకల గారు తగిన సలహాలు సూచనలు అందచేస్తారు. అదే రోజు అంటే రేపు ఉదయం 7:58 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వా నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో ఎత్తు వంకరబళ్ళు, క్లిప్ ట్రీట్మెంట్, ఇంప్లాంట్స్ గురించి ప్రముఖ దంత వైద్యులు వ్యాధులను వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ తగిన సలహాలు అందచేస్తారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: కార్యక్రమం ఇప్పుడు వినండి. శ్రీకృష్ణ పాండవీయం ఈ చిత్రం కోసం

పాఠశాల శిష్యులతో కలిసి ఆలపించిన ఈ యుగుల గీతాన్ని వినిపించమని కోరుతున్న శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రపు గొత్తూరు మండలం పైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు, గుప్తా, బాబురావు, రజని, కోటిరాము, పైడితల్లి, మాణిక్యాలరావు, పాలెంపూలయ్య, రవి, నాగనాథ్ గుప్తా, వెంకటేష్, నరసింహరావు మరియు ఈశ్వరరావు మరి వీరందరి కోరికపై ఈ పాట

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: కార్యక్రమంలో తర్వాతి పాట వినబోయే ముందుగా ఈ గమనికలు చూద్దాం. ఈ నెల 24వ తేదీ అంటే బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయస్త కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. అదేవిధంగా అదే రోజు అంటే బుధవారం ఉదయం 8 గంటలకు ప్రొడెన్స్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయస్త కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందచేస్తారు. మరి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. త్రిశూలం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి శిష్యులతో కలిసి ఆలపించిన ఈ గీతాన్ని వినిపించమని కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని మరియు ఆనంద్ మన్విత్. మరి వీరందరి కొరకపై ఈ పాట.

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
1: కార్యక్రమంలో తర్వాతి పాట వినబోయే ముందుగా మరికొన్ని గమనికలు. ఈ నెల 24వ తేదీ అంటే బుధవారం ఉదయం 8:30 సన్ రైజ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయత కార్యక్రమంలో కీళ్ళ మార్పిడి, మోకాల నొప్పులు, నడుము నొప్పి సమస్యలకు ప్రముఖ ట్రామా కేర్ కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ రాఘవేంద్ర చిద్రవారు గారు తగిన సలహాలు అందచేస్తారు. అదేవిధంగా ఈ నెల 25వ తేదీ అంటే గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ వారి నిజాం ప్రాయస్త కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతి సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి ఛాతి మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ రాయేశ్వర్ గారు తెలియజేస్తారు. అదే రోజు అంటే గురువారం ఉదయం 8:00 వేదాంశ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయస్త కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సఫలతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ వర్ష దివ్యతేజ గారు తెలియజేశారు. గమనికలు విన్నారు కదా, ఇప్పుడు వినండి తల్లా పెళ్ళమ్మ.

of roses, brightness of skies.

0: మీరు విన్న ఈ పాటతో ఈ అభిరుచి కార్యక్రమం సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు అభిరుచి కార్యక్రమంలో మరికొన్ని సినీ గీతాలు వినవచ్చు. కార్యక్రమంలో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి జానపద సంగీత కార్యక్రమం. ముందుగా ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
1: సచిపోతుందిరో

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ

అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ

0: పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హ్యాపీ యానివర్సరీ డియర్.
2: సెలబ్రేషన్స్ ఒక్కటే తక్కువైంది ఇప్పుడు.
1: ఏమైంది, ఎందుకంత నిష్ఠూరం?
2: ఏమీ కాలేదనే కదా నా బాధ.
1: అంటే
2: పెళ్ళై 5 ఏళ్ళవుతున్నా ఇంకా పిల్లా పాప లేరు, అదే కదా నా బాధ.
1: దానికేముంది, ఈరోజు మంచి డాక్టర్ని కలుద్దాం.
2: సంప్రదించండి.
1: డాక్టర్ బండారి సుజాత, విజయలక్ష్మి హాస్పిటల్,
2: రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 0846225334.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
4: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
5: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
4: మరిన్ని వివరాలకు మీ సమీప NDCC బ్యాంక్ శాఖను సంప్రదించండి.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనం, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
6: ఇల్లరికా పల్లుడా, ఇల్లరికా పల్లుడా,

0: సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల తామరా
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన. వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

0: ಇಂದತ್ತು ಈ ಜಾನಪದ ಸಂಗೀತ ಕಾರ್ಯಕ್ರಮ ಸಮಾಪ್ತಂ. ಆಕಾಶವಾಣಿ ನಿಜಾಮಾಬಾದ್ ಕೇಂದ್ರ, ಸಮಯ 5:45. ಇಪ್ಪುಡು ವಿನಂಡಿ, ನಿನ್ನ స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాల ప్రాంగణం మైదానంలో జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక నిర్వహణ సిహెచ్ మోహన్దాస్ గారు, సహకారం మానేటి భూమేశ్వర్.
1: నిన్న స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయ ప్రాంగణ మైదానంలో జిల్లా ఆయుష్ మరియు మేరా యోభారత్ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది.

0: పురోహితం యజ్ఞస్య దేవమృత్యుజం ఓతారం రత్నధాతమం సనః పితే వసూన వేగ్నే సోపాయనో భవ సచ స్వానః స్వస్తయే స్వస్తి నో మిమీతామశ్వినాభగః స్వస్తి దేవ్యదితిరనర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తి జావా పృథివీ సుచేతున స్వస్తయే వాయుముపబ్రవామహై సోమం స్వస్తి భువనస్యస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తయే స్వస్తయ ఆదిత్యాసో భవంతు నః. ఓం అభయం నకరచ్చంతరిక్షమభయం ద్యావా పృథివీ ఉభే ఇమే అభయం పశ్చాదభయం పురస్తాదుత్తరాదద్రాదభయం నో అస్తు. ఓం అభయం మిత్రాదభయం అమిత్రాదభయం జ్ఞాతాదభయం పరోక్షాత్ అభయం నక్తమభయం దివానః సర్వ ఆశా మమ మిత్రం భవంతో. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతిః.
1: ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ శాసనసభ్యులు శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గారు మాట్లాడుతూ,
2: 12వ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఇందూర్ నగరంలో కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయుష్, ఎన్వైకే మరియు ఇతర యోగా గురువుల ఆధ్వర్యంలో ఈరోజు యోగా ప్రక్రియ మనము సాధన చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇందూర్ నగరం అంటే యోగాకు, క్రీడాకారులకు, కళాకారులకు ఒక పుట్టినిల్లు. ఈ అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా యోగా గురులందరికీ కూడా నా యొక్క పాదవందనం చేస్తూ ఈ యొక్క సాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ, మనందరికీ తెలిసిన విషయమే, యోగాతోటి ఏ విధంగా మనం లాభసాటి పొందుతామో, తనువు ఆత్మ శరీరం ఏకం కావడమే యోగా సాధన. యోగా అనేది ఒక వయసుకు సంబంధం లేదు, కులము మతము రాజకీయానికి దేనికి సంబంధం లేదు. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లో ఐక్యరాజ్య సమితి వేదిక ద్వారా 21 జూన్ యోగా దినం ప్రకటించినప్పుడు అప్పుడు 177 దేశాలు మద్దతు తెలపడం జరిగింది. ఈరోజు ప్రపంచమంతా కూడా, ఇంక్లూడింగ్ అరబ్ కంట్రీస్, యోగా చేస్తూ మన శరీరాన్ని కాపాడుకుందాం, ఆరోగ్యకరమైన శరీరంతో పాటు ఆరోగ్యకరమైన దేశ నిర్మాణంలో మనం భాగస్వాములు కావడం, ముఖ్యంగా సనాతన హిందూ ధర్మంలో ఏదైతే భారతదేశం అంటే ఒక విశ్వగురువు స్థానం ఉందేనో, మళ్ళీ ఆ విశ్వగురు స్థానానికి పునరావృతం కావటానికి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు మనం అందరం కూడా యోగా చేస్తూ ఉన్నాం. యోగాతో పాటు మనము ఈరోజు యోగా గురులు చక్కటి సందేశం, ఒక పైసా ఖర్చు పెట్టకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, మన ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం బాగుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. ఒక లక్ష్యం, ఏదైనా గోల్ అని సాధించాలంటే ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, అందరం బాగుంటాం, దేశం కూడా బాగుంటుంది. కనుక ఈ యోగా అనేది తప్పకుండా అందరం కూడా నిత్యం యోగా చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, ముఖ్యంగా మనము యోగా అంటే యోగా సాధనతోటి మనసంతా కూడా ఒక ఉల్లాసంగా ఉంటుంది. ఒక తప్పు చేయాలంటే మనిషి ఒక ఆలోచిస్తాడు, తప్పు చేయకుండా సమాజానికి ఏదో సేవా చేయాలని ఒక తపన, ఇంకొకరు మనతో పాటు సమాజం అభివృద్ధి చెందాలా, ఎదుటి వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని ఒక లక్ష్యం ఏర్పడితే ఒక సాధన ఏర్పడుతుంది. వాతావరణం అయితే అదే అంటున్నాం, మనసు బాగుంటే, ఆలోచన బాగుంటే వాతావరణం కూడా ఎంత చక్కటి వాతావరణం. రోజు ఈ సమయంలో ఎండ వస్తుంది, కానీ ఈరోజు మనకు ఒక గ్రీనరీ మధ్యన ఒక అద్భుతమైన, నిజంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇక్కడే చేసుకుందామండి. కానీ నాది ఒకటే రిక్వెస్ట్, గ్రౌండ్లో ప్లేస్ సరిపోవద్దు, ఈ గ్రౌండ్ సరిపోవద్దు. దయచేసి ఈ ఆయుష్ మరియు ఎన్వైకి మరియు యోగా గురులకు నా ఒక విన్నపము, మీ ఇక్కడ ఏది సౌకర్యాలు కావాలన్నా కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ సహకారం నడుస్తూ ఉంది. ఇక్కడ మీకు కావాల్సిన ఎటువంటి సౌకర్యాలు కావాల్సిన నేను కూడా సహకరిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. యోగా గురులకు అందరికీ తెలుసు, ఎప్పుడు ఏదైనా అభివృద్ధి అయినా మంచి అయినా అన్నిటికీ నా సహకారం ఉంటుంది. ఇప్పుడు భవిష్యత్తులో కూడా మీ అందరికీ నా వంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని తెలియజేస్తూ మరొకసారి ఈ 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సాధన చేసిన యోగ సోదర సోదరిమణులకు, ఇందూరు నగర వాసులకు, జిల్లా వాసులకు, రాష్ట్ర దేశస్తులందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి.
1: అనంతరం యోగా శిక్షకురాలు సంగీత గారు యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అందరితో యోగాసనాలు వేయించారు.
3: అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు మనము చలన క్రియల్లో మొదట నెక్ ఎక్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో వాళ్ళు చేస్తూ ఉంటారు, ఆల్మోస్ట్ అందరు యోగా తెలిసిన వాళ్ళే కాబట్టి ఫాలో కావాలి. అందరూ వెన్నెముక చక్కగా ఉంచండి. అందరూ వెన్నెముక చక్కగా ఉంచి మీ యొక్క కంఫర్టబుల్ ఆసన, స్థిర సుఖ ఆసనం, ఏ ఆసనంలో అయితే మీరు ఎక్కువసేపు కూర్చోగలుగుతారో ఆ ఆసనంలో కూర్చోండి. ఇప్పుడు మెడ చక్కగా ఉంచాలి. మొదట తలని వెనక్కి తీసుకోండి, చేతులు రెండు నడుం దగ్గర పెట్టండి. అందరు కూడా ఫస్ట్ బ్యాక్ ఓన్లీ నెక్ మూమెంట్ మాత్రమే చేయాలి. 1 ఓన్లీ నెక్ మూమెంట్, 2 ఫార్వర్డ్ బెండ్, చిన్న చెస్ట్కి టచ్ కావాలి, 3 బ్యాక్ స్లోలీ ఫార్వర్డ్ బెండ్. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పోస్చర్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ఆసనాల్లో స్ట్రెచ్చింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. రిలాక్స్ మిడిల్లో ఉండాలి. ఇప్పుడు తలను కుడి భుజం పైన, రైట్ సైడ్ షోల్డర్ పైన ఆనిచ్చాలి. 1 రైట్ సైడ్, మీ యొక్క రైట్ సైడ్ ఆనిచ్చండి. 2 స్లోలీ లెఫ్ట్ సైడ్, బ్రీతింగ్ నార్మల్ గమనించండి. ఎక్కడైతే స్ట్రెచ్ జరుగుతుందో మెడ పైన అక్కడ గమనిస్తుండాలి. 3 రైట్ సైడ్ అగైన్, స్ట్రెచ్చింగ్ని గమనిస్తుండండి. ఎవరికైతే నెక్ ప్రాబ్లం ఉందో, నెక్ పెయిన్ ఉంటుందో వాళ్ళకి చాలా బ్యూటిఫుల్ ఆసన. 4 లెఫ్ట్ షోల్డర్ పైన బాడీ మూమెంట్ లేకుండా ఓన్లీ నెక్ మూమెంట్, ఓన్లీ నెక్ మూమెంట్, రిలాక్స్ మండిల. ఇప్పుడు తలని రైట్ సైడ్, రైట్ షోల్డర్ సైడ్ చిన్న తీసుకెళ్ళాలి స్లోగా. 1 రైట్ సైడ్, రైట్ చిన్ సైడ్, రైట్ షోల్డర్ సైడ్ చిన్ తిప్పాలి. మీ యొక్క స్ట్రెచ్చింగ్ని మ్యాక్సిమం స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. 2 లెఫ్ట్ సైడ్, 2 లెఫ్ట్ సైడ్, 3 రైట్ సైడ్ స్లోలీ నెక్ మూమెంట్ స్లోగా తీసుకోవాలి. 2-3 సెకండ్స్ హోల్డ్ చేసి 4 లెఫ్ట్ సైడ్ రిలాక్స్. ఇప్పుడు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రైట్ నుంచి స్టార్ట్ చేయండి. క్లాక్ వైజ్ 3 టైమ్స్ క్లాక్ వైజ్ అండ్ 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్. 3-3 టైమ్స్ అయిన వాళ్ళు రిలాక్స్ అవ్వండి. నెక్స్ట్ కొద్దిగా కాళ్ళ మధ్య డిస్టెన్స్ తీసుకోండి. 1 డిస్టెన్స్, కొద్దిగా కాళ్ళ మధ్య డిస్టెన్స్ తీసుకొని 2 చేతులు ముందుకు స్ట్రెచ్ చేయండి. 2 హ్యాండ్స్, ఇప్పుడు 2 చేతుల్ని జస్ట్ పై వరకు 90 డిగ్రీస్లో లిఫ్ట్ చేయండి. 1 చెవులకు టచ్ అయి ఉండాలి చేతులు. ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో, స్ట్రెచ్చింగ్ ఎక్కడుందో దానిపైన అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 2 డౌన్ చేతులు మొత్తం కింది వరకు. 3 స్లోలీ మళ్ళీ ఒకసారి. 4 స్లోగా శ్వాస వదులుతూ రిలాక్స్ అండ్ హ్యాండ్స్ సైడ్కి పెట్టండి. కాళ్ళ మధ్య కొద్దిగా డిస్టెన్స్. చేతులు రెండు షోల్డర్స్ పైన పెట్టండి, వేళ్ళని షోల్డర్స్ పైన పెట్టండి. ఇప్పుడు షోల్డర్ రొటేషన్ చేస్తాం. క్లాక్ వైజ్ తిప్పండి. 1-2 మో చేతులు టచ్ అవుతూ ఉండాలి. 3-4-5-6-7-8 రిలాక్స్ యాంటీ క్లాక్ వైజ్. 1-2 మో చేతులు టచ్ అవ్వాలి. 3-4 రిలాక్స్ డౌన్ అండ్ షోల్డర్ మొబిలిటీ గురించి. ఇది చాలా బ్యూటిఫుల్ ఎక్సర్సైజెస్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి హ్యాండ్స్ ముందుకు స్ట్రెచ్ చేయండి అందరూ, అరిచేతులు ముందుకుండాలి. ఇప్పుడు హ్యాండ్స్ 90 డిగ్రీస్లో తీసుకెళ్ళండి, టూ హ్యాండ్స్ 90 డిగ్రీస్. అండ్ బ్యాక్ సైడ్ క్రాస్లో బ్యాక్ సైడ్ తీసుకెళ్ళండి హ్యాండ్స్, ఇన్ టూ షేప్లో క్రాస్. అండ్ షోల్డర్స్ స్ట్రైట్గా ఉండాలి, ఎల్బోస్ పైకి స్ట్రైట్గా ఉండాలి. గమనించాలి ఇక్కడ మీకు దీని ద్వారా స్ట్రెచ్ అవుతుంది. ఏ భాగంలో అయితే మనకు స్ట్రెచ్ అవుతుందో ఆ భాగంలో ఉన్న మజిల్కి స్ట్రెంగ్త్ వస్తుంది. రిలాక్స్ డౌన్.
1: అనంతరం యోగాచార్యులు శ్రీ రామచంద్ర గారు అందరితో ప్రాణాయామం చేయించారు.
4: ప్రాణాయామం వల్ల ఎంత లాభమో చెప్పడానికి వీలేదు. ఒకసారి ఆలోచిస్తే ఒక్కొక్క సూత్రం అనిపిస్తుంది, మీరు చేస్తుండండి. వాయురోధ నలీయతే మన జాలపక్షి భద్రూర సాధనం, అంటే శ్వాసను నిరోధించడం వల్ల. ఇప్పుడు మనం శ్వాస వదులుతున్నాము, ఆ తర్వాత ప్రాణాయంలో నిరోధించే అవకాశం. నిరోధించడమే తస్మి శ్వాస ప్రత్యాస యోగతి విచ్చేద ప్రాణం. ఏదైతే నేచురల్గా జరుగుతుందో దాన్ని ఆపి ఒక సిస్టమేటిక్గా ఒక క్రమ పద్ధతిలో శ్వాస తీసుకోవడం, ఇట్స్ కాల్డ్ ప్రాణాయామం. కాబట్టి మనసులో ఉండే వలలో ఉండే పక్షి ఎట్లయితే విలీనమవుతుందో అట్లాగే మన మనసులో ఉండే శ్వాసలో ఉండే మనసు కూడా విలీనమవుతుంది, ప్రాణం విలీనమవుతుంది. రోజంతా శ్వాస మనము మనసు చెప్పినట్టు వింటాం, కానీ ప్రాణాయం చేసినప్పుడు మనసే ప్రాణంలో విలీనమైపోతుంది. కాబట్టి ఇట్స్ గ్రేట్ సాధన ప్రాణము అనుకుందాం. అందుకొరకు ఏమంటారు, చెలివాదే చలం చిత్తం నిచ్చలం భవేత్. సో రైట్, ఇంకా చేస్తూ ఉండండి. ఎవరైనా అలసట అనిపిస్తే కొద్దిగా ఆపేసి మళ్ళీ తీసుకోండి. ఓన్లీ ఎగ్జిలేషన్.
1: అనంతరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మేరా యువభారత్ శాఖ జిల్లా యువజన అధికారి శ్రీ రమేష్ గారు మాట్లాడుతూ,
5: ఈరోజు 12th ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమం ఇంటిగ్రేటెడ్ డిస్టిక్ ఆఫీస్ జాంబాద్ కాంప్లెక్స్లో జరిగింది. అండ్ ఈ కార్యక్రమము వచ్చేసి ఆయుష్ డిపార్ట్మెంట్ నిజామాబాద్ అండ్ మేరా యువ భారత్ మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఆర్గనైజ్ చేయబడింది. అండ్ ఈ కార్యక్రమంలో చాలా పెద్ద ఎత్తున విద్యార్థులు అండ్ యోగా చేసే వాళ్ళు అందరూ వచ్చి చాలా ఘనంగా నిర్వహించారు. అండ్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు ఉపస్థితులై అందరికీ ప్రోత్సహించారు. అండ్ ఎట్ ది సేమ్ టైం అడిషనల్ సిఐ గారు కూడా వచ్చారు. అండ్ ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారులు అండ్ యోగా గురువులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా బాగా సక్సెస్ చేశారు. అండ్ మా తరఫున ఇదే విన్నపము, అందరూ యోగా ప్రాక్టీస్ చేయండి. అండ్ రాబోయే రోగాలకు ముందే సూచికగా యోగా అనేది ముందు నుంచే ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సో ఇదే మా తరఫున విన్నపము. అండ్ ఈ కార్యక్రమం చాలా బాగా సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ అయింది. నర్సింగ్ కాలేజ్ పిల్లలు కూడా వచ్చారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ ఆశా వర్కర్స్ కూడా వచ్చారు. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు అండ్ కలెక్టరేట్ స్టాఫ్ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా ఆర్గనైజ్ చేశారు. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.
1: ఈ కార్యక్రమంలో యోగా అభ్యాసకులు, నర్సింగ్ కాలేజ్ విద్యార్థినులు, ఆశా కార్యకర్తలు, పాఠశాలల విద్యార్థులు, అధికారులు, అనధికారులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అలాగే చివరగా యోగా ఆసనాలతో కూర్చిన నృత్యం అందరినీ అలరించింది.
6: ఇంతవరకు మీరు నిన్న స్థానిక సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనం సముదాయాల ప్రాంగణ మైదానంలో జరిగిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంపై ఆకాశవాణి నివేదిక విన్నారు. నిర్వహణ సిహెచ్ మోహన్ దాస్ గారు, సహకారం మానిటి భూమేశ్వర్ గారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు, కొద్ది క్షణాల్లో హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం అవుతాయి.

0: This is Akashvani, the news read by Anuja Kumar. In Uttar Pradesh, 14 students lost their lives after a massive fire broke out at a coaching center located inside a commercial complex in Lucknow's Aliganj area this afternoon. Several injured persons have been admitted to nearby hospitals. The blaze reportedly started inside the institute building and spread rapidly through the complex, which houses coaching centers, showrooms and a gaming zone, triggering panic among students. Fire brigade teams, police personnel and district administration officials are conducting rescue and evacuation efforts. Talking to media, Deputy Chief Minister Brijesh Pathak said that 14 students aged between 16 to 18 years who were present at the animation centre in the building lost their lives. He said that the firefighters are searching for students in the corners, washrooms and other areas of the building. Uttar Pradesh Chief Minister Yogi Adityanath spoke to the Director General of Police and the Additional Chief Secretary Home, directing them to ascertain the cause of the fire and closely monitor the ongoing rescue and relief operations. He said those found responsible for the incident would face strict action. The Chief Minister also cut short his visit to Aligarh and Firozabad districts while returning to Lucknow to personally oversee the situation. Prime Minister Narendra Modi has expressed grief at the loss of lives in the fire mishap. In a social media post, he announced an ex gratia of 2 lakh rupees from Prime Minister National Relief Fund to the next of the kin of each deceased. The injured would be given 50,000 rupees. The two-day BRICS National Security Advisors meeting began in New Delhi today. The meeting, being chaired by National Security Advisor Ajit Doval, brings together security chiefs from the bloc's 11 member countries. These include India, Brazil, China, Egypt, Ethiopia, Indonesia, Iran, Russia, Saudi Arabia, South Africa and UAE. The discussion includes the rapidly evolving nature of national security challenges as well as the role of new technologies in emerging security threats. On the sidelines of the meeting, NSA Ajit Doval today met Iran's Deputy Secretary of the Supreme National Security Council, Ghadir Nizamipour. Both sides reviewed the ongoing situation in West Asia. They also discussed cooperation under the BRICS platform and India-Iran bilateral ties. Prime Minister Narendra Modi today said that the changes that have taken place over the past 12 years have succeeded in strengthening people's faith in governance and administration. The Prime Minister said this while sharing an article written by Union Minister of Commerce and Industry Piyush Goyal in a social media post. External Affairs Minister Dr. S. Jaishankar today met his Mongolian counterpart Batsetseg Batmung in Ulaanbaatar. In a social media post, Dr. Jaishankar said the talks underscored the warmth, depth and potential of the India-Mongolia strategic partnership. The two leaders reviewed the progress in key areas of bilateral cooperation. Defence Minister Rajnath Singh today met Director General of Israel Ministry of Defence, retired Major General Amir Baram, in New Delhi. In a social media post, the Defence Ministry said that Mr. Baram briefed Mr. Singh about Israel's commitment to expand India-Israel defence cooperation under the overall ambit of India-Israel Special Strategic Partnership. UK Prime Minister Keir Starmer has announced his resignation from the post and as the leader of the Labour Party, ending his tenure at the Downing Street amid growing internal pressure from his own party. Delivering his resignation statement, Mr. Starmer recalled his arrival at Downing Street 2 years ago as the proudest moment of his life.
1: Every decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September. I will remain in post as Prime Minister until the contest is complete.
0: Benchmark domestic equity indices ended nearly 0.4% up today, buoyed by growing optimism over progress in US-Iran talks aimed at ending the months-long conflict in West Asia. The Sensex rose 291 points to close at 77,094. And in the FIFA World Cup 2026, Argentina will take on Austria in Group J fixture tonight at Arlington in US at 10:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
2: ആകാശവാണി ప్రాంతీయ వార్తలు వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
3: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
4: TLI है ना.
5: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉग इन करें indiapost.gov.in पर.
6: आकाशवाणी प्रांतीय वार्तालु चदुतुन्नदि కంభంపాటి లక్ష్మీప్రసూన. ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని వేగంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం దేశ ఆర్థిక వృద్ధిని కాపాడుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వర్షాకాలంలో వరద నష్టాలను తగ్గించడానికి ఒక కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. విశేష జనసంకల్ప అభియాన్లో భాగంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు సినీ నటుడు చిరంజీవిని కలిశారు. న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్లో ఈరోజు జరిగిన సమావేశంలో ఆదిలాబాద్లో రాబోయే భారత వైమానిక దళ విమానాశ్రయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖ భూములను బదిలీ చేసినందుకు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యమంత్రి భూసేకరణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. విమానయాన సంస్థల నుండి అంతర్జాతీయంగా ఆసక్తి వ్యక్తమవుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సివిల్ ఏవియేషన్, మిలిటరీ టెర్మినల్స్తో పాటు కార్గో, మెయింటెనెన్స్, రిపేర్, హ్యాంగర్ సౌకర్యాలను కూడా చేర్చాలని అభ్యర్థించారు. వీటితో పాటు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో డిఆర్డీఓ ప్రాజెక్టుకు వేగంగా ఆమోదం తెలపాలని కూడా రేవంత్ రెడ్డి రాజ్నాథ్ సింగ్ను కోరారు. జాతీయ అభివృద్దిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సీఐఎస్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు సీఐఎస్ఎఫ్ ప్రధాన కార్యాలయ భవన భూమి పూజ, ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ దేశ ఆర్థిక వృద్దిని కాపాడే సైనికులుగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది పనిచేస్తున్నారని అన్నారు. దళాల సంక్షేమం కోసం హోం మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక పురోగతులు, చారిత్రాత్మక సంక్షేమ చర్యలను మంత్రి ప్రకటించారు. వేలాది మంది సిబ్బంది వారి కుటుంబాల మానసిక క్షేమాన్ని నిర్ధారించడానికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సీఐఎస్ఎఫ్ ప్రాజెక్ట్ మన్ను ఆయన అభినందించారు. రాష్ట సచివాలయంలో రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, తుంగభద్ర డ్యాంలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఉన్నత నీటిపారుదల శాఖ అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ నీటి హక్కులను కాపాడడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రానికి కేటాయించిన నీటి వాటాపై రాజీ పడబోమని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ అంతరాష్ట బోర్డుల ముందు తెలంగాణ వాదనను గట్టిగా వినిపించాలని మంత్రి అధికారులను కోరారు. ఈ నెల 30వ తేదీన రాష్ట వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఖమ్మం జిల్లాలోని చింతకాని బహిరంగ సభలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు ఒకే క్లిక్తో డబ్బులు వేసే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని చెప్పారు. 2 లక్షలకు పైగా ప్రజలు హాజరయ్యే ఈ సమావేశాన్ని నిర్వహించడానికి 6 ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను, ప్రజా ఆదరణను ఈ సభ వేదికగా చాటి చెబుతుందని మంత్రి తెలియజేశారు. వర్షాకాలంలో వరద నష్టాలను తగ్గించడానికి, రవాణా మౌలిక సదుపాయాలను నిర్వహించడానికి ఒక కొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో జారీ చేసిన ఈ నిబంధనల ప్రకారం ఇంజనీరింగ్ సిబ్బంది జూన్ నుంచి అక్టోబర్ వరకు తప్పనిసరిగా హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారులు అత్యవసర యంత్రాలను ముందే సిద్దం చేసుకోవాలని, వరద ముప్పు ఉన్న ప్రాంతాలను పర్యవేక్షించాలని, భారీ వర్షాల కోసం రెడ్ అలర్ట్ల స్థాయిల వరకు కలర్ కోడెడ్ రెయిన్ఫాల్ అలర్ట్ సిస్టమ్ను ఉపయోగిస్తూ ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి భువనగిరి కోట పర్యాటక అభివృద్ది పనులను పరిశీలించారు. ప్రాజెక్టు ఆలస్యం కావడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన రోప్వే, హోటల్ వసతుల నిర్మాణ పనులను సమీక్షించారు. అక్టోబర్ 2 నాటికి 56.81 కోట్ల రూపాయల విలువైన స్వదేశ్ దర్శన్ 2.0 ప్రాజెక్టును పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు యాదాద్రి భువనగిరి కొలనుపాకలను హెరిటేజ్ టూరిజం సర్క్యూట్కు అనుసంధానం చేయడం ప్రభుత్వ యోచన అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు సినీ నటుడు చిరంజీవిని తెలంగాణ బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు కలిశారు. ఈ సమావేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గురించి ఆయన చిరంజీవికి వివరించారు. కేంద్ర ప్రభుత్వం విజయవంతంగా 12 ఏళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక మహాజన్ సంపర్క్ అభియాన్ నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సమావేశం జరిగింది. వరంగల్లో జరిగిన ప్రత్యేక సవరణ అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. జూన్ 25 నుంచి ప్రారంభం కానున్న ఓటర్ల సవరణ ప్రక్రియలో కాంగ్రెస్ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. ఎన్నికల సంఘం తీరును విమర్శించిన ఆయన ఇతర రాష్ట్రాలలో భారీగా ఓట్ల తొలగింపును ఉదాహరణగా చూపుతూ ఈసీఐ బీజేపీ అనుబంధ సంస్థగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. క్రీడాకారులు దృఢ సంకల్పంతో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని రాష్ట ప్రణాళికా సంఘం ఉపాధ్యకులు డాక్టర్ జి చెన్నారెడ్డి అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు క్రీడారంగాన్ని అభివృద్ది చేసేందుకు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం క్రీడల కోసం 570 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించిందని తెలిపారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి ఆకాశవాణితో మాట్లాడుతూ,
4: మీరందరూ మనసులో ఒక దృఢ సంకల్పం తీసుకోవాలని, నేను కూడా ఎందుకు ఒలింపిక్ స్పోర్ట్స్ లో గేమ్స్ లో ఆడొద్దు పార్టిసిపేట్ కావద్దు అనేటువంటి సంకల్పం మీరు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికి మన ఆట అంటే చాలా ఇష్టం ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. ఆ ఆటపైనే కాన్సన్ట్రేట్ చేసి మనం అందులో జాతీయ స్థాయి కాదు ప్రపంచ స్థాయికి వెళ్ళడానికి.
6: సీజ్ చేసిన హార్వెస్టర్ను టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో భూపాలపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న మరణం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాజకీయ విమర్శలను తోసిపుచ్చిన ప్రభాకర్, వెంకన్న కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఉద్యోగమిచ్చి ప్రభుత్వం వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అదే సమయంలో రవాణా భద్రతా నియమాలను ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. హనుమకొండలో ఈ రోజు జరిగిన బూత్ స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ప్రత్యేక ఓటర్ నమోదు ప్రక్రియను నిశితంగా పర్యవేక్షించాలని ఏజెంట్లను కోరారు. ప్రతిపక్షాల వైపు మొగ్గు చూపే ఓటర్లను, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల ఓట్లను గుర్తించి తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం ప్రక్రియ అత్యంత పారదర్శకత్వంగా నిర్వహించడానికి మెదక్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, ఎస్ఐఆర్ ద్వారా డూప్లికేట్ ఓటర్లతో పాటు అక్రమ వలసదారులను కూడా జాబితా నుంచి తొలగిస్తామని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆకాశవాణికి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
7: మెదక్ జిల్లాలో ఎస్ఐఆర్ 24 జూలై ప్రతి ఇంటికి వచ్చినాక మీరు ఎమిగ్రేషన్ ఫామ్ ఇస్తారు. సెకండ్ విజన్ లో నింపిన ఫామ్ కలెక్ట్ చేస్తారు. ఎక్కడైనా మిస్ అయినా థర్డ్ విజన్ లో వారికి కూడా కవర్ చేస్తారు. ఓటర్స్ కి మనం మ్యాపింగ్ చేసి ఇంక్లూడ్ చేస్తున్నాం. ఏమైనా డూప్లికేషన్ అవుతున్నాయి అది కూడా మనకి డిటెక్ట్ అవుతాయి.
6: వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన పార్టీ సమావేశంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలన తీవ్రమైన సంక్షోభాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు. కేంద్ర కోటాల ఆధారంగా పంట కొనుగోళ్లను పరిమితం చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన ఖండించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. 29,350 కోట్ల రైతు భరోసా నిధులను రైతులకు అందజేయలేదని అన్నారు. సంక్షేమ పథకాలకు నిధులు లేవంటున్న ప్రభుత్వం ప్రైవేట్ గెస్ట్ హౌస్ ఫెన్సింగ్, అంతర్రాష్ట ప్రకటనల కోసం 100 కోట్ల నిధులను ఖర్చు చేస్తోందని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని రాజన్న జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
8: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. పశ్చిమబంగె భాజపా నేతృత్వే సర్వకారేణ ప్రథమం పూర్ణం అర్థసంకల్పనాపత్రం ఉపస్థాపితం. యస్మిన్ సామాజిక కళ్యాణం, ఆధారభూత సంరచన వికాసం, ఆజీవికా సృజనం సమేత

0: स्य नेतुः पदात् सहैव प्रधानमन्त्रिणः पदात् त्यागपत्रस्य घोषणाम् अकरोत्। स्वस्य त्यागपत्र वक्तव्ये श्री स्टार्मरः द्विवर्षात् प्राक् डाउनिंग स्ट्रीट इत्यत्र स्वस्य आगमनं जीवनस्य गौरवपूर्णतमं क्षणत्वेन स्मृतवान्। कोटिशः जनानां जीवनं परिवर्तयितुं लक्ष्यं स्वीकृत्य राजनीतौ प्रविष्टवान् इति सः उक्तवान्।
1: The decision I've taken has been about putting the country I love first. That is why I will resign as leader of the Labour Party. I have spoken to His Majesty the King this morning to inform him of my decision. In the case of a contest, this will ensure a new leader is in place before Parliament returns in September. I will remain in post as Prime Minister until the contest is complete.
0: भारत ऋतु विज्ञान विभागेन अद्य असम मेघालय राज्ययोः कृते अतिवृष्टेः रेड अलर्ट इति रक्तवर्णीया संचेतना उद्घोषिता अस्ति। विभागेन श्वः पर्यन्तम् उपहिमालये पश्चिमबंग कर्नाटक तेलंगाना केरलम गोवा ओडिशा तथा देशस्य उत्तरपूर्वीय भागस्य पृथक पृथक स्थानेषु अतिवृष्टेः पूर्वानुमानमपि ख्यापितम्। अनेन सहैव विभागेन अद्य हरियाणा चंडीगढ़ दिल्ली पंजाब हिमाचल प्रदेश उत्तराखंड मध्य प्रदेश महाराष्ट्र अंडमान निकोबार द्वीप समूह जम्मू कश्मीर तथा लद्दाख क्षेत्रेषु विद्युत गर्जनम समेत्य झंझावातः तथा तीव्र प्रचंड वायुः संभावना च व्यक्ति कृता। अस्य वर्षस्य फीफा विश्वकप क्रीडायाम् अर्जेंटीना दलम् अद्य रात्रौ अमेरिका देशस्य आर्लिंगटन नगरे ग्रुप जे क्रीडायाम् ऑस्ट्रिया दलं सम्मुखीकरिष्यति। भारतीय समयानुसारं रात्रौ सार्ध दश वादने क्रीडायाः आरम्भः भविष्यति। अन्ते मुख्य वार्ताः पुनः एकवारम्। पश्चिमबंगे भाजपा नेतृत्वे सर्वकारेण प्रथमं पूर्णम् अर्थसंकल्पनापत्रं प्रस्तुतम्। सुरक्षासमाह्वाने चर्चयितुं नवदिल्ल्यां ब्रिक्सराष्ट्रीय सुरक्षा सम्मेलनं समारब्धम्। विदेश मंत्री डॉक्टर एस जयशंकरः स्वकीयेन समकक्षेण सह चर्चार्थं मंगोलिया देशं संप्राप्तवान्। भारत ऋतु विज्ञान विभागेन अद्य असम मेघालय राज्ययोः कृते अतिवृष्टेः पूर्वानुमानं प्रकटितम्। अपि च अस्य वर्षस्य फीफा विश्वकप क्रीडायाम् अर्जेंटीना दलम् अद्य रात्रौ अमेरिका देशस्य आर्लिंगटन नगरे ग्रुप जे क्रीडायाम् ऑस्ट्रिया दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
2: आकाशवाणी निजामाबाद केंद्रम इप्पुडु नाम समाचार दर्शनी कार्यक्रमलो मुंदुगा ओ प्रभद गीतम దానికన్నా ముందుగా మనం ఒక ప్రకటన విందాం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.
1: ప్రభుత్వ గీతం విన్నాం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. నిలయముల సమయం 6:35. ఇప్పుడు విందాం సినీ రంజన్ కార్యక్రమంలో కొన్ని తెలుగు సినీ గీతాలు. ముందుగా ఈ కార్యక్రమాన్ని మనుషుల్లో దేవుడు ఈ చిత్రం కోసం ఘంటసాల అలపించిన ఈ పాటకు సాలూరి హనుమంతరావు సంగీతాన్ని సమకూర్చిన ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.
2: రేఖ శశి

0: సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన వజ్రాలు మరియు అంకుత్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: సిద్ధి రంజన్ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. పి సుశీల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ పాట మంచి మనుషులు ఈ చిత్రంలోనేది.

పివి నరసింహరావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం రాష్ట్రీయ కృషి విజ్ఞాన యోజన కింద పశువుల సాంకేతిక వనరుల కేంద్రం రాజేంద్ర నగర్ శాస్త్రవేత్తలు మన రైతు సోదరులకు కుందేళ్ల పెంపకం గురించి

వైరస్ లేదా బ్యాక్టీరియా వ్యాధులు సోకడం తక్కువ, మరణాల రేటు తక్కువ. టీకాలు వేయాల్సిన అవసరమూ లేదు. కోళ్ళు డైరీ ఫారాల కంటే మందుల ఖర్చు చాలా తక్కువ. ఒక కిలో దానా ఒక కుందేలు దాదాపు 10 రోజులకు సరిపోతుంది. రోజుకు 100 నుంచి 150 గ్రాముల దానా తింటుంది. క్యారెట్టు, క్యాబేజ్ ఆకులు, గరిక, గడ్డి, స్టైలోహెమటా, బర్సీమ్, లూసర్ను లాంటి గ్రాసాలను కుందేలు ఇష్టంగా తింటాయి. ఈ ఆకులను, గ్రాసాలను వాడి దానా ఖర్చును బాగా తగ్గించుకోవచ్చు. కుందేలు మాంసంలో మాంసకృతులు 21 నుండి 22% ఉంటాయి. కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువ. అందుచేత మధ్య వయసులో ఉన్నవారికి, ముసలి వారికి, చిన్న పిల్లలకు సులభంగా జీర్ణమవుతుంది. సన్న చిన్నకారు రైతులు 5 నుంచి 10 జతలతో ప్రారంభించి వాటి నిర్వహణ, మార్కెటింగ్ గురించి పూర్తి అవగాహన పొందిన తర్వాత క్రమంగా సంఖ్యను పెంపొందించడము మేలు. కుందేళ్ళు వసతికి గాను షెడ్ల నిర్మాణము, కేజెస్ల తయారీ మొదలైన వాటిపైన ప్రారంభ దశలో ఎక్కువ ఖర్చైనా అవి దీర్ఘకాలికంగా ఉంటాయి. ఆ తర్వాత రోజువారీ ఖర్చులు మాత్రమే ఉంటాయి. ఇక మాంసోత్పత్తికి అనువైన జాతులు ఈ విధంగా తెలియజేస్తున్నారు ఈ శాస్త్రవేత్తలు. ప్రసిద్ధిగాంచిన ఫ్లెమిష్ జెయింట్, గ్రే జెయింట్, సోవియట్ చించిల్లా, న్యూజిలాండ్ వైట్, కాలిఫోర్నియస్ వైట్ కుందేళ్ళ జాతులను దిగుమతి చేసుకొని 1960 నుంచి మన దేశంలో పెంచుతున్నారు. బ్రీడర్ కుందేళ్ళు సుమారు 3 నుండి 6 కిలోల బరువు తూగుతాయి. వీటి జీవితకాలం 6-7 సంవత్సరాలు. సాలీన 5 సార్లు ఈనుతాయి. ప్రతి ఈతలో 5 నుండి 12 పిల్లల్ని కంటాయి. మరి ఈ కుందేళ్లకు వసతి సౌకర్యం ఏ విధంగా మనం నిర్మించుకోవాలి, ఏ విధంగా ఏర్పాటు చేయాలి అన్న వివరాలు ఈ విధంగా మనకు వివరిస్తున్నారు ఈ నిపుణులు. కుందేళ్ల పద్ధతి. కుందేళ్ల నిర్వహణలో కేజీ పద్ధతి సులభం. ప్రతి ఆడ కుందేలకు 2.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు. మగ కుందేలకైతే 1.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు పరిమాణం గల కేజీలను తయారు చేసుకోవాలి. వాటిని ఉపయోగించాలి. షెడ్లోకి గాలి వెలుతురు పుష్కలంగా రావాలి, వచ్చేటట్టు చూసుకోవాలి. షెడ్లో ఉష్ణోగ్రత 25 నుండి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మించరాదు. ఎండాకాలంలో అయితే చూరుపై వరిగడ్డి కప్పి స్ప్రింక్లర్ల ద్వారా నీటితో తడపాలి. షెడ్ చుట్టూ తడి గోనె సంచులు కట్టాలి. చలికాలంలో ఈదురుగాలులు రాకుండా గోనె పట్టాలు కట్టాలి. కుందేళ్ళ ఫారం చుట్టూ నీడనిచ్చే చెట్లు నాటాలి. ఫారం రోడ్డు పక్కన ఉండరాదు. శబ్ద కాలుష్యానికి కుందేళ్ళు భయపడి ఒత్తిడికి గురై ఉత్పాదక సామర్థ్యం, అంటే ముఖ్యంగా మాంస వృద్ధి తగ్గుతుంది. ఇక చూడికాలము, గర్భధారణ, పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి పశుపోషకులు, పశుపాలకులు అన్న వివరాలు ఈ విధంగా అందజేస్తున్నారు శాస్త్రవేత్తలు. 5 నెలల నుండి 6 నెలల వయసులో సుమారు 3 కిలోల బరువు ఉన్న ఆడ కుందేలును మగ కుందేలుతో జత కట్టించాలి. ఆడ కుందేలును మగ కుందేలు కేజీలో సుమారు 6-8 గంటలు ఉంచితే సంయోగ క్రియ పూర్తవుతుంది. ఆడ కుందేలులో అన్నం విడుదల, మగ కుందేలులో సంపర్కమైన 4 నుండి 6 గంటలలో జరిగి ఫలదీకరణ చెంది పిండంగా మారుతుంది. ఇక చూడికాలం 28 నుండి 30 రోజుల వరకు ఉంటుంది. ఆడ కుందేళ్లను ఈనిన తర్వాత 7వ రోజు నుంచి ఎప్పుడైనా మగవాటితో జత కట్టించవచ్చును. ఆడ కుందేళ్లను ఈనిన తర్వాత 7వ రోజు నుంచి ఎప్పుడైనా మగవాటితో జత కట్టించవచ్చును. సంపర్కం జరిగిన 12-15 రోజుల్లో చూడి నిర్ధారణ చేయవచ్చు. అదే కుందేలు కేజీలో ఈనటానికి 2-4 రోజుల ముందే కట్టెతో చేసిన 80 సెంటీమీటర్ల పొడవు, 40 సెంటీమీటర్ల వెడల్పు, 30 సెంటీమీటర్ల ఎత్తుగల పైభాగంలో పావు వంతు కప్పుగల నెస్ట్ బాక్సును అమర్చాలి. నెస్ట్ బాక్సులో వరిగడ్డి ముక్కలను వేసి అమరిస్తే ఆడ కుందేలు తన దేహం నుండి ఉన్నిని పీకి గూడును తయారు చేసుకుంటుంది. సాధారణంగా ఆడ కుందేలు రాత్రి సమయంలో కానీ తెల్లవారుజామున కానీ బోనులో దూరి 15-16 నిమిషాలలో 5 నుంచి 12 వరకు పిల్లలను ఈనుతుంది. పిల్లలు కేజీ నుండి వెలుపలికి రాకుండా నెస్ట్ బాక్స్లో ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. ఈనినప్పుడు తల్లికి సరిపడా దానా, నీరు

0: అందించాలి. ఆడకుందేలు దినములో ఒకసారి బోనులో దూరి పాలిస్తుంది. ఆడకుందేలకు 8 చనులే ఉంటాయి. కనుక ఎక్కువ పిల్లలు పెడితే వేరే ఆడకుందేలు పాలు పట్టాలి. పుట్టిన పిల్లలు 30-50 గ్రాములు బరువుంటాయి. 10-15 రోజుల వరకు చర్మంపై బూరు ఏర్పడదు. కళ్ళు తెరవడానికి 5-6 రోజులు పడుతుంది. పుట్టినప్పటి నుంచి 20 రోజుల వరకు తల్లిపాలే ఆహారం కనుక ఆ తర్వాత గడ్డిదాన తింటాయి. సుమారు 4 వారాల వయసులో పిల్లల్ని తల్లి నుంచి వేరు చేసి ఆడకుందేలను మళ్ళీ మగదానితో జత కట్టించాలి. ఎలుకలు పంది కొక్కులు పిల్లుల బారి నుంచి చిన్న పిల్లలను కాపాడాలి. 4-5 నెలల్లో సగటున 3 కిలోల బరువు తూగే సమయంలో అమ్ముకోవాలి. ఒక మగ కుందేలను 5-6 ఆడకుందేళ్లను దాటించడానికి మనం వాడుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క జాతి వృద్ధిని చేసుకోవచ్చు. ఇక కుందేలకు దానాను ఏ విధంగా అందించాలి, ఆ మిశ్రమాన్ని ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి అన్న వివరాలు కూడా ఈ విధంగా మనకు తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. లూసర్ను బర్సీం వంటి పచ్చి మేతలే కాకుండా కుందేళ్లకు దానా కూడా అవసరం. 1 క్వింటాలు దానా మిశ్రమాన్ని 50 కిలోల మొక్కజొన్నలు, 22 కిలోల వేరుశనగ చెక్క, 25 కిలోల తవుడు మరియు 3 కిలోల లవణ మిశ్రమాన్ని కలిపి తయారు చేసుకోవచ్చు. ఇక షెడ్డును ఏ విధంగా మనం శుభ్రంగా ఉంచుకోవాలన్న వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. షెడ్డులో మలమూత్రాలు రోజు కడిగి వేసి కనీసం వారానికి ఒకసారైనా ఫినైల్ చల్లాలి. కేజీలో పేరుకుపోయిన వెంట్రుకలను బూజును నెలకొకసారైనా బర్నర్తో కాల్చాలి. కేజీలో అమర్చిన దానా నీల కుండలను 6 నెలలకొకసారి శుభ్రపరిచి నీటిలో ముంచి ఆరబెట్టి శుభ్రం చేసి వాడాలి. నెక్స్ట్ బాక్స్లో ఈనిన తర్వాత ప్రతిసారి డెటాల్తో కానీ సోడియం హైడ్రాక్సైడ్తో కానీ శుభ్రం చేసి ఎండబెట్టి వాడాలి. చెవుల లోపల పేరుకుపోయిన జిడ్డును స్పిరిట్తో శుభ్రం చేయాలి. విరేచనాలు ఉన్నప్పుడు సల్ఫాక్వినాక్సలిన్ పశు వైద్యుని సలహా మేరకు 0.1 నుంచి 0.2% వాడాలి. లేకపోతే అంపురోలియం 5-6 గ్రాములు 5 లీటర్ల నీటిలో కలిపి ఇవ్వాలి. ఇక చర్మ సంబంధ వ్యాధులు ఉన్నప్పుడు అస్కాబియాల్ చర్మంపై రాయడం లేదా ఐవర్మెక్టిన్ 1 చుక్క చర్మ కింద సూదితో ఇవ్వాలి. గాయాలకు హైమాక్స్ లోరాక్జెన్ లాంటి క్రిములు రాయాలి. పెరిగిన గోళ్ళు దంతాలు కత్తిరించాలి. 1 సంవత్సరంలో బాగా బరువు కలిగిన ఒక ఆడ కుందేలు విత్తనానికి ఎంపిక చేసి మిగతా అవి అమ్మవచ్చు. మెడలు వంకర తిరగటం, పిల్లల్ని తినే కుందేళ్ళు, పక్షవాతం, దొడ్డికాలున్న కుందేళ్లను ఏరివేయాలి. ప్రతి 2-3 సంవత్సరాలకు విత్తనపు మగ కుందేళ్ళు, ఆడ కుందేళ్ళు వేరే ఫారాల నుంచి తెచ్చుకోవడం మేలు. పిల్లల మరణాల శాతం తక్కువ, ఎదుగుదల బాగా ఉంటుంది కనుక ఫారం లాభదాయకంగా కొనసాగుతుంది. ఎండాకాలంలో నీళ్ల తొట్టలో ఎల్లప్పుడూ నీరు కుందేళ్లకు లభ్యమయ్యేలా చూసుకోవాలి. లేకపోతే ఆడ కుందేళ్ళు పిల్లల్ని తినేస్తాయి. అపరిచితుల ప్రవేశము, శబ్ద కాలుష్యం వల్ల కుందేళ్ళు భయాందోళనకు గురవుతాయి. ఈ విధంగా రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల ప్రొఫెసర్ జనుశాస్త్ర విభాగం వారు మరిన్ని వివరాలకు మీకు తగిన సూచనలు అందిస్తారు. మీరు వీలున్నప్పుడు పనివేళలలో సంప్రదించిన ఈ కుందేళ్ల పెంపకం గురించి సరి అయిన అవగాహన చర్యలు, అలాగే మీకు చక్కటి శిక్షణ తరగతులు కూడా మీకు అందజేస్తారు కనుక ఈ యొక్క కుందేళ్ల పెంపకాన్ని చేపట్టి మాంస వృద్ధిలో మన తెలంగాణ రాష్ట్రం కూడా ముందు ఉంది. అందరికీ మాంసం అందజేసిన వారు కావాలా. చక్కటి ఆరోగ్యానికి, మన యువత ఆరోగ్యానికి ఈ యొక్క కుందేళ్ల మాంసం కూడా ఎంతో అవసరము. రైతు సోదరులందరూ, ఆసక్తి ఉన్నటువంటి కుందేళ్ల పెంపకందారులు ఈ వివరాలను ఆకలింపు చేసుకుని చక్కగా వాటిని పెంచి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు విందాం ప్రసార వివరాలు. విని ముందుగా ఈ ప్రకటన.
3: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

ప్రసార వివరాలు ఈ రాత్రి మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు చూద్దాం. ముందుగా ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. మరికొద్దిసేపట్లో అంటే 7:05 తెలుగులో వార్తా ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వ్యవసాయంలో వాడే పురుగుల మందుల డబ్బాల రంగులు, చిహ్నాలు, ఈ విషయాన్ని గురించి డాక్టర్ జే సాయి ప్రసాద్ గారితో రవికుమార్ గారి పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం వైఆర్ భవన కలుపు నిర్మూలన గురించి శ్యామలదేవి గారు తెలియజేసే వివరాలు. ఇక 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ధర కోరే తెలుగు సినిమా పాటలు వినవచ్చు. ఇక 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 ఎప్పటిలాగే హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 హైదరాబాద్ కేంద్ర ప్రసారాలు వినవచ్చు. ఇక రాత్రి 10:00-11:00 వరకు మిమ్మల్ని అలరిస్తాయి అలనాటి మేటి గీతాలు, మధుర గీతాలు. ఇక 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్త ప్రసారం. అనంతరం 11:10 మా ఈనాటి ఈ ప్రసారాలు ముగుస్తాయి. ఇవి ఈ రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు చూస్తే, ఉదయం 5:52 వందే మాతరంతో మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్త ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి స్వామికి వినిపిస్తారు జేఎస్ఆర్కే శర్మ గారు. 6:45 తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6 గంటల

0: హైదరాబాద్ లారీ ఉంటుంది. ఇందులో 7:30 డాక్టర్ నవీన్ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయతి కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇందులో ఆప్తమాలజిస్ట్ డాక్టర్ నవీన్ నుకల గారి సూచనలు వినవచ్చు. 8:00 డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయతి కార్యక్రమంలో డెంటిస్ట్ డాక్టర్ సీను నాయక్ గారి సూచనలు వినవచ్చు. ఇక 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సీని రంజన్ కార్యక్రమంలో తెలుగుదేశం పాటలు వినవచ్చు. 9:00 హృదయ రాగాల కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కొరే తెలుగుదేశం పాటలు ప్రసారమవుతాయి. ఇక 10:00 వివిధ భారతి కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి ప్రసార వివరాలు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్త ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశ అభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా సిబ్బంది ఆర్థిక సైనికులు వ్యవహరిస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. లక్నోలోని ఒక కోచింగ్ సెంటర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 విద్యార్థులు మరణించారు. లండన్లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్ లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో రేపు కలపడుతుంది. న్యూఢిల్లీలో బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అధ్యక్షత వహిస్తున్నారు. కూటమిలోని 11 సభ్య దేశాల భద్రతా అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. ఈ దేశాల్లో భారత్ తో పాటు బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సాంప్రదాయేతర భద్రతా సవాళ్లు అనే ఇతివృత్తంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వేగంగా మారుతున్న జాతీయ భద్రతా ముప్పుల స్వభావం, అలాగే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంలో ఎదురవుతున్న భద్రతా నష్టాల పాత్రపై చర్చలు కేంద్రీకృతం చేశారు. ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ రంగంలో లోపాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ముప్పులను కూడా పరిశీలిస్తారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద నిరోధక బ్రిక్స్ సంయుక్త వర్కింగ్ గ్రూప్ లో సమాచారం, సమాచార మార్పిడి, సాంకేతికతల వినియోగంలో భద్రతకు సంబంధించిన ఫలితాలను జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధి బృందాల అధిపతులు సమీక్షిస్తారు. భారత్ 2012-2016 సంవత్సరాల్లో ఈ కూటమికి నాయకత్వం వహించిన తర్వాత ప్రస్తుతం 2026లో 4వసారి బ్రిక్స్ అధ్యక్షత పదవిని చేపట్టిన తరుణంలో ఈ సమావేశం జరుగుతుంది. 2025 సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యక్తపరిచిన ప్రజా కేంద్రిత దార్శనికతను ప్రతిబింబిస్తూ భారత అధ్యక్షతన ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే అంశంతో ఈ సదస్సులో చర్చలు జరుపుతున్నారు. 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా మన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈరోజు ఇరాన్ ఎస్ఎన్ఎస్సి రక్షణ వ్యవహారంలో డిప్యూటీ సెక్రటరీ ఘదీర్ నిజామిపూర్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను ఇరు పక్షాలు సమీక్షించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మరో సమావేశంలో ఇథియోపియా జాతీయ నిఘా భద్రతా విభాగానికి చెందిన అనాలిసిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మిలియన్ లిమాతా దెస్సితో కూడా అజిత్ దోవల్ భేటీ అయ్యారు. జాతీయ అభివృద్ధిలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ కీలక పాత్రను కేంద్ర హోంవ్యవహారాల సహాయ మంత్రి బండి సంజయ్ ఈరోజు ప్రశంసించారు. దేశ అభివృద్ధికి సిఐఎస్ఎఫ్ సిబ్బంది దేశ ఆర్థిక సైనికులుగా పనిచేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. న్యూఢిల్లీలో సిఐఎస్ఎఫ్ నూతన ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ సందర్భంగా మంత్రి ఈ మాట్లాడారు. సిబ్బంది, వారి కుటుంబాల మానసిక శ్రేయస్సును ధరించేందుకు వేలాది మందికి చురుగ్గా కౌన్సిలింగ్ అందిస్తున్న సిఐఎస్ఎఫ్ ప్రాజెక్ట్ మన్ కార్యక్రమాన్ని మంత్రి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆయుష్మాన్ సిఏపిఎఫ్ ద్వారా నగదు రహిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో పాటు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సిఏపిఎఫ్ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని సంజయ్ చెప్పారు. ఈ సందర్భంగా సిఐఎస్ఎఫ్ బహుళ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను కూడా సంజయ్ ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. భారత వాయుసేన త్వరలో నిర్మించనున్న ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ను అన్ని వసతులతో అభివృద్ది చేయాలని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రక్షణ శాఖ కార్యాలయం కర్తవ్య భవన్ లో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ముఖ్యమంత్రి

రామకాంతరెడ్డి స్వామి గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ భూములు బదిలించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట ప్రభుత్వ అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టులో ఒకటైన ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్దికి సంబంధించి భూ సేకరణ, యూటిలిటీస్ మొదలైన అంశాల్లో పూర్తిగా సహకరిస్తామని రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి తెలియజేశారు. భారత వాయుసేన టర్మినల్తో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం నిర్మించనున్న పౌర విమానయాన శాఖకు చెందిన టర్మినల్ బిల్డింగ్తో పాటు కార్గో, ఎంఆర్ఓ, హ్యాంగర్ సౌకర్యాలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి, కేంద్ర రైల్వే సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో కూడా ఈ సాయంత్రం సమావేశమవుతున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అలీగంజ్ ప్రాంతంలో ఈ మధ్యాహ్నం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 14 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అలీగంజ్లోని పురాణ ప్రాంతంలో ఒక దుకాణంపై అంతస్తులో నడుస్తున్న కోచింగ్ సెంటర్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యార్థులు ఇది తీవ్ర భయాందోళన రేకెత్తించింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్చారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ భవనంలోని అనిమేషన్ సెంటర్లో ఉన్న 16 నుంచి 18 సంవత్సరాల వయసు గల 14 మంది విద్యార్థులు అగ్ని ప్రమాదంలో మరణించారని తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది భవనంలోని మూల ప్రాంతాలు, వాష్రూమ్లు, ఇతర ప్రాంతాల్లో మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవనం లోపల ఒకసారిగా చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించడంతో అనేక మంది లోపలి చిక్కుకుపోయినట్లు సమాచారం. కోచింగ్ సెంటర్, గేమ్ జోన్, షోరూంలో ఉన్న ఒక షాపింగ్ కాంప్లెక్స్ లో ఈ ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాద తీవ్రత దృష్ట్యా తన అలీగఢ్, ఫిరోజాబాద్ జిల్లాల పర్యటన మధ్యలను రద్దు చేసుకుని పరిస్థితిని సమీక్షించేందుకు తిరిగి లక్నోకి చేరుకున్నారు. లక్నోలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా పోస్టులను స్పందిస్తూ మరణించిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మోదీ మృతుల కుటుంబాలకు తమ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్లు 3.1 కోటికి పైగా దాటాయి. ఈ యాప్ను ప్రజలు అత్యధికంగా ఆమోదించడం, ఆధార్ సేవలను వారి వద్దకు తీసుకురావడంలో ఈ యాప్పై వారికున్న నమ్మకాన్ని ప్రతిబింబిస్తోందని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. దాదాపు 40 లక్షల మంది ప్రజలు ఈ యాప్ను ఉపయోగించి తమ మొబైల్ నెంబర్లను అప్డేట్ చేసుకోగా సుమారు 8,50,000 మంది తమ చిరునామాలను అప్డేట్ చేసుకోవడానికి యాప్ను ఉపయోగించారు. ఈ యాప్లో ఒకే క్లిక్తో లాక్ లేదా అన్లాక్ చేసే సదుపాయం, ఉనికిని ధృవీకరించడానికి ఫేస్ వెరిఫికేషన్, ఆథెంటికేషన్ హిస్టరీ, భౌతిక విజిటింగ్ కార్డులకు బదులుగా సులభంగా కాంటాక్ట్లు పంచుకోవడానికి వీలుగా క్యూఆర్ ఆధారిత ఎడిట్ చేసుకోదగిన కాంటాక్ట్ కార్డు వంటి మరికొన్ని ఫీచర్లు కూడా ఉన్నాయి. యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్ తన సొంత పార్టీ నుంచి పెరుగుతున్న అంతర్గత ఒత్తిడి మధ్య ప్రధానమంత్రి పదవికి ఈరోజు రాజీనామా చేశారు. లేబర్ పార్టీ నాయకత్వాన్ని కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు కేర్ స్టార్మర్ ప్రకటించారు. తన భార్యతో కలిసి ప్రధానమంత్రి నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్ వెలుపలకు కేర్ స్టార్మర్ వెంటనే వచ్చింది. వారికి హర్షధ్వానులు, చప్పట్లతో వేడుకలు లభించింది. 2 ఏళ్ల క్రితం తాను ప్రధానమంత్రి పదవిని చేపట్టిన క్షణాన్ని తన జీవితంలోనే అత్యంత గర్వించదగిన క్షణంగా స్టార్మర్ పేర్కొన్నారు. లక్షలాది మంది ప్రజల జీవితాలు

0: రోటర్ డ్యామ్ లెగ్ చివరి మ్యాచ్ లో నిన్న ప్రపంచ నెంబర్ 2 జట్టు నెదర్లాండ్స్ పై 3-2 విజయం సాధించిన భారత హాకీ జట్టు అదే ఉత్సాహంతో పాకిస్తాన్ ను ఎదుర్కోవాలని భావిస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సహా దేశాల భద్రతకు తలెత్తుతున్న కొత్త సవాళ్లను ఢిల్లీలో జరుగుతున్న బ్రిక్స్ జాతీయ సలహాదారుల సమావేశంలో చర్చిస్తున్నారు. దేశాభివృద్దిలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఆర్థిక సైనికులుగా వ్యవహరిస్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో ఒక కోచింగ్ సెంటర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 14 విద్యార్థులు మరణించారు. లండన్ లో జరుగుతున్న ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ హాకీ టోర్నమెంట్ లో భారత్ చిరకాలు ప్రత్యర్థి పాకిస్తాన్ తో రేపు తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఈనాటి పంట పొలాల కార్యక్రమంలో వ్యవసాయంలో వాడే పురుగుల మందుల డబ్బాల రంగు, దీని గురించి డాక్టర్ జే సాయి ప్రసాద్ గారితో రవికుమార్ పరిచయం వినవచ్చు. అనంతరం శ్యామలదేవి గారు తెలియజేసే వయ్యారి భామ కలుపు నివారణ గురించి వివరాలు తెలుసుకోవచ్చు. మరి ముందుగా వ్యవసాయంలో వాడే పురుగు మందుల డబ్బాల రంగు చిహ్నాల గుర్తుల గురించి డాక్టర్ జె సాయి ప్రసాద్ గారితో రవికుమార్ గారి పరిచయ కార్యక్రమం ఇప్పుడు వినండి.
2: రైతు సోదరులకు నమస్కారం.

0: ఉపయోగిస్తున్న పురుగు మందుల గురించి, అదేవిధంగా పురుగు మందు డబ్బాలపై ఉన్న రంగులు, చిహ్నాలు మరి వాటి వినియోగం గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సాయిప్రసాద్ గారు.
1: నమస్కారం అండి
0: సాయిప్రసాద్ గారు. సాధారణంగా మన రైతులందరూ కూడా రసాయన ఎరువులు కానీ లేకపోతే రసాయన పురుగు మందులు కానీ వాడుతున్నారు కదండి. మరి ముందుగా ఈ పురుగు మందుల డబ్బాలపై వివిధ రకాలైన రంగులు ఉంటాయి కదండి, మరి అవి వేటిని సూచిస్తాయి? మరి రైతు సోదరులు వీటిని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు?
1: నమస్కారం రైతు సోదర సోదరి మనులారా. ప్రస్తుతం పంటలపై కీటకాలు, తెగుళ్ళు మరియు కలుపు మొక్కల నివారణకు రైతులు వివిధ రకాల పురుగు మందులను ఉపయోగిస్తున్నారు. అయితే చాలామంది రైతులు పురుగు మందు పేరు మాత్రమే చూసి వాళ్ళు ఆ పురుగు మందులను మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. కానీ ఆ మందుపై ఉండే ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల పట్టీలు చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తాయి. సో ఆ రంగుల గురించి తెలుసుకోకుండా ఎలాంటి అర్థాన్ని ఇస్తాయనేది తెలుసుకోకుండా రైతులు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాటిని తెలుసుకోవాల్సిన అవసరం మనకి ఉంది. సో ఈ రంగుల అర్థాన్ని తెలుసుకోవడం ద్వారా రైతులు తమ ఆరోగ్యాన్ని

0: ఇవి శరీరంలోకి శ్వాస ద్వారా, చర్మం ద్వారా లేదా పొరపాటున నోటిలోకి వెళ్తే తీవ్రమైన విష ప్రభావం మన మానవ శరీరం పైన కలిగించే ఆవిష్కారం ఉంది. అందువల్ల రైతులు పూర్తి రక్షణ దుస్తులు ధరించాలి. రైతులు ఈ మందులను పొలంలో స్ప్రే చేసేటప్పుడు మాస్క్, గ్లౌజులు తప్పనిసరిగా వాడాలి. నిపుణుల సలహా మేరకే ఇవన్నీ ఉపయోగించాల్సిన అవసరం ఉంది. సాధ్యమైనంత వరకు తక్కువ విషపూరితమైన ప్రత్యామ్నాయ మందులను ఎంచుకోవడము మంచిది.
1: మరి అదేవిధంగా సాయిప్రసాద్ గారు, రైతు సోదరులు, మీరు చెప్పిన రంగులు ఏవైతే పురుగు మందుల డబ్బాలపై ఉంటాయి కదండి, మరి ఏ రకమైన రంగు పురుగు డబ్బాలు వాడితే మంచిదంటారు, మరి ఏవి వాడకూడదు అంటారు?
0: సో ఇక్కడ మనము గమనిస్తే మనకు నాలుగు రంగులలో వ్యవసాయ శాస్త్రవేత్తలు ముఖ్యంగా సూచించే రంగులలో ఆకుపచ్చ, నీలం లేబుల్ ఉన్న మందులను ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని మనము చెప్పడం జరుగుతుంది. ఎందుకు అంటే రైతుల ఆరోగ్యానికి తక్కువ ప్రమాదం ఉంటుంది, అదేవిధంగా పర్యావరణానికి కూడా తక్కువ హాని జరుగుతుంది. సో ఉపయోగకర కీటకాలపై కూడా తక్కువ ప్రభావం చూపిస్తుంది. ఆహార పదార్థాల్లో వీటి అవశేషాలు కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఏ మందులైనా సిఫార్సు చేసినా కూడా సో వాటి మోతాదు అనేది మనము కంపల్సరీగా చూసి మనం సూచించిన మోతాదులోనే ఈ మందులను వాడడము, ఉపయోగించడము చాలా అవసరము.
1: మరి మీరు చెప్తున్న విధంగా ఆకుపచ్చ మరియు నీలం వాడాలని మీరు చెప్తున్నారని, అంటే పర్యావరణానికి కానీ అదేవిధంగా రైతు సోదరులకు కానీ హాని జరగకుండా ఉంటుందని. మరి అదేవిధంగా సాయిప్రసాద్ గారు, మరి రైతు సోదరులు ఈ పురుగు మందులు కొనుగోలు చేసే సమయంలో ఈ రంగులను చూసి కొనాల్సిన అవసరం ఏముందంటారు, మరి వాటిలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: చాలామంది రైతులు మందు పేరు మాత్రమే చూసి కొనుగోలు చేస్తారు, కానీ రంగు లేబుల్ కూడా చాలా ముఖ్యమైనది. సో ఈ రంగు లేబుల్ ద్వారా మందు విషపూరిత స్థాయి తెలుస్తుంది. ఇదివరకు నేను చెప్పినట్లు నాలుగు రంగులు, ఆ నాలుగు రంగులలో ఆకుపచ్చ, నీలం లేబుల్ ఉన్న రంగులు ప్రాధాన్యత ఇవ్వడం ఎందుకు ఎక్కువ అని అంటే విషపూరితం అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వీటిని అవసరమైన రక్షణ చర్యలు తెలుసుకోవచ్చు, రైతు మరియు కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. అందువల్ల ప్రతి రైతు పురుగు మందు కొనుగోలు చేసే ముందు మార్కెట్లో ముందు రంగు లేబుల్ను తప్పనిసరిగా పరీక్షించాల్సిన అవసరం ఉంది.
1: మరి సాయిప్రసాద్ గారు, మీరు చెప్పిన విధంగా రైతు సోదరులు కూడా ఈ విషయాన్ని గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి ఈ రంగును గుర్తించి, అదేవిధంగా వాటిపై ఉన్న గుర్తుని గుర్తించి రైతు సోదరులు ఈ పురుగు మందు డబ్బాలు కొన్న తర్వాత మరి వాడే విషయంలో రైతు సోదరులు అంటే పిచికారీ సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మరి వారు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అంటారు?
0: ఇదివరకు నేను చెప్పినట్టు మనకి నాలుగు రకాల రంగులలో ఎరుపు మరియు పసుపు రంగు లేబుల్ మందులు వాడేటప్పుడు మాస్క్, గ్లౌజులు, బూట్లు కంపల్సరిగా ధరించాలి. పిల్లలు గర్భిణీలు దగ్గరికి రానియకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. గాలి దిశలోనే స్ప్రే చేయాలి, గాలి వీస్తున్న దిశలోనే ఈ మందులను స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నీలం మరియు ఆకుపచ్చ లేబుల్ మందులు వాడేటప్పుడు స్ప్రే చేసే సమయంలో సిఫారసు చేసిన మోతాదులోనే ఈ మందులను వాడాల్సిన అవసరం ఉంటుంది. స్ప్రే తర్వాత చేతులు, ముఖం శుభ్రంగా చేసుకోవాలి. ఖాళీ డబ్బాలను సురక్షితంగా పారవేయాలి, అంటే ఖాళీ డబ్బాలను మనము డైరెక్ట్గా పొలంలోనే పారేయకుండా వాటిని 2-3 సార్లు నీళ్లతో కడిగేసి పారేయాల్సిన అవసరం ఉంటుంది. సో గుర్తుంచుకోండి, రంగు ఏదైనా కావచ్చు కానీ పురుగు మందు అంటే జాగ్రత్త అనే భావన ప్రతి రైతులో ఉండాలి.
1: మరి రైతు సోదరులు పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలండి. అదేవిధంగా మరి సాయిప్రసాద్ గారు, ఈ పురుగు మందులు కొనే సమయంలో మరి రైతులు డబ్బాలపై ఎట్లాంటి సమాచారాన్ని గ్రహించాలంటారు?
0: సో మనకు ప్రతి పురుగు మందు మార్కెట్లో అమ్మే ముందు రైతులకి పురుగు మందు డబ్బాల పైన చాలా రకాల ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఆ పురుగు మందు ఏ ఏ పంటలకి స్ప్రే చేయాల్సింది అనేది ఒకటి చూపిస్తారు. అదేవిధంగా పురుగు లేదా తెగులు పేరు కూడా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సిఫారసు చేసిన మోతాదు కూడా వాళ్ళు ఆ డబ్బా పైన సూచించడం జరుగుతుంది. మళ్ళీ అదేవిధంగా పురుగు మందుల డబ్బా కొనే ముందు గడువు తేదీ చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు మనము గడువు తేదీ చూసుకోకుండా మందు డబ్బాలను కొనడం జరుగుతుంది, వాటి వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. ఇదివరకు చెప్పినట్టు రంగు లేబుల్ కూడా చూసుకోవాలి. అదేవిధంగా వేచి ఉండే కాలం, వెయిటింగ్ పీరియడ్ తప్పనిసరిగా పరిశీలించాలి. ఇవన్నీ చూసిన తర్వాతే రైతులు ఆ మందు డబ్బాలని మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: అంటే రైతు సోదరులు డబ్బాలపై ఉన్న సమాచారం ఖచ్చితంగా చూడాలని మీరు అంటారండి?
0: అవునండి.
1: మరి సాయిప్రసాద్ గారు,

0: ఈ పురుగు మందులు వాడేటప్పుడు డబ్బాల పైన కొద్ది సమాచారం ఏదైతే ఎంత వాడాలి ఉంటుంది అండి, చాలా చిన్న చిన్న అక్షరాల్లో అది రాసింది ఉంటుంది. మరి రైతు సోదరులు దానికి మించిన మోతాదు వాడితే మరి ఎట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందంటారు?
1: ఇప్పుడు మనకి రైతు సోదరులు కొన్నిసార్లు 2 ml ఒక 1 లీటర్ అనే ఒక మందు వాడాల్సి వచ్చినప్పుడు రైతు సోదరులు దాన్ని గమనించకుండా 2 times 3 times ఎక్కువ వేయడం జరుగుతుంది. అందులో 2 ml బదులుగా 4 ml 6 ml వేయడం జరుగుతుంది. సో వాటి వల్ల ఎక్కువ మోతాదు వాడడం వల్ల ఒకటి ఖర్చు పెరగడం జరుగుతుంది. రైతు ఒక ఎకరానికి 1 లీటర్ మందుని సిఫారసు చేసినప్పుడు 1 ఎకరానికి 3 లీటర్ల మందుని వాడడం జరుగుతుంది. దానివల్ల ఖర్చు పెరుగుతుంది, మళ్ళీ అదేవిధంగా పంటకు నష్టం కలుగుతుంది. సో మనకి ఏదైనా పైరు కావచ్చు పంట కావచ్చు ఎంత మందు తీసుకోవాలో అంతే మందు తీసుకుంటుంది. సో పురుగులు వాటిని ఆహారంగా మనం ఎక్కువగా మందుని స్ప్రే చేసినప్పుడు అవి వాటిని ఆహారంగా తీసుకోవడం జరుగుతుంది. అదొకటి ఇబ్బందిగా ఉంటుంది. పురుగుల్లో నిరోధకత పెరుగుతుంది, అంటే పురుగులు ఒక టైంలో కొంత మట్టికి మందు వాడినప్పుడు కొంత పురుగులు చనిపోయే ఆస్కారం ఉంటుంది. కానీ ఇప్పుడు పురుగులు ఆ మందుని ఆహారంగా చూసుకుంటూ వీటిని తినడం జరుగుతుంది, కాబట్టి నిరోధకత అనేది పెరుగుతుంది. ఆహారంలో అవశేషాలు పెరుగుతాయి, ఉపయోగకర కీటకాలు చనిపోతాయి. అందువల్ల ఎల్లప్పుడూ సిఫారసు చేసిన మోతాదునే మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది.
0: మరి మీరు అన్నట్టుగా రైతు సోదరులు ఈ విషయాలు గమనించాలండి. అదేవిధంగా శాస్త్రవేత్తలు కానివ్వండి, అదేవిధంగా వ్యవసాయ అధికారులు కానివ్వండి, పిచికారి సమయంలో రైతు సోదరులు అదేవిధంగా రైతు కూలీలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటారు కదండి, మరి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ పిచికారి సమయంలో?
1: సో రైతులు ముఖ్యంగా మనము ఏదైనా మందు పిచికారి చేసినప్పుడు పొలంలో రైతులు అతి ముఖ్యంగా ఈ మందులని మనకు 6 to 9 గంటల వరకు లేకపోతే 4 to 6 గంటల వరకు పిచికారి చేయడం ఉత్తమం. ఎందుకు అనంటే ఏదైనా మందు మనము సూర్యరశ్మిలో మనము స్ప్రే చేసినట్లయితే అది ఆవిరైపోవడం వల్ల మన మందు ప్రభావం అనేది మనకి అంతగా కనబడకపోవచ్చు. అందుకని ఉదయం సాయంత్రం అనేది ఈ సరైన టైంలోనే మందు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది, మధ్యాహ్నం వేడి సమయంలో చేయకూడదు.
0: మరి రైతు సోదరులు ఈ విషయాలు గమనించాలండి. అదేవిధంగా రబీలో కానివ్వండి, ఖరీఫ్లో కానివ్వండి, ఈ రైతు సోదరులు ఈ పురుగు మందులు పిచికారి చేసేటప్పుడు గాలి వీస్తున్నప్పుడు మరి రైతు సోదరులు ఈ పిచికారి సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: మొదటగా రైతులు పురుగు మందులని స్ప్రే చేసేటప్పుడు మాస్క్ కంపల్సరిగా ధరించాలి, చేతి తొడుగులు వాడాలి. ఎప్పుడైతే రైతులు వాళ్ళు మందులను నీళ్లలో కలిపే ముందే వాళ్ళు చేతులకి తొడుగులు వేసుకొని కలపాలి, బూట్లు ధరించాలి, కళ్ళద్దాలు ధరించాలి, పూర్తి చేతుల చొక్కా

0: మందు, పురుగుల మందులు ఉన్నాయి కదండి, చాలామంది రైతులు వీటిని కలిపి వాడుతుంటారు. మరి దీనివల్ల ఎట్లాంటి ప్రమాదం ఉందంటారు?
1: సో ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే రైతులు పొలంలో ఏదైనా పురుగు మందు పిచికారీ చేసేటప్పుడు ఒకే సమయంలో రెండు లేక మూడు మందులను కలిపి పిచికారీ చేయడం జరుగుతుంది. సో ఇది సరైన నిర్ణయం కాదు. వ్యవసాయ శాస్త్రవేత్తలు లేకపోతే అధికారులు మేము ఎలా సూచిస్తే అలా మందులను స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ రెండు లేక మూడు మందులను కలిపి మనం స్ప్రే చేసినట్లయితే అది రైతుకి భారమే అవుతుంది, అంతేగాని మనకి పంట మీద ఎలాంటి ప్రభావం చూపించదు. సో దానివల్ల పంట దెబ్బతింటుంది, మందు ప్రభావం తగ్గుతుంది, అదేవిధంగా ఖర్చు పెరిగిపోతుంది. ఇలాంటి కారణాల వల్ల మనము ఎలా శాస్త్రవేత్తలు సూచిస్తే అట్లనే మనము మందులని స్ప్రే చేయాల్సిన అవసరం ఉంటుంది.
0: మీరు అన్నట్టుగా రైతు సోదరులు మరి ఖచ్చితంగా శాస్త్రవేత్తల సలహాలు పాటించాలండి. మరి సాయిప్రసాద్ గారు, పురుగు మందుల డబ్బాలు వాడిన తర్వాత ఈ ఖాళీ డబ్బాలను మరి ఎక్కడ పెట్టాలి? ఈ ఖాళీ డబ్బాల వల్ల రైతులు కానివ్వండి, రైతు కులు కానివ్వండి, మిగతా వాళ్ళు ఎట్లా నష్టపోతున్నారు?
1: సో మనకి ఎక్కువగా ఈ మధ్యకాలంలో పురుగు మందులను స్ప్రే చేసిన తర్వాత ఏవైతే మనకి ఖాళీ డబ్బాలు ఉంటాయో ఆ డబ్బాలని వాళ్ళు ఇంటి అవసరాల కొరకు వాడుకోవడం జరుగుతుంది. ఇది సరైన నిర్ణయం కాదు. వీటిని మనము స్ప్రే చేసిన తర్వాత ఈ డబ్బాలని మూడు సార్లు నీటితో కడగాలి. మళ్ళీ వాటిని పగలగొట్టి సురక్షితంగా పారవేయాలి. ఎప్పుడూ ఆహారం లేదా నీరు నిల్వ చేయడానికి ఈ డబ్బాలని ఉపయోగించరాదు. ఎందుకు అనంటే మనకి ఈ పురుగు మందుల అవశేషాలు అనేటివి అందులో ఎక్కడో ఏ మూలనో ఉండిపోతాయి. ఆ పురుగు మందుల అవశేషాలు మన ఆహారం లేకపోతే నీళ్లలో కలిసి మన బాడీలో ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వాటి వల్ల మనకి ఎన్నో రకాల హాని జరుగుతుంది, రకరకాల రోగాలు. అందులో ముఖ్యంగా తెలుసుకుంటే క్యాన్సర్ లాంటి రోగాలు మనకి చాలా కనబడుతూ ఉంటాయి. అందుకని వీటిని ఇంటి అవసరాల కొరకు వాడకుండా పారేయడము ఉత్తమం.
0: మరి రైతు సోదరి విషయాలు గమనించారండి. అదేవిధంగా సాయిప్రసాద్ గారు, ఇప్పుడు రైతుకి అవగాహన లేకుండా ఒకవేళ పురుగు మందుల్ని పిచికారీ చేసి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఆ ప్రభావానికి గురైనప్పుడు వెంటనే మరి ఎట్లాంటి చర్యలు చేపట్టాలండి?
1: సో మనకి ఎప్పుడైతే రైతులు ఈ పురుగు మందులను స్ప్రే చేసిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళ ఆరోగ్యం అనేది దెబ్బతీయడం జరుగుతుంది. సో అందులో భాగంగా కొన్ని లక్షణాలు మనకి కనబడతాయి. అందులో తలనొప్పి, వాంతులు, తల తిరగడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది జరుగుతుంది.

0: మరి సాయిప్రసాద్ గారు, ఈ గడ్డి మందులు కానివ్వండి, తెగుళ్ళ మందులు కానివ్వండి, పురుగుల మందులు కానీ, మరి పర్యావరణంపై ఎట్లాంటి ప్రభావం చూపుతుందండి?
1: సో మనం ముఖ్యంగా ఏదైతే పురుగు మందులు వాడుతూ ఉన్నామో ఆ పురుగు మందులు ప్రభావం అనేది మన పురుగుల మీదనే ఉంటుందనేది మన ఆలోచన. దానికి విరుద్ధంగా కొన్ని నష్టాలు మనకి పర్యావరణంలో జరగడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనము పిచికారీ చేసిన పురుగు మందుల వల్ల నీల కాలుష్యం అనేది చాలా జరుగుతుంది. అదేవిధంగా నీటి కాలుష్యము, మళ్ళీ తేనెటీగలు మరణిస్తున్నాయి. ఈ తేనెటీగలు మరణించినప్పుడు మనకి ఈ పాలినేషన్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా పర్యావరణంలో ఉన్న పక్షులు, చేపలకు కూడా నష్టం జరుగుతుంది. ఈ నష్టాలు అనేటివి మనము పరిగణలకు తీసుకోకుండా మనము ఓన్లీ పురుగుల మీద ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో పురుగు మందులను కొడుతున్నాం, కానీ వీటిని కూడా మనము దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
0: అంటే రైతు సోదరులకు, ముందు తరాల వారికి మంచి పర్యావరణం అందించే బాధ్యత కూడా ఉందని మీరు చెప్తున్నారండి. మరి అదేవిధంగా సాయిప్రసాద్ గారు, ఈ సమగ్ర కీటక నిర్వహణ విషయంలో రైతు సోదరులకు ఎట్లాంటి అవగాహన అవసరం ఉందంటారు?
1: ఈ సమగ్ర కీటక నిర్వహణ అంటే ఏంది అని అంటే, ముఖ్యంగా మనము కొన్ని జీవ పురుగు మందులను వాడాలి. అదేవిధంగా కొన్ని ఫిజికల్ మెథడ్స్తో పురుగులను ట్రాప్ చేసే ఫెరమిన్ ట్రాప్స్ని మనం వాడాలి. సో వీటి వల్ల ఒకవేళ పురుగులు కంట్రోల్ కాకపోతే చివరికి మనము ఈ పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ సమగ్ర కీటక నిర్వహణలో ముఖ్యంగా మనము పంట మార్పిడి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు అనంటే, ఒకటే పంట కంటిన్యూగా మనము ఖరీఫ్లో మళ్ళీ యాసంగిలో వేయడం వల్ల మనకి ఒకే రకమైన పురుగు మన పొలంలో కనబడడం జరుగుతుంది. దానివల్ల ఆ పురుగుల తీవ్రత ఎక్కువ ఉంటుంది. అందువల్ల పంట మార్పిడి కంపల్సరిగా చేయాలి. అదేవిధంగా జీవ నియంత్రణ అనేది జరుగుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే మనము పురుగు మందులను వాడతాము. సో ఈ సమగ్ర కీటక నిర్వహణలో అవసరమైనప్పుడే పురుగు మందులను వాడడం జరుగుతుంది.
0: మరి అదేవిధంగా సాయిప్రసాద్ గారు, ఇంతకుముందు మీరు ఈ పురుగు మందుల పిచికారీ సమయంలో రైతులే కానివ్వండి, రైతు కూలీలు కానివ్వండి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని పురుగు మందుల్ని పిచికారీ చేయాలో తెలియజేశారు? అంటే కన్నద్దాలు ధరించడము, లేకపోతే మాస్క్ పెట్టుకోవడము, గ్లౌస్ పెట్టుకోవడము. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మనం ఎంత సమయానికి పొలంలోకి వెళ్ళొచ్చు అంటారు? మరి ఏ సమయంలో వెళ్తే సురక్షితం అంటారు?
1: ఇది చాలా ముఖ్యమైన విషయము. పురుగు మందులు పిచికారీ చేసిన వెంటనే పొలంలోకి వెళ్ళకూడదు. సాధారణంగా 24 గంటల నుండి 45 గంటల వరకు, లేదా లేబుల్పై సూచించిన కాలం వరకు వేచి ఉండాలి. వెంటనే పొలంలోకి వెళ్తే పొలము పైరు మీద ఉన్న మందు మన చర్మం ద్వారా శరీరంలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అందువల్ల రైతులు మరియు వ్యవసాయ కూలీలు సూచించిన ప్రకారము మనము పొలంలో వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఈ విషయాన్ని రైతు సోదరులందరూ గమనించాల్సిన అవసరం ఉంది.
0: మరి సాయిప్రసాద్ గారు, ఇంతవరకు జాగ్రత్తలు, అదే విధంగా రైతు సోదరులు పురుగు మందులు కొనే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు కదండి, మరి ఈ పురుగు మందులు వాడినప్పుడు అవి ధాన్యాలు కావచ్చు, లేదా కూరగాయలు కావచ్చు, కోతకు ఎప్పుడు అనువైన సమయం అండి అది?
1: ప్రతి పురుగు మందుకి ఒక వెయిటింగ్ పీరియడ్ అనేది ఉంటుంది, వేచి ఉండే కాలము. ఇది 3 రోజుల నుండి 21 రోజుల వరకు, లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. సో ప్రతి పురుగు మందు మనము వాడిన, స్ప్రే చేసిన ఎంబటే మనము కూరగాయల్ని కానీ ఆ పంటని కానీ

0: వినియోగదారులు కూడా విషయాలు గమనిస్తారని ఆశిద్దామండి. అదేవిధంగా మరి ఇప్పుడు సాయిప్రసాద్ గారు, రైతు సోదరులు ఈ పురుగు మందులు తెగుళ్ల మందులు కొనే సమయంలో ఒకవేళ గడువు ముగిసిన డబ్బాలు కొంటే మరి దీని ప్రభావం ఏ విధంగా ఉంటుందండి? మరి రైతు సోదరులు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయంలో?
1: గడువు ముగిసిన పురుగు మందులు వాడకూడదు, అవి ప్రభావం తగ్గిపోవచ్చు లేదా కొన్నిసార్లు పంటకు హాని కలిగించవచ్చు. రైతులు కొనుగోలు చేసే సమయంలో మరియు వాడే ముందు తయారీ తేదీ, గడువు తేదీ తప్పనిసరిగా పురుగు మందు డబ్బాపై పరిశీలించాలి. గడువు ముగిసిన మందులను వ్యవసాయ శాఖ సూచనల ప్రకారం సురక్షితంగా నిర్వీర్యం చేయాలి. సో ఇలా వాడితే కనుక మనకి ఆ పురుగు మందు యొక్క ప్రభావము ఎంత ఉండాలో అంత మనకి మన పంటపై అంత ప్రభావం చూపించదు.
0: మరి మీరు చెప్పిన విషయాలు కూడా రైతు సోదరులు గమనించాలండి. అదేవిధంగా మరి సాయిప్రసాద్ గారు, సాధారణంగా పంటపై వచ్చిన పురుగుని చంపడానికి రైతు సోదరులు పిచికారీలు చేస్తున్నారు కదండి, రసాయనాలన్నీ. మరి ఈ పిచికారీ చేసేటప్పుడు మనకు తేనెటీగలు కానివ్వండి, ఇతర ఉపయోగకరమైన కీటకాలు కూడా దీనివల్ల ప్రభావం చెందుతున్నాయి కదండి, మరి ఈ పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? మరి రైతు సోదరులు వాటిని కాపాడుకోవాలంటే ఎట్లాంటి పనులు చేయాల్సిన అవసరం ఉందంటారు?
1: ముఖ్యంగా తేనెటీగలు పంటల పరాగ సంపర్కంలో కీలక పాత్ర పోషిస్తాయి. పంట పుష్పించే సమయంలో పురుగు మందుల పిచికారిని వీలైనంత వరకు నివారించాలి. అవసరమైతేనే సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. అలాగే తేనెటీగలకు తక్కువ హాని చేసే మందులను ఎంపిక చేయాలి. దీనివల్ల పంట దిగుబడి పెరగడమే కాకుండా ప్రకృతి సమతుల్యత కూడా కాపాడబడుతుంది.
0: మరి సాయిప్రసాద్ గారు, చివరిగా రైతు సోదరులకు మరి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి ఈ పురుగు మందుల వాడకం విషయంలో?
1: ప్రియమైన రైతు సోదర సోదరిమణులారా, పురుగు మందులు పంట రక్షణలో ముఖ్యమైన పాత్ర పోషించినప్పటికీ వాటిని సురక్షితంగా మరియు

0: గుర్తుంచుకోండి, సరైన మందు, సరైన మోతాదు, సరైన సమయం, సరైన పద్ధతి, ఈ సూత్రం ద్వారా మనము మందులని స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది. ఈ నాలుగు సూత్రాలను పాటిస్తే పంట దిగుబడి పెరగడమే కాకుండా రైతుల ఆరోగ్యం, వినియోగదారుల ఆరోగ్యం మరియు పర్యావరణం కూడా సురక్షితంగా ఉంటాయి. ధన్యవాదాలు. జై కిసాన్.
1: మరి సాయిప్రసాద్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు పురుగు మందుల పిచికారులు, అదేవిధంగా కొనుగోలు చేసే సమయంలో రైతు సోదరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఆరోగ్య పరిరక్షణ గురించి చక్కటి విషయాలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు పురుగు మందుల డబ్బాల రంగు మరియు వాటికి సంబంధించినటువంటి చిహ్నాల వివరాల గురించి డాక్టర్ జె సాయిప్రసాద్ గారు తెలియజేశారు. రవికుమార్ గారు పరిచయకర్త. కార్యక్రమంలో ఇప్పుడు వినండి వైఆర్ భామ కలుపు నిర్మూలన గురించి శ్యామలదేవి గారు తెలియజేసే వివరాలు.
3: వైయారి భామ ఒక హానికరమైన సమస్యాత్మక కలుపు మొక్క. దీనిని క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి అని కూడా పిలుస్తారు. వైయారి భామ కలుపు మొక్క అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందింది. దిగుమతి అయిన గోధుమ ద్వారా 1950వ దశకంలో మన దేశంలో ప్రవేశించి తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే దేశమంతా విస్తరించింది. మన రాష్ట్రంలో ప్రవేశించి తర్వాత కొద్ది సంవత్సరాల్లో పంట పొలాల్లోనూ, బంజరు భూముల్లోనూ, జనావాసాల్లోనూ విస్తరించింది. పార్థినియం ఒక ఏకవార్షిక మొక్క.

యాజమాన్య పద్ధతులన్నింటినీ సమన్వయపరిచి ఉపయోగించడం ద్వారా పార్థినీయాన్ని సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. రైతులు సాధారణంగా పార్థినీయాన్ని చేత్తో పీకి వేయడం చేస్తూ ఉంటారు. కానీ చాలా ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నప్పుడు ఈ పద్ధతి సాధ్యం కాదు. పార్థినీయాన్ని పూతకు రాకముందే పీకివేసి తగులబెట్టడం కానీ లేదా కంపోస్ట్ తయారు చేయడం కానీ చేయాలి. పూతకు వచ్చిన తర్వాత పీకినట్లయితే పీకిన మొక్కలను వెంటనే తగులబెట్టి విత్తన వ్యాప్తిని నిరోధించాలి. పార్థినీయం వల్ల ఎలర్జీ కలుగని వ్యక్తులను ఈ పనికి నియమించాలి లేదా చేతులకు తొడుగులను ధరించి పీకివేయాలి. బంతితో పంట మార్పిడి చేసినట్లయితే తర్వాత వేసే పైరులో పార్థినీయం ఉధృతి తక్కువగా ఉంటుంది. పార్థినీయం మొక్కలను ఉపయోగించి దాంతో ఎరువును తయారు చేసుకోవచ్చు. పార్థినీయం మొక్కలను పీకిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి దాన్ని నేలపై 10 సెంటీమీటర్ల మందంతో పరచాలి. దీనిపై ట్రైకోడర్మా విరిడి అనే శిలీంద్రాన్ని చల్లాలి. మళ్లీ దానిపై 0.5% యూరియా ద్రావణాన్ని పిచికారీ చేయాలి. 5 కిలోల యూరియా 1 టన్ను కలుపు మొక్కలకు సరిపోతుంది. మళ్లీ దానిపై 10 సెంటీమీటర్ల మందంతో ముక్కలుగా కోసిన పార్థినీయాన్ని పరిచి శిలీంద్రాన్ని యూరియా ద్రావణాన్ని చల్లుకోవాలి. ఈ విధంగా 1 మీటరు ఎత్తు వచ్చే వరకు చేయాలి. చివరిగా దాన్ని గాలి చొరబడకుండా బురదతో కాని లేదా బంకమన్నుతో కాని ప్లాస్టరింగ్ చేయాలి. తేమ శాతం 50 నుండి 60 వరకు ఉండేటట్లుగా చూసుకోవాలి. 2 వారాల తర్వాత ఆ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. 40 నుండి 45 రోజుల్లో కంపోస్ట్ తయారవుతుంది. ఈ విధంగా తయారైన ఎరువు మంచి పోషకాలను కలిగి ఉంటుంది. జైకోగ్రామా బైకోలరేటా అనే క్రైసోమిలిడ్ జాతికి చెందిన పెంకు పురుగులు పార్థినీయం మొక్కలను విపరీతంగా తింటాయి. ఈ నెలు మాత్రమే వదిలి పూర్తిగా ఆకులను తినే ఈ పెంకు పురుగులు పార్థినీయం కలుపు నివారణలో ఎంతో ప్రాముఖ్యాన్ని వహిస్తాయి. ఒక ఆడ

0: రసాయనిక పద్దతి ద్వారా కలుపు మొక్కల పెరుగుదలను తాత్కాలికంగా మాత్రమే నిరోధించడం జరుగుతుంది. అంతేకాకుండా రసాయనాలు వాడటం వల్ల పరిసరాల కాలుష్యము పెరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రసాయన కలుపునాశక మందులను దూరంగా ఉంచాలి లేదా తక్కువ మోతాదులో వాడాలి. సామాజిక ఆరోగ్య భద్రత దృష్ట్యా పాధినీయం వంటి సమస్యాత్మక కలుపు మొక్కలను సమర్థవంతంగా నిర్మూలించడం అవసరం మాత్రమే కాకుండా సామాజిక పరంగా ఇది మనందరి బాధ్యత.
1: అభియాన్ మెయిన్ మోటో ఏంటంటే,
2: భారత ప్రభుత్వము జూన్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కీర్తి బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని రైతులకు చేరువవ్వాలనే ఉద్దేశంతో కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా, వ్యవసాయ విశ్వవిద్యాలయాల ద్వారా, పరిశోధన స్థానాల ద్వారా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో పెద్ద ఎత్తులో శాస్త్రవేత్తలు రైతుల దగ్గరికి వెళ్లేసి వారికి భూమి ఆరోగ్యం యొక్క ఆవశ్యకత మీద పెద్ద ఎత్తులో అవగాహన కల్పించడం, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చేపట్టవలసిన చర్యల గురించి వారికి చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే, ముందుగా కేతి బచావోలో ఇప్పుడున్న పరిస్థితుల్లో భూములు చాలా వరకు నిస్సారమైపోతున్నాయి. ఎందుకంటే రైతులు రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, ఏదైతే మనకు కుళ్లింపజేసే సూక్ష్మజీవులు చనిపోవడం వల్ల భూమిలో ఉన్న సేంద్రీయ కార్బన్ నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. మన భూమిలో సేంద్రీయ కార్బన్ నిల్వలు 1 నుంచి 1.5% ఉండవలసింది. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టయితే 0.3 to 0.4% అనేది మనకి ఎక్కువ భూముల్లో చూడడం జరుగుతుంది. రిపోర్ట్స్ కూడా అదే విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీని మీద రైతులు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో భూములన్నీ నిస్సారమైపోయే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సేంద్రీయ కార్బన్ అనేది భూమిలో ఉండడం వల్ల మన పంట పండించడానికి అవసరమయ్యే స్థూల పోషకాలు నత్రజని, భాస్వరం, పొటాష్, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్,

0: రెండు చివరి దుక్కిలో, అదేవిధంగా పొట్ట దశలో ఒక 13 కేజీలు వేసుకుంటే సరిపోతుంది. వానాకాలంలో అయితే ఒక చివరి దుక్కులో ఒక 13 కేజీల పొటాషియం మనం వేసుకున్నట్టయితే బాగుంటుంది. బాస్వరం ఎరువులైన డిఏపీ ఒక బ్యాగ్ వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా నత్రజని ఎరువులు యూరియాని 3 దఫాలుగా వేసుకున్నట్టయితే రైతుకు బాగుంటుంది. ఎందుకంటే నత్రజని వినియోగ సామర్థ్యం తక్కువ ఉంటుంది కాబట్టి 3 దఫాల్లో మనం వేసుకున్నట్టయితే పంటకు మంచి దిగుబడి రావడానికి ఆస్కారం అనేది ఉంది.
1: ప్రధానంగా రైతులకు అవగాహన కల్పించేందుకు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా ఈ కేటీ బచావో అభియాన్ కార్యక్రమంలో మరి జిల్లా మొత్తంగా ఎన్ని క్యాంపులు నిర్వహిస్తున్నారు, ఎప్పుడెప్పుడు నిర్వహించే అవకాశం ఉందంటారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం వారు గత నెలలో April 24 నుంచి May 27 వరకు రైతు ముంగిట శాస్త్రవేత్తల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దాంట్లో కూడా పంట మార్పిడి చేసుకోవడం, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవడం, యూరియా వినియోగాన్ని తగ్గించుకోవడం, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, నీటి ఆదాయం చేసుకోవడం, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అంశాలని మేము గత నెలలో 23 మండలాల్లో ఒక్కొక్క గ్రామాన్ని ఎంపిక చేసుకుని ప్రతి గ్రామంలో రైతుల దగ్గరికి వెళ్లి రైతుల ముంగిట శాస్త్రతలు వెళ్లేసి వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ నెలలో June 1 నుంచి 30 వరకు కేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమంలో భాగంగా మేము ప్రతిరోజు ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని దాదాపు ఒక 15 మండలాల్లో మేము రైతులకు అవగాహన కల్పించాలని చర్యలు తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా చుంచుపల్లి మండలం, టేకులపల్లి మండలం, అదేవిధంగా లక్ష్మీదేవిపల్లి మండలంలో కూడా ఈ కేతీ బచావో అభియాన్ మీద అవగాహన కల్పించడం జరిగింది.
1: ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమంలో రైతులంతా వారుకున్నటువంటి మట్టి నమూనాల సేకరణ వచ్చేసింది, దాని మీద రిపోర్ట్స్ కూడా వచ్చేస్తూ ఉన్నాయి కొన్ని. మరి దీని తర్వాత వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
0: భూసార పరీక్షలు చేయించుకోవడం, చేసుకున్న తర్వాత సాయిల్ హెల్త్ కార్డ్స్ ద్వారా ఎటువంటి లభ్యత నత్రజని, భాస్వరం, పొటాష్ ఉందనే తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనము ఎరువుల వినియోగాన్ని వాడుకోవాలి. దానికంటే ముందు మనము ఏదైతే బ్యాలెన్స్డ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ అనేది సమగ్ర ఎరువుల యాజమాన్యం కూడా చేసుకోవాలి. దాంట్లో రసాయనిక ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువులను కూడా మనము కొంత ప్రోత్సహించినట్టయితే ఈ రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. రెండు సమానంగా ఉన్నప్పుడు సేంద్రీయ ఎరువులు అయిన పచ్చిరొట్ట ఎరువులు కావచ్చు, పశువుల పేడ కావచ్చు, అదేవిధంగా చెరువు మట్టి కావచ్చు మనం వేసినట్టయితే తర్వాత వేసే రసాయనిక ఎరువులు వినియోగం ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో పచ్చిరొట్ట ఎరువులను తప్పకుండా రైతులు వేసుకోవాలి. వ్యవసాయ శాఖ వారు పచ్చిరొట్ట ఎరువులని సబ్సిడీలో రైతులకు అందించడానికి ప్రతి క్లస్టర్లో వారు అందుబాటులో ఉంచినారు కాబట్టి ఈ పచ్చిరొట్ట ఎరువులను మనం వేసుకున్నట్టయితే జీలుగా, జనుము, కొంతమంది అందుబాటులో ఉన్న పెసర కూడా వేసుకుంటే 60 నుంచి 65 రోజులు పంట కాలం పంట తీసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా పచ్చిరొట్ట ఎరువులుగా వాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి పెసరను కూడా వాడుకోవచ్చు. అదేవిధంగా జీలుగా జనుము అయితే 50 రోజుల్లో పూత దశలో దాన్ని కలిగి దున్నుకున్నట్టయితే దాదాపు 8 టన్నుల వరకు ఒక ఎకరానికి బయోమాస్ సేంద్రీయ పదార్థం అనేది భూమికి అందించడానికి అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వృక్ష సంబంధ వ్యర్థాలు ఎక్కువ అందుబాటులో ఉన్నాయి. అది కూడా పచ్చిరొట్ట ఎరువులు జీలుగా జనుము ద్వారానే ఎక్కువగా మనకు అందుబాటులో ఉంది కాబట్టి వీటిని వాడుకుంటే అవి లెగ్యూమ్ జాతికి సంబంధించిన మొక్కలు కాబట్టి దాదాపు 25% నత్రజని వినియోగాన్ని రసాయనిక ఎరువుల ద్వారా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి రైతు ఎరువులకయ్యే ఖర్చును కూడా మనం ఈ ఏదైతే పచ్చిరొట్ట ఎరువులని మనం కలియదున్నుకోవడం ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది. అదేవిధంగా చాలా వరకు భూములు చౌడు భూములుగా తయారయ్యాయి కాబట్టి ఈ జీలుగా జనుమును మనం పచ్చిరొట్ట ఎరువులుగా వేసుకున్నట్టయితే ఆ చౌడు ఉధృతిని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది.
1: సరే, భూమిలో ఈ పోషక లభ్యత అనేది రాను రాను దిగజారుతూ ఉంది, వాటి యొక్క బ్యాలెన్సింగ్ అనేది తప్పుతూ ఉంది. ఎందుచేతంటే కొన్ని సంవత్సరాలుగా మూస పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు రైతులు, దీని ప్రభావం ఈ యొక్క భూమి స్వభావం మీద పడుతుందంటారా?
0: తప్పకుండా పడుతుందండి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తి ఎక్కువగా వేస్తున్నారు. దాంట్లో కూడా వరి సాగు ఎక్కువగా ఉంది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుంది ఖరీఫ్ రబీలో కలుపుకొని. కాబట్టి రైతులు తప్పకుండా పంట మార్పిడి, క్రాప్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. వరికి ముందు పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవడం, వరి తర్వాత అపర పంటలైన పెసర, మినుము వేసుకోవడం, అదేవిధంగా బొబ్బర్లు వేసుకోవడము, ఉలవలు వేసుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నూనె గింజ పంటలైన నువ్వులు, వేరుశనగ పొద్దుతిరుగుడు, కుసుమాలు వేసుకున్నట్టయితే ఎరువుల వినియోగాన్ని కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా చాలా వరకు ఈ పంటలన్నీ స్వతహాగా లెగ్యూమ్ జాతికి సంబంధించినవి కాబట్టి నైట్రోజన్ ఫిక్సేషన్ జరగడానికి కూడా, నత్రజని స్థిరీకరింపజేయడానికి కూడా ఈ పంటలు మనకు దోహదపడతాయి కాబట్టి పంట మార్పిడి తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే వరి సాగు చేయడం వల్ల ఇంకా చాలా రకాల దుష్ప్రభావాలు మన వాతావరణానికి, భూమికి జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా దాంట్లో వరి ఎక్కువగా సాగు చేయడం వల్ల మీథేన్ వాయువు విడుదల ఎక్కువ అవడం వల్ల కూడా వాతావరణంలో మార్పులు సంభవించడానికి మేజర్ గా దోహదపడే వాయువుల్లో చూసుకున్నట్టయితే మీథేన్ వాయువు, నైట్రోజన్ ఆక్సైడ్, యూరియా ఎక్కువ వేయడం వల్ల నైట్రోజన్ ఆక్సైడ్ ఎక్కువ మనకు రిలీజ్ అవుతుంది. అదేవిధంగా మనం వరి పంటలు ఎక్కువగా మనం యాంత్రికంగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కంబైన్డ్ హార్వెస్టర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్స్ కావచ్చు, స్ప్రేయర్స్ కావచ్చు ఎక్కువ వాడడం వల్ల కూడా CO2 వాయువు కూడా ఎక్కువగా వెలువడడం వల్ల ఎక్కువగా దుష్ప్రభావాలు జరగడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా

0: వాతావరణ మార్పులు సంభవించడానికి ఈ వరి సాగు చేయడం వల్ల విడుదలయ్యే ఈ వాయువులు పెద్ద ఎత్తులో దోహదపడుతున్నాయి. కాబట్టి వరి మొత్తాన్ని మనం సాగు చేయకుండా ఉండలేము, ఎందుకంటే ప్రధాన ఆహార పంటగా వరి ఉంది. కాబట్టి ఖరీఫ్ లో మనం పండించుకొని రబీలో పంట మార్పిడి చేసుకున్నట్లయితే రైతుకు, వాతావరణానికి, అదేవిధంగా దేశానికి కూడా చాలా వరకు లాభసాటి ఉంటుంది. ఎందుకంటే దేశానికి మనము యూరియా మోతాదును కూడా తగ్గించుకున్నట్టయితే 1500 రూపాయలు సబ్సిడీ మనం గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి దానివల్ల కూడా మనకు ఎకానమీ మీద కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం పంట మార్పిడి కూడా చేసుకున్నట్టయితే బాగుంటుంది. యూరియాకు ప్రత్యామ్నాయంగా కూడా నానో యూరియా కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటే నానో యూరియా ఒకదానితోనే మనము పంట పండించలేము. కొంతవరకు యూరియా, రసాయనిక ఎరువులు యూరియా మోతాదును తగ్గించుకోవడానికి ఈ నానో యూరియా అనేది కొంత సహకరిస్తుంది. కాబట్టి ఈ వాడకాన్ని కూడా మీరు వినియోగించుకోవాలని నా వైపు నుంచి తెలియజేస్తున్నాను.
1: రైతుల ఆలోచన ధోరణిలో ఎప్పటికీ కూడాను పంట దిగుబడి పైనే ఉంటుంది. ఒక రైతు ఇన్ని బస్తాలు తీశాడు ధాన్యం వచ్చింది అనేది ఉంటుంది, కానీ అతని భూస్వభావం, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి నీటి స్వచ్ఛత, ఇది కూడా పంటకి దోహదం చేసిందని గమనించరు. అతను తీశాడు, నేను కూడా తీయాలి అనే మూస పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కదా.
0: తప్పకుండా. అందుకే ఈ మధ్య కాలంలో పంట ప్రణాళిక, భారత ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఇన్ని క్వింటాల వరకే వారు పర్చేజ్ చేయడానికి వారు అన్ని రకాల ఇది క్రాప్ బుకింగ్ చేయడం, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో ఏవైతే మనకు అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలను ఎక్కువగా సాగు చేయడం, మనకు అవసరం లేని పంటలను ఎక్కువగా సాగు చేసి కూడా కొంత వేస్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ మార్గంలో కూడా మన భారత ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే అంశం మీద అన్ని రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం తీసుకురావడం జరిగింది. NMNF నేషనల్ మిషన్ ఫర్ నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఖేతీ బచావో అభియాన్ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి రైతులకు అవగాహన ఎప్పటికప్పుడు కల్పించడం కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా జరుగుతుంది.
1: ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో మీరు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. అయితే దీనికి రైతుల నుంచి సపోర్టు, ఎలా వాళ్ళ పంటని దిగుబడి పెంచేందుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు?
0: కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా ఎన్నో రకాల స్కీమ్స్, FOM ఫెర్మెంటెడ్ ఆర్గానిక్ మెన్యూ, ప్రకృతి వ్యవసాయం అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి రైతులను ప్రోత్సహించడం, కొంతమంది రైతులను ఎంపిక చేసి వారి క్షేత్రాలని మిగతా రైతులను తీసుకెళ్లడం, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం అన్ని రకాలుగా రైతులను అవగాహన కల్పించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. భారత ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకొచ్చి వారి రైతులను చైతన్యపరచడం, రైతులు మార్పు వైపు వారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో తప్పకుండా అన్ని విషయాలు వారు అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేసి రేపు తప్పకుండా అన్నిటికీ సహకరిస్తారని మా వైపు నుంచి ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
1: బాగుందండి. ఈ ఖేతీ బచావో అభియాన్ కార్యక్రమంలో

0: కల్పనలో ఆకాశవాణి.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 8 గంటలు. ఇప్పుడు వినండి అభిరుచి. ఈ కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన తెలుగు సినిమా పాటలు. మరి కార్యక్రమాన్ని ముందుగా మాయని మమత ఈ చిత్రంలోని ఈ పాటతో ప్రారంభిద్దాం. ఈ పాటను ఘంటసాల సుశీల ఆలపించిన యుగల గీతం. మరి ఈ పాటను కోరిన శ్రోతలు శ్రీకాకుళం జిల్లా వజ్రకొత్తూరు మండలం బైపల్లి నుంచి స్వరూపరాణి, లక్ష్మణరావు, కోటిరావు, పైడితల్లి, నాగనాథ్ గుప్తా, బాబురావు, ఈశ్వర్రావు, నాయ్

0: నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అందిస్తున్న సంపద ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా మీ సంపదను మరింత వృద్ధి చేసుకోండి.
1: సాధారణ ఖాతాదారులకు 8% వడ్డీతో, సీనియర్ సిటిజన్లకు 8.5% వడ్డీతో.
0: మరిన్ని వివరాలకు మీ సమీప ఎన్డీసీసీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు, మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.
3: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
4: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
3: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
4: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
3: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించారు.

0: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేవుళ్ళు ఏ చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ సంగీతాన్ని అందించగా చిత్ర స్వరంలో తాళపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి ఆర్ రఘుబీర్ సింగ్, రుసుగుణబాయి, రాధామున్న, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్ మరి వీరందరి కొరకుపై ఈ పాట

0: జిఆర్టీ జ్యువెలర్స్ సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణ
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి శాంతి నివాసం. ఏ చిత్రం కోసం ఘంటసాల జిక్కితో కలిసి ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ బొమ్మల గుడి దగ్గర నుంచి గోనే రవి అరుణ విజయ్ కుమార్ కీర్తన.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేవత ఈ చిత్రం కోసం ఎస్పి కోదండపాణి సంగీత సాహిత్యాన్ని సంగీతానికి ఘంటసాల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతుడు ఆర్మూర్ మండలం పెరికెట్ శ్రీ భక్త హనుమాన్ భజన మండలి కొట్టారుమూర్ నుండి దిక్కి శంకర్ డేరా మోహన్ ధోండి జగదీష్ ఆవుల గజేందర్ అవసుల లచ్చన్న రాంబాయి రాజు మరియు ఆలయ కమిటీ సభ్యులు మరి వీరందరి కొరకపై ఈ పాట

కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేవత ఈ చిత్రం కోసం ఎస్పి కోదండపాణి సంగీత సాహిత్యానికి సంగీతానికి ఘంటసాల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు ఆర్మూర్ మండలం పెరికెట్ శ్రీ భక్త హనుమాన్ భజన మండలి కొట్టారుమూర్ నుండి దిక్కి శంకర్ డేరా మోహన్ ధోండి జగదీష్ ఆవుల గజేందర్ అవసుల లచ్చన్న రాంబాయి రాజు మరియు ఆలయ కమిటీ సభ్యులు మరి వీరందరి కొరకపై ఈ పాట

விண்ணப்பாட்ட சம்பரால ராம்பப்பு இப்பாட்ட விண்பிச்சமணி கூறின ஸ்ரோத்தரு அஜய் குமார், கீர்த்தனா, நாகிரெட்டி, கோனரவி, அருணா வீலந்தா கூட பொம்மலகுடி வாரங்கள் கரிமாபாத் நுஞ்சி கோரியாரு. ఇప్పుడు వినండి. దేవత ఈ చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుండి శ్రీరామ వసంత, భారతి, లాస్య, హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, ఆర్థిక్ చారి, సన్నిచారి, బంధు మిత్రులు, అభిమాన రేడియో శ్రోతలు, మరి ఈ పాట ఇప్పుడు వినేద్దాం.

ఈ పాటతో ఈనాటి ఈ అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, మీరు 103.2 మెగాహెర్ట్జ్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మా ప్రసారాలు వింటున్నారు. సమయం 8:30 అయింది. మరి ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని జానపద గేయాలు. ముందుగా ఈ పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢ ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అన్కట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభ ఆరంభానికి ప్రారంభం.

సమర్పిస్తుంది స్వర్ణ ఆషాఢం ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు

కల్పిస్తుంది స్వర్ణ ఆషాఢం. ప్రత్యేక పండుగ ఆఫర్ గా బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 200 రూపాయలు తగ్గింపు, పాత బంగారం ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదన, వజ్రాలు మరియు అంకుట్ వజ్రాల విలువపై 12.5% తగ్గింపు మరియు మరెన్నో ఆఫర్లు. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి. జిఆర్టీ జ్యువెలర్స్, శుభారంభానికి ప్రారంభం.

0: ಆಕಾಶವಾಣಿ
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి అల్నాటి మేటి గీతాలు మధుర గీతాల కార్యక్రమం. మరి కార్యక్రమాన్ని ముందుగా పడమటి సంధ్యారాగం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ మధుర గీతంతో ప్రారంభిద్దాం.

విన్నపాట పాడి పంటలు ఈ చిత్రం కోసం ఘంటసాల ఆరంభించిన మధుర గీతం ఇది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 2005 విడుదలైన పల్లకిలో పిలికూతురు. ఈ చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా ఎస్పి చరణ్ నిత్య సంతోష్ నితో కలిసి ఆలపించిన ఈ గీతం.

విన్నపాట 1972 విడుదలైన పన్నంటి కాపురం ఈ చిత్రం కోసం ఎస్పి కోదండపాణి సంగీతాన్ని అందించగా ఘంటసాల బృందం ఆలపించిన గీతం అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1972 విడుదలైన పంతులమ్మ ఈ చిత్రం కోసం రాజన్ నాగేంద్ర సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈ మధుర గీతం.

విన్నపాట పెద్దరికం. ఈ చిత్రం కోసం రాజ్ కోటి సంగీతంలో బాలసుబ్రహ్మణ్యం చిత్ర అలపించిన మధుర గీతం అది. శ్రుతులు 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. కార్యక్రమంలో ప్రియు నుండి 1960ల విడుదలైన పెళ్లి కానుక ఈ చిత్రం కోసం జిక్కి ఆలపించిన ఈ గీతం

విన్నపాఠ 1985లో విడుదలైన ప్రతి ఘటన ఈ చిత్రం కోసం వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి ఎస్ జానకి ఆలపించిన ఆ గీతం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1983లో విడుదలైన నేటి భారతం. ఈ చిత్రం కోసం పి సుశీల బృందం ఆలపించిన ఈ గీతం.

1974లో విడుదలైన నోము ఈ చిత్రం కోసం రామకృష్ణ పి సుశీలతో కలిసి ఆలపించిన గీతం అది. శ్రోతలు 3.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు వింటున్నారు. అల్లాటి మేటి గీతాలు మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. 1975లో విడుదలైన పూజ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీవీలతో కలిసి ఆలపించిన ఈ గీతం.

వెన్నుపాట. 1985లో విడుదలైన మహారాజు ఈ చిత్రం కోసం వేటూరి సుందరరామూర్తి సాహిత్యానికి చక్రవర్తి సంగీతాన్ని అందించగా పి సుశీల ఆలపించిన మధుర గీతం అది. కార్యక్రమంలో ఇప్పుడు వినండి 1973లో విడుదలైన శారద ఈ చిత్రం కోసం చక్రవర్తి సంగీతాన్ని అందించగా రామకృష్ణ సుశీలతో కలిసి ఆలపించిన ఈ గీతం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి. సోగ్గాడు 1975లో విడుదలైన ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీలతో కలిసి ఆలపించిన ఈ గీతం.
1: చలి చలి హా.